సక సంవత్సరం 1948 అశ్విన మాసం 21వ రోజు ఆంగ్ల సంవత్సరం 2026 అక్టోబర్ నెల 8వ తేదీ గురువారం ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం.

0: మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం. వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ జింకా లక్ష్మీనారాయణ.
1: ఆలోచన. యద్భావం తద్భవతి అని మన పూర్వీకులు చెప్పారు. మన ఆలోచన తీరుని బట్టి మన జీవితం ఉంటుంది. మన ఆలోచనలే మన భవిష్యత్తుకు పునాది. ఆ పునాది గట్టిగా ఉంటే భవనం కూడా చాలా కాలం నిలబడుతుంది, లేని పక్షంలో కుప్పగూలిపోతుంది. మనం ఏ పని చేసినా సరిగ్గా ఆలోచిస్తే విజయం చేకూరుతుంది. ఎంతోమంది మామూలు మనుషులు కూడా బాగా ఆలోచించి సరైన సమయంలో కార్యాన్ని ప్రారంభించి ప్రపంచఖ్యాతిని ఆర్జించారు. మన మనసులోని ఆలోచనలే మాటలుగా చేతలుగా సాధించిన ఘనకార్యాలుగా రూపొందుతాయి. ఆలోచన శక్తిని సక్రమంగా వినియోగించుకుంటే జీవిత సమస్యల్ని సునాయాసంగా అధిగమింపవచ్చు. చాలామంది సంవత్సరంలో ఒక్కసారి కూడా ఆలోచించరని, కనీసం వారానికి ఒక్కసారైనా ఆలోచించేవారు మాత్రమే జీవితంలో గొప్పవారయ్యారని ఒక రచయిత అన్నారు. సరిగా ఆలోచించగలిగి విచక్షణతో శాంత స్వభావంతో ప్రేమతో ఉండే మనిషి మంచి పనులు చేయగలడని వివేకానందుడు చెప్పాడు. ఇదే విషయాన్ని మహాభారతంలోని శాంతి పర్వంలో కూడా చెప్పబడింది. ఆలోచనలే ప్రగతిని సాధిస్తాయి, భవిష్యత్తును దివ్యంగా దర్శింపచేస్తాయి. ఆలోచనారహితంగా ఉండడమే వ్యక్తిని కానీ సంస్థను కానీ దేశాన్ని కానీ నాశనం చేస్తాయి. మీలో నిజాయితీ ఉంటే చాలు, మరి ఇంకేమీ లేకపోయినా నష్టం లేదు. మీలో నిజాయితీ లేనప్పుడు ఇంకేమున్నా లాభం ఉండదు. జాగృతపరచబడిన యువత మేధావలమే దేశాన్ని తీర్చిదిద్దడానికి కావలసిన అత్యంత శక్తివంతమైన ఐశ్వర్యం అంటారు డాక్టర్ అబ్దుల్ కలాం గారు. సర్వేషాం యః సుహృత్ నిత్యం సర్వేషాం చైహితేరః కర్మణా మనసా వాచా సధర్మం వేదజాజయే. ఎవరైతే ఆలోచన ద్వారా, మాటల ద్వారా, కార్యం ద్వారా అందరి క్షేమాన్ని కోరడంలో నిమగ్నమై ఉంటారో వారికే ధర్మాన్ని గురించి తెలుస్తుంది. ఇతరుల సేవలో తమ శరీరాన్ని ఆహుతి చేసుకున్న వారే ధన్యులు అని వివేకాందుల వారి అభిప్రాయం. బలహీనతను గురించి కాక బలాన్ని గురించి ఆలోచించి తనలోని అనంత శక్తిని వెలికి తీయవచ్చని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మంచి ఆలోచనలు ఉన్నప్పుడే మంచి మనసు ఏర్పడి మంచి జీవితానికి దోహదపడుతుంది. ఆలోచించడం నేర్చుకుంటే అన్ని విషయాల పట్ల సమగ్ర అవగాహన కలుగుతుంది. మాటలకు చేతలకు అలవాట్లకు అన్నింటికీ ఆలోచనే పునాది. మంచి ఆలోచనలు మంచి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. ప్రతిరోజు ఆలోచించడానికి కొంత సమయాన్ని కేటాయించాలి. మంచి ఆలోచనలు జీవిత స్వరూపాన్నే మార్చివేయగలవు. ఎందరో మహానుభావులు తమ ఉత్తమ ఆలోచనలు అనే ఇటుకలతో సమాజం అనే సుందర సౌధాన్ని నిర్మించారు. వారి హృదయములో చిగురించిన ఒక గొప్ప ఆలోచనకు కార్యరూపం కోసం జీవిత పర్యంతం కృషి చేశారు. కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, సమాజ సేవకులు, చరిత్రకారులు, ఐటీ నిపుణులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలు ఈ కోవకు చెందినవారే. బిల్గేట్స్ తన ఆలోచనలకు సకాలంలో రూపకల్పన చేసి కంప్యూటర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించి అత్యంత ధనవంతుడు కాగలిగాడు. ఈ కోవకు చెందినవారే అనిల్ అంబానీ గారు కూడా. చాలామంది పనికిరాని విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వృధా చేస్తుంటారు. ఉదాత్తులైన వారు భావాల గురించి చర్చించుకుంటారు, మామూలు మనుషులు సంఘటనల గురించి చర్చిస్తారు, తెలివి తక్కువ వారు ఇతరుల విషయాలను గురించి చర్చించుకుంటారని చైనా దేశపు సామెత. మనిషిగా పుట్టడం అరుదైన వరం. ఉన్నతమైన ఆలోచనలతో మానవత్వం నుండి దైవత్వం వైపు పయనించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. చాలామంది అంగవికలరు కూడా మంచి ఆలోచనలతో శక్తికి మించిన విజయాన్ని సాధించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దురాలోచనలకు కలుపు మొక్కలుగా తీసివేస్తే తప్ప మనసు పవిత్రం కాదు. పవిత్రమైన మనస్సు ఉంటేనే ఏకాగ్రత సాధించడానికి వీలవుతుంది. ఆలోచనల యుద్ధంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు.

0: ఒక రచయిత అన్నారు. మనం నిత్యం పూజించే వినాయకుడి పెద్ద తల విశాల దృక్పథంతో ఆలోచించమని చెప్తుంది. మంచి ఆలోచనల ద్వారా మనిషికి సృజనాత్మకత పెరుగుతుంది. ఆలోచించే శక్తి గలవారు తమకు తామే మార్గదర్శకులు అవుతారు. వారికి గొప్ప మనోధైర్యం ఏర్పడుతుంది. నలుగురు కలిసి ఆలోచించడం ఒక కళ. జపాన్ దేశంలోని కార్మికులు చిన్న లోపాలని కూడా సమిష్టిగా ఆలోచించి చర్చించి సరిదిద్దడం వలనే ఆ దేశం పారిశ్రామికంగా ముందంజ వేస్తున్నదని ఒక సర్వేలో తెలియంది. గురు శిష్యులు ఆలోచించడం అనే కళను సాధన చేయాలి. మనోవాక్కాయ కర్మల ద్వారా తోటివారికి ఉపకారం చేయాలని ఆలోచించాలి. దురాలోచనలకు దూరంగా ఉందాం, మహనీయుల బాటలో పయనిద్దాం.
1: ఆంధ్రప్రదేశ్
2: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు డాక్టర్ జింకా లక్ష్మీనారాయణ, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు, రబీకి అనువైన వేరుశనగ రకాలు, లక్షణాల గురించి డాక్టర్ ఓ వెంకటేశ్వర్లు గారి వివరాలు ఇప్పుడు విందాం.
1: ఆంధ్రప్రదేశ్లో పండించే రబే నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైంది. దీనిని మన రాష్ట్రంలో సుమారు 100,000 హెక్టార్లలో నీటి వసతి కింద సాగు చేస్తున్నారు. అయితే రబీ కాలంలో వేరుశనగ దిగుబడులు అధికంగా ఉంటాయి, కానీ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి ఇంకా మంచి దిగుబడులు సాధించి తక్కువ ఖర్చుతో రావాలంటే అధిక వంగడాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము రబీకి అనువైనటువంటి వేరుశనగ రకాలు, వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం. కదిరి 6, తక్కువ కాలపరిమితి కలిగిన చిన్న గుత్తి రకం, పంట కాలం 100 రోజులు, రబీలో హెక్టార్కి 38 నుంచి 42 క్వింటాల దిగుబడి వస్తుంది. పప్పు దిగుబడి 72%, గింజల్లో నూనె శాతం 48 వరకు ఉంటుంది. గింజలు బాగా ఆకర్షణీయంగా ఉంటాయి. తర్వాత కదిరి 9, ఈ రకం కాలపరిమితి 110 నుంచి 115 రోజులు, చిన్న గుత్తి రకం, బెట్టను బాగా తట్టుకుంటుంది. ఆకుమచ్చ, వేరుకుళ్ళు, తామర పురుగులు, నుల్లి పురుగులు, ఎర్రనల్లి, రసం పీల్చే దోమలను తట్టుకునేటువంటి రకం. ఈ రకంలో 30 రోజులు నిద్రావస్థ ఉంటుంది. అధిక పప్పు దిగుబడి శాతం అనగా 78% ఉంటుంది. అట్లాగే గింజల్లో నూనె కూడా అధికంగా ఉంటుంది, అంటే 53%. రబీలో ఎకరాకి 14 నుంచి 16 క్వింటాళ్ళ కాయ దిగుబడి వస్తుంది. కదిరి హరితాంధ్ర, ఈ రకము 110 నుంచి 120 రోజులు కాలపరిమితి కలిగినటువంటి రకం. కాయ దిగుబడి 36 నుంచి 55 క్వింటాల హెక్టార్కు వస్తుంది. పప్పులో నూనె శాతం 48% ఉంటుంది. బెట్ట, ఆకుమచ్చ తెగులు, తామర పురుగుల్ని తట్టుకుంటుంది. పక్వ దశ వరకు కూడా చెట్టు ఆకులు పచ్చగా ఉండి ఎక్కువ కట్టె దిగుబడి కూడా మనకు వస్తుంది. తర్వాత కదిరి అనంత, ఈ రకం రబీలో 110 నుంచి 120 రోజులు కాలపరిమితి కలిగిన చిన్న గుత్తి రకం. ఆకుమచ్చ తెగులను, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. పప్పు దిగుబడి శాతం 75% ఉంటుంది. పప్పుల్లో నూనె శాతం 48%. ఎకరాకు 14 నుంచి 18 క్వింటాళ్ళ కాయ దిగుబడి వస్తుంది. కదిరి అమరావతి, కదిరి అమరావతి కాలపరిమితి 115 నుంచి 120 రోజులు, కాయ దిగుబడి 32 నుంచి 40 క్వింటాల హెక్టార్కి. ఆకుమచ్చ తెగులు, వైరస్ తెగులు అయినటువంటి కాండంకుళ్ళు, మొవ్వకుళ్ళు వైరస్ తెగుళ్లతో పాటు రసం పీల్చే పురుగులను కూడా కదిరి అమరావతి రకం తట్టుకుంటుంది. కదిరి అమరావతి రకం ఆకుముడతను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతం 69% ఉంటుంది. పప్పులో 50% నూనె ఉంటుంది. కదిరి చిత్రావతి, ఈ చిత్రావతి అనే రకం 120 నుంచి 130 రోజులు కాలపరిమితి కలిగింది. హెక్టార్కి 30 నుంచి 40 క్వింటాళ్ళ కాయ దిగుబడి ఇస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతం 70% ఉంటుంది. పప్పుల్లో నూనె శాతం 49%. ట్యాగ్ 24 కంటే ఈ కదిరి చిత్రావతి అనే రకం 40% అధిక దిగుబడి ఇస్తుంది. అంతేకాకుండా కదిరి చిత్రావతి రకం ఆకుమచ్చ

పురుగులు రసం పీల్చే పురుగులను తట్టుకొని పరిపక్వ నిద్రావస్థ కలిగినటువంటి రకం. తర్వాత నారాయణి, 100 రోజుల కాలపరిమితి కలిగినటువంటి చిన్నగుత్తి రకం. నారాయణిలో మొక్కల్లోని కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. గింజలు లేత ఎరుపు రంగు కలిగి ఉంటాయి. కాయ నుండి పప్పు దిగుబడి 76% ఉంటుంది. పప్పుల్లో నూనె శాతం 49%. నారాయణి రకము ఎకరాకి 14 నుంచి 18 క్వింటాళ్ళ కాయ దిగుబడి ఇస్తుంది. ప్రసూన, ఇది చిన్న గుత్తి రకం. ప్రసూన 105 నుంచి 115 రోజులు కాలపరిమితి కలిగినటువంటిది. ఎకరాకి 13 నుంచి 14 క్వింటాళ్ళ కాయ దిగుబడి వస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతం 72 నుంచి 76 వరకు ఉంటుంది. పప్పుల్లో నూనె శాతం 50 వరకు ఉంటుంది. ప్రసూన రకం చిట్టికాయ తెగుల్ని బాగా తట్టుకునేటువంటి తెలుపు గింజ రకం. గ్రీష్మ ఉండేటువంటి రకాలంట్లో కూడా స్వల్పకాలిక రకం, 100 రోజులు కాలపరిమితి, చిన్న గుత్తి రకం. ఈ గ్రీష్మకి నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ కాబట్టి బెట్టను బాగా తట్టుకుంటుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతం 76, పప్పుల్లో నూనె శాతం 52 వరకు ఉంటుంది. గ్రీష్మ రకం ఎకరానికి 16 నుంచి 18 క్వింటాళ్ళ కాయ దిగుబడి వస్తుంది. TAC 24 కంటే అధిక దిగుబడినిచ్చి బెట్టను తట్టుకొని మనకు TAC 24 లాగానే ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే TAC 24ని సాగు చేస్తున్నారో ఆ ప్రాంతంలో బెట్టను తట్టుకునేటువంటి గ్రీష్మ రకాన్ని మనము సాగు చేయొచ్చు. అంతేకాకుండా ఈ గ్రీష్మలో కాయలన్నీ కూడా ఒకేసారి పక్వానికి వస్తాయి. తర్వాత రోహిణి, ఈ రోహిణి 100 రోజుల కాలపరిమితి కలిగినటువంటి వేరుశనగ రకం. ఇది చిన్న గుత్తి రకం. రోహిణిలో నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి బెట్టను బాగా తట్టుకుంటుంది. రబీలో రోహిణి 16 నుంచి 18 క్వింటాళ్ళ కాయ దిగుబడి ఇస్తుంది. పప్పు దిగుబడి శాతం 78 వరకు ఉంటుంది. పప్పుల్లో నూనె శాతం 50. రోహిణి రకం ఆకుమచ్చ తెగులను బాగా తట్టుకుంటుంది. తర్వాత ఈ మధ్య బహుళ ప్రాచుర్యం పొందినటువంటి రకం ధరణి. ఇది 100 నుంచి 105 రోజులు కాలపరిమితి కలిగింది. చిన్న గుత్తి రకం. ధరణి రకం బెట్టను బాగా తట్టుకుంటుంది. మొక్కలు మధ్యస్థంగా ఉంటాయి. పప్పు దిగుబడి శాతం 75 వరకు ఉంటుంది. పప్పుల్లో నూనె శాతం 49. కాయ దిగుబడి 15 నుంచి 17 క్వింటాళ్ళ ఎకరాకు వస్తుంది. ఈ రకాన్ని బెట్టను బాగా తట్టుకునేటువంటి రకం కాబట్టి రైతులు బాగా సాగు చేస్తున్నారు. తర్వాత TAC 24, ఇది చిన్న గుత్తి రకం. 95 రోజులు కాలపరిమితి కలిగింది. మొక్కలు పొట్టిగా ఉంటాయి. ఎకరాకు 16 నుంచి 18 క్వింటాళ్ళ కాయ దిగుబడి వస్తుంది. పప్పు దిగుబడి శాతం 74, పప్పుల్లో నూనె శాతం 48. రబీలో సాగుకు ఈ TAC 24 నీటి వసతి కింద వేసుకునేదానికి చాలా మంచి రకం. తర్వాత ICGV 9114, ఈ రకము 100 రోజుల కాలపరిమితి కలిగిన రకం. తొందరగా పంటకు వస్తుంది. బెట్టను బాగా తట్టుకుంటుంది. ఎకరాకు 14 నుంచి 16 క్వింటాళ్ళ కాయ దిగుబడి వస్తుంది. పప్పు దిగుబడి శాతం 75, పప్పుల్లో నూనె శాతం 48 వరకు ఉంటుంది. తర్వాత కదిరి ఐదు రకం చిన్న గుత్తి రకం. తక్కువ పంటకలం అంటే 100 రోజులకే కోతకొస్తుంది. ఊడలు గట్టిగా ఉండి బెట్టను కూడా బాగా తట్టుకునేటువంటి రకం ఈ కదిరి ఐదు రకం. రబీలో ఎకరాకు 14 నుంచి 16 క్వింటాళ్ళ కాయ దిగుబడి వస్తుంది. కాయ నుండి పప్పు దిగుబడి శాతం 72 వరకు ఉంటుంది. పప్పులో నూనె శాతం 48 దాకా ఉంటుంది. తిరుపతి 4 రకం, ఈ తిరుపతి 4 రకం 105 రోజులు కాలపరిమితి కలిగినటువంటి చిన్న గుత్తి రకం. బెట్టను బాగా తట్టుకుంటుంది. ఎకరాకు 15 నుంచి 17 క్వింటాళ్ళ కాయ దిగుబడి ఇస్తుంది. పప్పు దిగుబడి శాతం కాయలో 76 వరకు ఉంటుంది. నీటి వసతి కింద రబీలో సాగు చేసుకునేదానికి
బాగా అనువైన

0: అనేటువంటి తెలుపు గింజ రకం. రబీలో నీటి వసతి కింద లావు గింజ రకాలు కూడా సాగు చేసుకొని రైతులు అధిక దిగుబడి మరి ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఈ లావు గింజ రకాలని నీటి వసతి కింద సాగు చేసినప్పుడు కొన్ని ప్రత్యేకంగా అధిక పోషకాలు ఇచ్చి సాగు చేస్తే పప్పులు బాగా పట్టికాయలో రైతుకు మంచి ధర వచ్చి రైతుకు మంచి ఆదాయం వస్తుంది.
1: ఇప్పుడు మీరు ఇంతవరకు సేద్యం శుద్ధులలో రబీకి అనువైన వేరుశెనగ రకాల లక్షణాల గురించి డాక్టర్ ఓ వెంకట్

0: 맞자.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యాచట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నిన్న రాత్రి సమావేశమయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, జిల్లాల వారీ కార్యాచరణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్ట్రాల వాటాలపై చర్చించారు. కాగా ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో విదేశీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యాసంస్థల ఏర్పాటు కోసం రూపొందించిన ఉన్నత విద్యా విధానం 2026 విద్యాచట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాడదసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి 10,208 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10% పెంపు వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరిస్తూ,
2: ప్రైవేటు పాఠశాలల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్ అనుమతి ఇచ్చే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు, నాణ్యమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు విద్యారంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన పిల్లలకి వెంటనే ఉద్యోగావకాశాలు లభించే విధంగా కరికులం, సిలబస్ కూడా మార్పులు చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాం.
1: క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఈ వ్యాధి ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని గవర్నర్ కోరారు. కృత్రిమ మేధతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో దానివల్ల తలెత్తే సమస్యల నివారణకు ఐటీ నిపుణులు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి అందించిన డేటా ఆధారంగానే కృత్రిమ మేధ అభివృద్ది చెందుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు, ఆదివాసీలకు దూర విద్యను అందించడంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
3: ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా విధులు నిర్వహిస్తా, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోతే వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడకూడదు, వాళ్ళు కూడా అన్నదానగా ఉండాలి ఈ డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. 27 మంది ఇంజనీర్లుగా గానీ, లేకపోతే జూనియర్ ఇంజనీర్లుగా గానీ, జూనియర్ ప్లాంట్ అటెండర్లుగా గానీ, ఆఫీస్ అపార్ట్మెంట్ గానీ, ఏ ఎడ్యుకేషన్ చదువుకుని ఉంటే వాళ్ళు చదువుకున్న చదువుకి తగ్గట్టుగా ఈ ఉద్యోగ నియమ పత్రాలు ఇస్తున్నాము.

0: అన్నారు.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లోని సివెల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఏను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో కృత్రిమ మేధ ఏఏ స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు శిక్షణా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వికసిత్ భారత సంకల్ప సభలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న పాల్గొన్నారు. సుమారు 2,000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: మోదీ గారు ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత యువత కోసం వారిని దేశ భవిష్యత్తుగా భావిస్తూ వారిని సుదృఢం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా వారు సైతం వేదిక నెక్కి మా అందరికి తెలియజేసినటువంటి విషయం. భావి తరాల వారు డ్రగ్స్ కి దూరంగా, మద్యపానానికి దూరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది సక్రమంగా వినియోగించుకుంటూ భావి భారత పునాదులు వారు కావాలని చెప్పి అభ్యర్థిస్తారు.
0: యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచస్థాయి పోటీతత్వమే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన డీఈషా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతల అభివృద్దికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజావ్యాజ్య విధానం, ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధి విధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమయ్యింది. మంత్రులు ఎన్ఎండి ఫారూక్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, వై సత్యకుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఈరోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యాచట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి, రాకెట్ ఎలా ఎగురుతుంది, డాక్టర్ పి సూర్యనాగిరెడ్డి గారి ప్రసంగం, అనంతరం పర్యావరణ గీతాలు వినిపిస్తున్నవారు ఎస్ లక్ష్మీనారాయణ బృందం. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు. అనంతపురం రూరల్ రాప్తడ్లో నెలకొన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయం గురించిన వివరాలు,

9 గంటల 30 నిమిషాలకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 10 గంటలకు ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిచయకర్త కేరాణి సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం 10 గంటల 20 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు

5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. అంశం అలనాటి హీరో హీరోయిన్లలో ఎవరి నటన మీకు ఇష్టం, అలాగే వారు నటించిన ఏ సినిమా మీకు ఇష్టం, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0854. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ, 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణ, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ, 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 8:45 శ్రీమతి పెద్దక్క బృందం ఆలపించే జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ, 10:00 వారసులు నాటిక నిర్వహణ వి శరత్ బాబు, 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు.

0: లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 వార్తలు విందాం.
1: న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులు లేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్ధిలో భారత్ అభివృద్ధి చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధి, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ 5 సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి కీలక మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్య రంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్ధీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా, 13 ఇతర దేశాలతో కలిసి భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం యుఎస్టీఆర్ ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలరు.

కలపలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి, సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, పోలాండ్, తుర్కియే, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ద సంసిద్ధతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య తత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన 2వ విభాగపు సదస్సు రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ 2 రోజుల సదస్సు 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా మహిళల భద్రతను నిర్ధారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమావేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4,030 రూపాయల నుండి 3,475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్ ట్రక్కుల ద్వారా 2,00,000 క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు. అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్కు చెందిన అలెక్సిస్ లెబ్రూన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే, యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్
టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జంట రొమేనియాపై విజయం

0: సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఇందులో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి, అనంతరం పర్యావరణ గీతాలు, అలాగే ప్రకటనలు, పాటలు విందాం. ముందుగా సమాచార వేదిక. ఈ నెల 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో జీవిత అనుభవాలను ఆలకిద్దాం, నిజమైన స్వరాలు నిజమైన మార్పు అనే అంశంపై వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఆంజనేయ బాబు నాయక్ గారు తెలిపారు. ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాల సుశ్రుత సెమినార్ భవనంలో పోటీ పరీక్ష ఉంటుందని తెలిపారు. జిల్లా స్థాయి పోటీలలో ఎంపికైన టాప్ 10 మంది విజేతలకు ప్రత్యేక బహుమతులు, 1 ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి మెడల్స్ అందిస్తామని కూడా వివరించారు. మరిన్ని వివరాలకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, అలాగే 9494646050 అయిన ఈ నంబర్ను సంప్రదించాలని తెలిపారు.
1: పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పారామెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపల్ విజయశ్రీ గారు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులు డిఎంఎల్డీ, డిఏఓ, డిఆర్జీఏ, డిఈసీజీ, డిఎంఐటి కోర్సులలో కాలులకు సంబంధించి ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ లోపు పూర్తి వివరాలతో దరఖాస్తును anantapuram.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ లోపు దరఖాస్తులను ప్రభుత్వ వైద్య కళాశాలలో అందివ్వాలని సూచించారు. అర్హులై ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
2: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియా తో అప్గ్రేడ్ చేసుకోండి.
3: కియా, మూవ్మెంట్ దట్ ఇన్స్పైర్స్.
2: ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్‌షిప్ ని విజిట్ చేయండి.
1: దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవాంగ విద్యా దీవెన కార్యక్రమం కింద విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో 2025-26 సంవత్సరం 10వ తరగతి ఇంటర్ 2 సంవత్సరం

0: సంవత్సరాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అర్హత ఉన్న విద్యార్థులు విద్యార్థి యొక్క పేరు, తల్లిదండ్రుల పేర్లు, గ్రామం, జిల్లా, మార్కుల జాబితా, ఆధార్ సెల్ నంబర్ వంటి వివరాలతో ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ భవన్ మొదటి రోడ్డు అనంతపురం చిరునామాకు పంపించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9908091190 ఈ నంబరుకు సంప్రదించాలని తెలిపారు. సమాచార వేదిక విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి. ఇందులో రాకెట్ ఎలా ఎగురుతుంది, డాక్టర్ పి సూర్యనాగిరెడ్డి గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
2: శ్రోతలందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి మనం ఒక విషయాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఏ వస్తువునైనా పైకి విసిరితే అది కొంత ఎత్తుకు వెళ్ళి చివరికి మళ్ళీ భూమిని చేరుతుంది. అది బంతి కావచ్చు, రాయి కావచ్చు, ఏదైనా సరే. భూమి తన గురుత్వాకర్షణతో వాటిని తిరిగి తన వైపు లాగుతుంది. మరి ఒక్కసారి ఆలోచించండి, వేల కిలోల బరువున్న ఒక భారీ రాకెట్ భూమి నుంచి అంతరిక్షంలోకి ఎలా దూసుకెళ్తుంది? రాకెట్ను పైకి నడిపించేది ఏమిటి? అంతేకాదు, అంతరిక్షంలో గాలి లేకపోతే రాకెట్ ఎలా ప్రయాణిస్తుంది? రాకెట్లో ఇంధనం ఎలా పనిచేస్తుంది? రాకెట్ ఎందుకు ఒక్కసారిగా మొత్తము ప్రయాణం చేయకుండా మధ్యలో కొన్ని భాగాలను విడిచిపెడుతుంది? మరి మనం పంపే ఉపగ్రహాలు భూమి మీద పడకుండా భూమి చుట్టూ ఎలా తిరుగుతాయి? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మనం రాకెట్ ప్రయాణం వెనుక ఉన్న ఫిజిక్స్ను అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచనతోనే ఈరోజు మన రేడియో టాక్ రాకెట్ ఎలా ఎగురుతుంది. ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఉన్నది అంతరిక్ష విజ్ఞానం మాత్రమే కాదు, మనకు చాలా దగ్గరగా ఉన్న భౌతిక శాస్త్రం ఫిజిక్స్. నేను డాక్టర్ పి సూర్యనాగిరెడ్డి, భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనంతపురంలో పనిచేస్తున్నాను. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా రాకెట్ను పైకి నడిపించేది ఏమిటి? రాకెట్ను పైకి నడిపించేది థ్రస్ట్, అభిబలము. ఈ అభిబలము ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే మనకు సర్ ఐజాక్ న్యూటన్ మహాశయుడు గుర్తుకు వస్తారు. న్యూటన్ మూడవ గమన నియమము మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. చర్యకు సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. దీనిని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక బెలూన్లో గాలి నింపి దాని నోరు మూసి పట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆ బెలూన్ను వదిలేస్తే గాలి ఒకవైపు వేగంగా బయటకు వస్తుంది, బెలూన్ మాత్రము దానికి వ్యతిరేక దిశలో దూసుకుపోతుంది. రాకెట్లో కూడా ఇలాంటి సూత్రమే పనిచేస్తుంది. రాకెట్ ఇంజన్లో ఇంధనం మండుతుంది, దాంతో చాలా వేడి, అధిక పీడనంతో కూడిన వాయువులు ఏర్పడతాయి. ఈ వాయువులను రాకెట్ కింది వైపు నుంచి అత్యంత వేగముతో బయటకు పంపిస్తారు. వాయువులు కిందికి, రాకెట్ పైకి. ఇదే రాకెట్కు లభించే థ్రస్ట్, అభిబలము. మరి అంతరిక్షంలో గాలి లేకపోతే రాకెట్ ఎలా వెళుతుంది? ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. రాకెట్ ముందుకు వెళ్ళడానికి గాలి అవసరమైతే అంతరిక్షంలో గాలి లేనప్పుడు రాకెట్ ఎలా ప్రయాణిస్తుంది? చాలా మంచి ప్రశ్న. కానీ అసలు విషయం ఏమిటంటే రాకెట్ గాలిని తోసి ముందుకు వెళ్ళదు. రాకెట్ తనలోనే ఉన్న ఇంధనాన్ని ఉపయోగించి వాయువులను వెనుకకు అత్యంత వేగముతో పంపుతుంది. ఆ చర్యకు వ్యతిరేకంగా రాకెట్ ముందుకు కదులుతుంది. అందుకే అంతరిక్షంలో గాలి లేకపోయినా రాకెట్ ప్రయాణించగలదు. ఇదే రాకెట్కు విమానానికి ఉన్న ముఖ్యమైన తేడాల్లో ఒకటి. మరి రాకెట్లో ఇంధనం మాత్రమే ఉంటుందా? ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం చూద్దాం. మన కారు, బస్సు లేదా మోటార్ సైకిల్లో ఇంధనం మండటానికి ఏమి అవసరము? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ మనకు వాతావరణంలోని గాలి నుంచి లభిస్తుంది. కానీ రాకెట్ అంతరిక్షంలోకి వెళుతుంది, అక్కడ గాలి ఉండదు. అందుకే రాకెట్ తనతో పాటు ఇంధనం మండటానికి అవసరమైన ఆక్సిజన్ అందించే పదార్థాన్ని కూడా తీసుకెళ్తుంది. ఇంధనం, ఆక్సిడైజర్ కలిసి చర్యకు లోనైనప్పుడు పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి వల్ల వేడి వాయువులు చాలా ఎక్కువ వేగంతో బయటకు

వస్తాయి. ఆ వాయువుల చర్య ప్రతిచర్య వల్ల రాకెట్కు అభిబలం వస్తుంది. అంటే రాకెట్ ప్రయాణంలో శక్తి ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఇంధనంలో నిల్వ ఉన్న రసాయన శక్తి వేడి అధిక వేగం గల వాయువుల రూపంలో మారుతుంది. ఆ తర్వాత రాకెట్ కదలికకు కారణం అవుతుంది. మరి రాకెట్ ఎందుకు దశలుగా విడిపోతుంది? మీరు రాకెట్ ప్రయోగాన్ని టెలివిజన్లో చూసి ఉండవచ్చు. రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు ఒక భాగం విడిపోతుంది, మరికొంతసేపటి తర్వాత మరో భాగం విడిపోతుంది. అసలు ఎందుకు ఇలా? రాకెట్లో ఇంధనం ఖర్చవుతున్న కొద్దీ ఖాళీ అయిన ట్యాంకులు, ఉపయోగం పూర్తయిన ఇంజన్లు వంటి భాగాలు మిగిలిపోతాయి. వాటిని అలాగే మోసుకెళ్లడం వల్ల రాకెట్కు అదనపు బరువు అవుతుంది. అందుకే ఉపయోగము పూర్తయిన భాగాలను విడదీస్తారు. దీనినే మల్టీ స్టేజ్ రాకెట్, అంచెల రాకెట్ అంటారు. ఒక దశ పని పూర్తయింది, ఆ దశను వదిలేశారు, బరువు తగ్గింది, మిగిలిన రాకెట్ మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతుంది. అంటే రాకెట్లో కొన్నిసార్లు వేగం పెంచుకోవటానికి బలము మాత్రమే కాదు, బరువు తగ్గించుకోవడం కూడా ముఖ్యం. అయితే రాకెట్ ఎందుకు నేరుగా పైకి వెళ్ళదు? ఇప్పుడు మరో ప్రశ్న. రాకెట్ ప్రయోగించినప్పుడు మొదట నేరుగా పైకి వెళ్తుంది, కానీ కొంతసేపటి తర్వాత అది క్రమంగా ఒకవైపు వంగుతూ ముందుకు సాగుతుంది. ఎందుకు? రాకెట్ లక్ష్యం కేవలం భూమిపై నుంచి పైకి వెళ్ళటం కాదు. ఉపగ్రహాన్ని భూమి చుట్టూ కక్ష్యలోకి పంపాలంటే దానిని పైకి వెళ్లే వేగంతో పాటు ముందుకు వెళ్లే వేగం కూడా అవసరం. అందుకే రాకెట్ తన ప్రయాణంలో క్రమంగా దిశను మార్చుకుంటుంది, చివరకు ఉపగ్రహానికి అవసరమైన వేగాన్ని అందించి దాన్ని భూమి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. మరి ఉపగ్రహం భూమిపై పడిపోకుండా ఎలా తిరుగుతుంది? ఇప్పుడు రాకెట్ ప్రయాణంలో చాలా ఆసక్తికరంగా అనిపించే విషయానికి వద్దాం. ఒక ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతోంది, భూమి తన గురుత్వాకర్షణతో ఆ ఉపగ్రహాన్ని తన వైపు లాగుతోంది. మరి ఉపగ్రహము భూమిపై ఎందుకు పడిపోదు? నిజానికి ఉపగ్రహము భూమి వైపు పడుతూనే ఉంటుంది, అవును, కానీ దానికి ముందుకు వెళ్లే వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మనము ఒక బంతిని పైకి విసిరితే అది కొంత దూరం వెళ్ళి కింద పడుతుంది, ఇంకా ఎక్కువ వేగంతో విసిరితే అది మరింత దూరం వెళుతుంది. ఉపగ్రహం విషయంలో ముందుకు వెళ్లే వేగము చాలా ఎక్కువగా ఉంటుంది, అది భూమి వైపు పడుతూనే ఉన్నప్పటికీ అదే సమయంలో ముందుకు కూడా ప్రయాణిస్తుంది. భూమి కూడా గుండ్రంగా ఉంటుంది, అందువల్ల ఉపగ్రహం భూమిని తాకకుండా భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. అందుకే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, కక్ష్యలోకి వెళ్ళిన తర్వాత ఉపగ్రహముపై భూమి గురుత్వాకర్షణ ప్రభావము ఉండదని అనుకోవడం తప్పు. నిజానికి భూమి గురుత్వాకర్షణే ఉపగ్రహాన్ని భూమి చుట్టూ కక్ష్యలో ఉంచుతుంది. మరి రాకెట్లు మన జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి? ఇంతవరకు రాకెట్ ఎలా పనిచేస్తుందో చూసాం. ఇప్పుడు మరో ప్రశ్న, రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లడం వల్ల మనకు ఏమి ఉపయోగం? చాలా ఉంది. రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతారు, ఆ ఉపగ్రహాల ద్వారా మనకు ఎన్నో సేవలు అందుతున్నాయి. ఉదాహరణకు వాతావరణ సూచనలు, టెలివిజన్ ప్రసారాలు, కమ్యూనికేషన్ సేవలు, జీపీఎస్, నావిగేషన్, వ్యవసాయ భూముల పరిశీలన, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, భూమి ఉపరితల పరిశీలన, ఇలా ఎన్నో రంగాల్లో ఉపగ్రహాలు మనకు సహాయపడుతున్నాయి. అంటే మన కళ్ళకు ఆకాశంలో కనిపించే రాకెట్ ప్రయాణం చివరికి మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఎన్నో సేవలను మనకు అందిస్తోంది. శ్రోతలారా, రాకెట్ను చూస్తే మనకు అది ఒక అద్భుతమైన యంత్రంలా కనిపిస్తుంది, కానీ దాని వెనుక దాగి ఉన్నది కేవలం ఒక యంత్రం కాదు, అర్థం చేసుకున్న ఫిజిక్స్, న్యూటన్ గమన నియమాలు, గురుత్వాకర్షణ, శక్తి, ద్రవ్యవేగము, అభిబలము, ఇలాంటి భౌతిక శాస్త్ర సూత్రాలను మనిషి అర్థం చేసుకున్నాడు, వాటిని సాంకేతికతతో కలిపాడు, అప్పుడు భూమి నుంచి అంతరిక్షానికి మనిషి ప్రయాణం సాధ్యమైంది. అందుకే ఫిజిక్స్ అంటే కేవలం పుస్తకంలో ఉన్న సూత్రాలు కాదు, మన చుట్టూ జరిగే ప్రతి కదలిక వెనుక ఫిజిక్స్ ఉంది. కారు కదలడంలో ఫిజిక్స్ ఉంది, విమానం ఎగరడంలో ఫిజిక్స్ ఉంది, రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లడంలో కూడా ఫిజిక్స్ ఉంది. కాబట్టి ఫిజిక్స్ని కేవలం చదవకండి, మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని ఫిజిక్స్ కళ్లతో చూడండి. అప్పుడు రాకెట్ ఆకాశంలోకి ఎగరడం ఒక అద్భుతంలా మాత్రమే కనిపించదు, అది ఫిజిక్స్ మాట్లాడుతున్న ఒక గొప్ప ప్రయోగంలా కనిపిస్తుంది. మరియు
చివరిగా మనిషిని భూమి నుంచి అంతరిక్ష

0: వరకు తీసుకెళ్ళింది కేవలం రాకెట్ కాదు, దాని వెనుక ఉన్న ఫిజిక్స్. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు విజ్ఞాన విపంచి, ఇందులో రాకెట్ ఎలా ఎగురుతుంది అనే గురించి డాక్టర్ పి సూర్యనాగరెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ.
1: ఇప్పుడు విందాం పర్యావరణ గీతాలు. వినిపిస్తున్నవారు ఎస్ లక్ష్మీనారాయణ బృందం.

0: కుమిలి కుమిలి చస్తివన్నా సేద తీర్చుకోవాలని చెట్ల వంక చూస్తివన్నా,
1: నన్ను
0: మలమల మాడే ఎండల్లో

దొక్కలేండి నా అంటే ఉన్న ఊపిరి పోతుందన్నా. అందుకే దొక్కే.

సైబాల్ మొదలు కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

0: మీరింతవరకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning. I am Shagun Chopra. The headlines. Prime Minister Narendra Modi to inaugurate 10th India Mobile Congress.

0: లు గుర్తిస్తే 1098 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ 240 కోట్లతో కోనసీమ పవర్ గ్రిడ్ ఆధునీకరణ వంటి పలు అంశాలతో కూడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు జీవం అయితే భూమి జీవితం అని అన్నారు. అందుకే ఈ రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంపై తీవ్రమైన ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నది నుంచి 1000 TMC పైగా నీరు సముద్రంలోకి వెళ్లిందని అన్నారు. ఆ నీటిని వినియోగించుకోగలిగితే ఎంతో ప్రయోజనం కలిగేదని అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం P4తో సామాజిక బాధ్యత కింద వారి జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కోనసీమ జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి భవిష్యత్ అవసరాలకు సిద్దం చేసేందుకు 240 కోట్ల రూపాయలతో కోనసీమ పవర్ గ్రిడ్ ఆధునీకరణ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ CMD ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. అంబాజీపేటలో ఆయన మాట్లాడుతూ 23.8 కోట్లతో 8 కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను పూర్తి చేయగా మరో 17.6 కోట్లతో 5 కేంద్రాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. 153.9 కోట్లతో RDSS పనులలో భాగంగా ఫీడర్ సెగ్రిగేషన్ ద్వారా వ్యవసాయ ఇతర విద్యుత్ అవసరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టామని అన్నారు. న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సత్వరమే పరిష్కరించేందుకు చేపట్టిన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా అమలాపురం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ 2వ అదనపు జిల్లా జడ్జి డి చంద్రమౌళీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కక్షిదారులు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 3,65,20,201 రూపాయల విలువైన కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. బాలకార్మికులతో వెట్టి చాకిరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలంతా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. రామచంద్రాపురంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బాలకార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై యువతలో అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిపై చైతన్యం తీసుకురావటమే లక్ష్యంగా అమలాపురంలో 5K రెడ్ రన్ మారథాన్ ను నిర్వహించారు. భట్నవిల్లి జాతీయ రహదారి నుండి జరిగిన 5 కిలోమీటర్ల పరుగు పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు చెందిన 140 మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి 5K రెడ్ రన్ పోటీలకు పంపించనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలు కౌమార దశలో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నులిపురుగుల నివారణపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ మోడల్ స్కూల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి పాల్గొని నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. స్వచ్ఛతా రంగంలో జిల్లా సత్తా చాటిందని, జిల్లాకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు లభించడం గర్వకారణమని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ బాలయోగి పేర్కొన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి భవన్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి స్వచ్ఛతా ఆంధ్ర 2026 పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరింతవరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన KVSN మూర్తి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విన్నాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. నీ స్నేహం చిత్రం కోసం ఉషా ఆలపించిన ఈ పాట.

0: విన్నా పాట ఘర్షణ చిత్రం కోసం శ్రీనివాస్ ఆలపించిన పాటది.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఎస్ఏ రాజ్ కుమార్. తర్వాత వినండి, అనుమానాస్పదం చిత్రం కోసం ఉన్నికృష్ణన్ శ్రేయ ఘోషల్ ఆలపించిన వంశీ గీతం, సంగీతం ఇళయరాజా.

విన్నా పాట అస్త్రం చిత్రంలోనిది. పాటను ఆలపించిన వారు రాజేష్. ఆలపించిన వేటూరి గీతం సంగీతం.

0: వెబ్సైట్ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైమ్ గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్లండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట కొదమసింహం చిత్రం కోసం మనో చిత్రాలపించిన పాటది. మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మన ఆలయాలు. అనంతపురం రూరల్ రాప్తాడ్లో నెలకొన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయ వివరాలు. వ్యాఖ్యానం వి చలపతి, శ్రీమతి వి పద్మలత. నిర్వహణ కి శృతి ప్రియాంక.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
1: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు, అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.

0: హరి వెలుగులా గలగలా కలకలా.
1: గంగా ప్రవాహంలా నోటికి అడ్డు లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతుండే చలపతి కనిపించలేదే. ఎక్కడున్నాడబ్బా? ఇంటికెళ్ళి చూస్తే అయిపోలా.
2: రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
1: పాట మాత్రమే వినిపిస్తోంది. ఎక్కడున్నావు నాయనా?

0: అబ్బా, ఈ టీవీ ఒకటి, మనిషి మాట మనిషికి వినిపించకుండా. నేను ఇంత గట్టిగా అరుస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా ఉలుకు పలుకు లేకుండా మౌనంగా కూర్చున్నావా? పైగా చేతిలో ఆ పుస్తకం ఏమిటి?
1: ఈ పుస్తకమా? కిరాతార్జునీయం. మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పర్వతంపై ఘోర తపస్సును ఆచరిస్తాడు. ఆ సమయంలో పరమశివుడు కిరాతుని వేషంలో
0: పార్వతీదేవి చెంచిత రూపంలో వస్తుందనుకుంటా.
1: నిజమే పద్మలత, పార్వతీదేవి చెంచిత రూపంలోనే వస్తుంది. అప్పుడు వారిరువురు అర్జునుని ఎదుట నిలిచి అర్జునుని శక్తిని, పరాక్రమాన్ని, పట్టుదలను చూసి ఎంతో సంతోషముతో శివపార్వతులు అర్జునుడికి మానసిక ఆనందాన్నితో పాటు పాశుపతాస్త్రాన్ని కూడా ఇస్తారు. ఇదే ఈ గ్రంథ సారాంశం. శ్రీనాథ కవిసార్వభౌముడు మలచిన శిల్పం ఈ గ్రంథం.
0: చలపతి, నాకు ఒక్క సందేహం అడగనా?
1: కానీ ఆలస్యమెందుకు?
0: మహాభారత

0: గతంలో అర్జునుడు గొప్ప పరాక్రమవంతుడు కదా. ఈయనతో పాటు మిగిలిన నలుగురూ గొప్పవాళ్లే కదా. మరి ఎందుకు అరణ్య అజ్ఞాతవాసాలు గడపవలసి వచ్చింది? పాండవులు ఎందుకు అంత వేదనకు గురయ్యారు?
1: పద్మలత, కానికాలం వచ్చినప్పుడు మౌనమీ శరణ్యం. గాలికి పోయే కష్టాలు కూడా వచ్చి మీద పడతాయి తెలుసా. ఇలాంటి బాధని పాండవులు అనుభవించింది. ఆ పద్మలత, దిక్కులేని వారికి దేవుడే దిక్కని, పీకల్లోతు కష్టాలలో మునిగిన పాండవులు అరణ్యవాసము చేస్తున్న సమయంలో కొంత మానసిక ఊరటను పొందటానికి అనంతపురం జిల్లా పరిసర ప్రాంతంలో నెలకొన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఒకరోజు రాత్రి నిదురించి ఆ స్వామి కృపకు పాత్రులై తరించి ఆ అనుభూతిలోని అరణ్యవాసమంతా హాయిగా గడిపారట.
0: అలాగా పాండవులు అరణ్యవాస సమయంలో మానసిక ప్రశాంతత కోసం నీలకంఠేశ్వర స్వామి సన్నిధిలో నిదురించి వెళ్లారా? ధర్మతత్పరులైన పాండవులే ఉపశాంతిని కోరి పరమశివుణ్ణి ధ్యానించి ఆయన కృపను పొందారా? అంతటి ప్రసిద్ధి పొందిన నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని చూడాలని ఉంది, ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవాలని ఉంది.
1: సరే సరే, ఇంకా నువ్వు పట్టిన పట్టు వదలవు కదా, వెళ్దాంరా.
0: శ్రోతలు, పాండవులు నిద్ర చేసిన ఆలయమా, ఎక్కడుందబ్బా అని ఆలోచిస్తున్నారా? రండి, మనమందరం కలిసి వెళదాం.

శ్రోతలు, నీలకంఠేశ్వర స్వామి ఆలయంతో పాటు పక్కనే పార్వతీదేవి ఆలయం, శిరిడి సాయినాథుని ఆలయము కూడా దర్శించవచ్చు. నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఎంతో దూరంలో లేదు శ్రోతలు. అనంతపురం నుంచి దక్షిణం వైపుగా ప్రయాణిస్తే దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో రాప్తోడో అనే గ్రామం వస్తుంది. ఈ ఊరిలోనే నీలకంఠేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది.

చూడు పద్మలత, రాప్తాడు గ్రామానికి నడిబొడ్డున కొలువై భక్తులు కోరిన కోరికలను తీరిస్తూ ఈ గ్రామాన్ని మాత్రమే కాదు, ఏ కులమైనా ఏ మతమైనా ఎక్కడి నుంచైనా ఈ నీలకంఠేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా శరణువేడే భక్తులు వారి పాలిట కొంగు బంగారమై రక్షిస్తాడు.

0: చలపతి, నీవన్నట్లు ఈ నీలకంఠేశ్వరాలయం పురాతనమైనదే. సమాజం ఎప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది. ప్రభుత్వం వారు సిమెంట్ రోడ్డును ఎత్తుగా వేయడం వల్ల ఈ ఆలయం దిగువ ప్రదేశంలో ఉండిపోయింది.
1: అవునవును పద్మలత. పద్మలత, రాప్తాడు గ్రామస్తుల సహృదయం ఎంత గొప్పదో చూడు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం దాదాపుగా రోడ్డులో నుంచి 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లోపలికి. ఈ ఆలయం రోడ్డులో వెళుతున్న వారికి కనిపించేలా అటూ ఇటూ దాదాపు 100 గజాల స్థలాన్ని దారి కోసం వదిలారు. వదిలి ఇళ్లను నిర్మించుకున్నారు చూడు.
0: అందుకేనా రోడ్డులో నుండి చూడగానే మొత్తం ఆలయమంతా కనిపిస్తోంది.
1: అవును మరి, ఎంత ఎత్తైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారో చూడు ఆలయం ఎదురుగా.
0: చలపతి, నీలకంఠేశ్వర ఆలయ పరిసర ప్రాంతంలో ఎంతో ప్రశాంతత రాజ్యమేలుతోంది.
1: ధ్వజస్తంభం దగ్గరే నిల్చొని శివుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోతావా ఏమిటి? ఆలయంలోకి వెళ్దాం పద.
0: అలాగే వెళదాం.

0: చాలా విశాలమైన ప్రదేశం. ఎంత విస్తీర్ణం ఉంటుంది ఈ ఆలయం చుట్టూ?
1: పద్మలత, మనుషుల దగ్గర కొన్ని కోట్ల రూపాయల సంపద ఉండవచ్చు, కానీ దానము చేసే గుణము కూడా ఉండాలి కదా. శ్రీమతి ఎర్రమ్మ శ్రీ వెంకటరెడ్డి పుణ్య దంపతులు నీలకంఠేశ్వర ఆలయానికి స్థలాన్ని వితరణ చేశారట.
0: ఇంచుమించు ఎకరం ఉండొచ్చు కదా?
1: అవునవును, ఒక ఎకరం ఉంటుంది.
0: చలపతి, నీలకంఠేశ్వర ఆలయం చిన్నదైనా ఆ స్వామి కృప మాత్రం ఎల్లలు లేనిదే. పూజ జరుగుతున్నట్లుంది, నీలకంఠుణ్ణి దర్శించి మిగిలిన సన్నిధానాలను చూద్దాం పదా.
2: ఓం నిజపతి హే నమః నిజలింగాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః గజానాయ నమః గజలింగాయ నమః నమో బలవికరణ్యాయ చ నమో బలభద్రణ్యాయ చ నమో నమః. ఈశ్వరం సర్వభూతానాం ఈశ్వరస్థితం వశత్కారస్థం ఈశ్వరం దేవతాభ్యో నమః. ఓం శివాయ నమః శివరూపణ్యాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః పినాకినే నమః శశిరేఖాయ నమః వామదేవాయ నమః నిరూపాక్షాయ నమః కవర్దినే నమః నీలలోహితాయ నమః శంకరాయ నమః శూలపాణినే నమః. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర.
3: ఓం నమః శివాయ.
0: తెర తీశారు స్వామి ఈశ్వర. పానివట్టం ఉత్తరపు దిశవైపు, లింగం అంతా విభూదిరేఖలు, చుట్టూ బిల్వదళాలు, పూలమాలలు, పూజారి వేదమంత్రాలు, భక్తుల కళ్లల్లో తన్మయత్వంతో కూడిన కన్నీళ్లు, గంటల నాదాలు, అన్యం పుణ్యం ఎరుగని పాలబుగ్గల పసివాడిలా దర్శనమిస్తున్న నీలకంఠుడు. అంతరాలయంలో శివమాలాదారుల శివనామస్మరణలో మన జీవితాలు ధన్యమయ్యాయి. చలపతి, చిన్నపిల్లాడిలా ఏమిటి ఆ కన్నీళ్లు? రెప్ప కూడా మోయకుండా స్వామినే చూస్తున్నావే.
1: చూడు పద్మలత, నీలకంఠుణ్ణి. ఇంతకన్నా సౌందర్యం ఈ లోకంలో ఉంటుందా? ఉండదు, ఉండదుగాక ఉండదు. సకల కళాపూర్ణుడైన చంద్రునితో కూడిన శివుడు, నల్లని వాడైన విష్ణువు ఒక్కరే అని సత్యం నిజమయ్యింది. శివుడు విష్ణువు వేరు కాదు. అందుకు ఉదాహరణే నీలకంఠ.

0: అంతరాలయం లోపలికి రాగానే నీలకంఠేశ్వరునికి కుడివైపున మహాగణపతి కనిపిస్తాడు. ఈ ఆలయంలోని నందీశ్వరుని గురించి ఏమని చెప్పాలి? అది వర్ణించ తరమా నిలువెల్లా భక్తితో శివున్నే చూస్తుంటాడు.
1: ఆలయానికి సంబంధించి మరిన్ని విశేషాలను పూజారి కేఆర్ వాసుదేవరావు గారిని అడిగి తెలుసుకుందాం.
2: మా రాప్తాడు గ్రామం ఉమా నీలకంఠేశ్వరుడు లేదా నీలకంఠేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది. ఇది పండమేరు అనేటువంటి ఒక చిన్న నది పక్కన నిర్మించబడినది. దీనికి సంబంధించి సరైనటువంటి ఆధారాలు లేవు. పంచపాండవులు అనేవారు ఈ గ్రామంలో ఒకనొక రోజు ఇక్కడ ఉండి సందర్శించిపోయినారనేటువంటిది మా గ్రామస్తుల ద్వారా తెలిసింది. మరి ఆలయం కొన్ని సంవత్సరాలుగా వెనకబడిన సమక్షంలో 1982లో మరియు మా ఊరి గ్రామ పెద్దల సహాయ సహకారములతో వేద పండితులతో పునః ప్రతిష్ట ఇక్కడ జరిగినది. తద్వారా చాలా మంది భక్తాదులు అనారోగ్యము దరిద్రముతో బాధపడుతున్నటువంటి సమయంలో ఆ ఆలయ కమిటీ ద్వారా ఆ ఆలయ యొక్క ప్రభావంతో కొన్ని వందల మందికి అక్కడే గృహ నిర్మాణాలు నిర్మించడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ ఆలయ ప్రత్యేకత ఒకటి ఉంది. ఈ కార్తీకము నుండి మాఘమాసం వరకు శివమాలా ధారణ 10 సంవత్సరాలుగా దాదాపు బాగా జరుగుతున్నది. ఈ శివమాల ధారణ ద్వారానే చాలా మందికి ఆయుష్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రత్యేకించి ఉపాధ్యాయులు, పోలీసు శాఖలు, ఈ మండలానికి సంబంధించిన వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి సేయ్ పోస్ట్ కింద, అంటే దానికన్నా ఎక్కువ, తద్వారా ఆలయం ఆ అబ్బాయికి ఉన్నతమైన ఉద్యోగం లభించింది. దీనికి కారణం పెద్దనారాయణ అనే వ్యక్తి తన సశక్తితో ఊరందరినీ కలుపుకుని తను ఒకడిగా ఉండి ఆలయ నిర్మాణానికి

0: పునాది వేశారు. తద్వారా ఆలయం అనేటువంటిది చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతమైన ఈ గ్రామానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజు ధర్మవరం లేదా ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్లు కూడా వచ్చి పూజను బాగా చేసుకుని, ఇక్కడ ప్రత్యేకం ఏమంటే ఒక ప్రధాన అర్చకుడు వేదమంత్రాలు చదువుతూ ఉంటే వారి అభిషేకం చేసుకోవచ్చు. దాని కుల మత భేదాలు ఎవరూ లేరు, ఎవరైనా రావచ్చు. ఈశ్వరం సర్వభూతానాం అంటాం మనం కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క ఆలయంలో ప్రవేశించి వాళ్ళు అర్చన చేసుకోవచ్చు. అందులోనూ సోమవారం అనేటువంటి అతి ప్రత్యేకమైనది. దాదాపు చాలా మంది శివుణ్ణి దర్శించుకుంటారు, తమ యొక్క కోర్కెలను కూడా స్వామివారికి విన్నయించుకుంటారు. మా గ్రామంలో ప్రత్యేకంగా ఇన్ని రోజులకు సంబంధించి ఇదే గ్రామంలోనే మొట్టమొదటిసారిగా విష్ణువు మరియు లక్ష్మి ఒక నాగుల కట్నం ప్రతిష్ట చేశారు. ఎందుకంటే వివాహాలు త్వరగా జరగాలి, దాని తర్వాత కొన్నాళ్లకు నవగ్రహ ప్రతిష్ట, నవగ్రహాల తర్వాత విష్ణు ఆలయం పునర్నిర్మాణం జరిగింది, దాని తర్వాత షిరిది సాయిబాబా ఆలయం పునర్నిర్మాణం జరిగింది, దాని తర్వాత ఒక మాఘమాసంలో అనగా కొన్ని నెలల క్రితం ఇక్కడ పార్వతీదేవి యొక్క ప్రతిష్ట జరిగింది. ఎక్కడైనా శివుడు ఉన్నాడంటే పార్వతీదేవి ఉంటే దాని శక్తి ఉంటుందని ఆగమన శాస్త్రాలు చెబుతాయి. శివుడున్న చోట దానికంత శక్తి లేదని కొన్ని సిద్ధాంతాలు చెప్తాయి. ఉమాపార్వతి అంటాం, శివపార్వతి అంటాం. కాబట్టి ఆ పార్వతీదేవి ఆలయంలో గనక అర్చన చేయించుకుంటే రాహు దోషంతో పాటు ఆరోగ్యం బాగుంటుంది అనుకున్నటువంటి బదిలీలు జరుగుతాయి. అదేవిధంగా అశ్వత్థనారాయణ యొక్క కళ్యాణం గనక చేసుకుంటే వివాహాలు త్వరగా అవుతాయి. షిరిదీనాథుని గనక సేవిస్తే విద్యలో ముందుంటాం. ఇవన్నిటికీ మూల కారణమైనటువంటి నీలకంఠుని గనక పూజ చేస్తే మనకు ధనధాన్య ఆయుష్ ఆరోగ్యాలు అనేటువంటివి వస్తాయి.
1: ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఏ పూజలు జరుగుతూ ఉంటాయి, ఆ వివరాలు తెలియజేయండి.
0: ఉదయం ఇక్కడ 5 గంటలకు ఈ యొక్క రాప్తాడు గ్రామాన్ని ఒక చిన్న మైక్ ద్వారా ఆ శివుని యొక్క ఓం నమ శివాయ అనే ఓంకారంతో మొదలెడి మధ్యలో ఆయనకిష్టమైనటువంటి ఏదైనా పళ్ళు నివేదన చేసి, మరియు ప్రతిరోజు ఉదయం మంగళహారతి ఉంటుంది, మరి సాయం సంధ్యావేళ మరియు మంగళహారతి ఉంటుంది, సోమవారం మాత్రం పంచామృత అభిషేకములతో శివునికి బిల్వార్చన జరుగుతుంది. ప్రతిరోజు జరిగే కింద సోమవారం ఎక్కువగా ఇక్కడ పూజలు జరుగుతాయి. సోమవారం ఉదయం సాయంత్రం మా గ్రామస్తులు చాలా మంది శివుని ధ్యానించుకునే ఎంతటి వారైనా ఆ భగవన్ ముందు తల వంచక తప్పదు. ఆ యొక్క శివుని సందర్శించుకుని ఆ శివ సాధ్యం పొందిన తర్వాతనే దాదాపుగా వారి కార్యక్రమాలకు వెళతారు.
2: శివ మాలాదారులను అడిగి అనుభవాలను తెలుసుకుందాం పదా.
3: మా పేరు మురళీస్వామి. ఈ మాల బట్టి 5 సంవత్సరాల నుంచి అవుతాను. మా శివాలయం చాలా ముఖ్యమైనది. ఇక్కడ మా ఆలయ ధర్మకర్త వచ్చేసి మందల నారాయణ గారు. మా శివాలయంలో అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి చాలా అవకాశం ఉంది. మా శివాలయం చాలా గొప్పది. ఒక్కొక్కసారి మాల వేసినప్పుడు శివభక్తులకి ఒక్కోసారి ఒక్కొక్క లాభం ఒక్కొక్క ఫలితము జరుగుతుంది. కొంతమందికి సంతానం కలిగింది, కొంతమందికి ఐశ్వర్యం కలిగింది, కొంతమంది సుఖశాంతులతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారము విశేషంగా అభిషేకాలు, పూజలు, ఆకు పూజలు అన్ని జరుగుతున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసము, మాఘమాసము ప్రతిరోజు అభిషేకాలు, ప్రతిరోజు పూజలు అన్ని జరుగుతున్నాయి స్వామి. మాకి మా ఆలయంలో కులమత భేదాలు లేవు. అందరూ సమానంగా అభిషేకానికి పోతాం, కుళ్ళోనూ చేస్తాము. మాలాధారం చేసిన భక్తులు ఉదయం 4 గంటలకే స్నానం చేస్తారు. ఒక పూట ఉపవాసం ఉంటారు, ఒక ఒంటి పూట మాత్రమే భోజనం చేస్తారు. రాత్రిపూట పలహారం తీసుకుంటారు స్వామి. ఉదయం 4 గంటల తర్వాత స్నానం అయిన తర్వాత ఆలయం దర్శించి అభిషేకం చేస్తారు. అభిషేకం అయిన తర్వాత స్వామివారి కీర్తనలు పాడుకుంటారు, సాయంత్రం భజన చేస్తారు, శివనామ స్మరణ.
4: హలో, నా పేరు ముత్యాలండి. నేను ఇప్పటికి 9 సార్లు మాలేయడం జరిగింది. ప్రతి సంవత్సరము ఒక్కొక్క కోరిక చేస్తాను, ఆ కోరికలన్నీ తీరుతాయి. ఈ కోరికలన్నీ తీరుతాయి కాబట్టి నేను మామూలు కంటిన్యూగా ప్రతి సంవత్సరము మాలేయడం జరుగుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా గానీ ఈ మాలేసినప్పుడు ఉండే మనశ్శాంతి మామూలు టైంలో ఉండదు. అసలు దానికోసమే నేను ఈ మనశ్శాంతి కోసమే మాలే ప్రతి సంవత్సరమే చేస్తాను.
5: నేను 4వ సారి మాల వేయడం జరుగుతుంది స్వామి. నా పేరు నరేష్. మాల వేయడం ప్రతి సంవత్సరము ఎంతో చాలా ప్రశాంతత నెలకొల్లుంటుంది మనిషికి. ఎంతో ఆనందంతో శివభక్తులు కార్తీక మాసాన పుణ్యం చేసుకోవడానికి, శివునికి సేవ చేసుకోవడానికి కార్తీక మాసంలో మాల వేయడం జరుగుతుంది.
6: నా పేరు హరీష్ స్వామి. నేను 4 సంవత్సరాలే మాలయ్య ఒకటి. నాకు బాగా జరుగుతుంది. మా శివాలయం చాలా గొప్పది. మేము సంవత్సరం మాలేస్తున్నాము.

0: పూజలు చేసుకుంటా, అభిషేకాలు చేసుకుంటున్నాం, మాకు జరగ బాగా జరుగుతాం సార్.
1: పూజారి గారు నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఎడమవైపున పార్వతీదేవి ఆలయం ఉందన్నారు కదా, వెళ్ళి దర్శించుకుందామా అమ్మను?
2: అలాగే, పార్వతీదేవి జగన్మాత మహాతల్లి, నిశ్చల స్వరూపంతో దర్శనమిస్తోంది చూడు.

0: పార్వతీమాత ఆలయంలో అమ్మవారికి కుడివైపున సరస్వతి, ఎడమవైపు లక్ష్మి, అంతరాలయంలో అమ్మవారికి ముందరే శ్రీచక్రం.
1: అమ్మకు ఎదురుగా సింహం, ఈశాన్య మూలలో నవగ్రహాలు, నవగ్రహాలు పక్కనే బలిపీఠం. ఎంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తోంది ఈ ఆలయం.
0: పార్వతీమాత ఆలయ విశేషాలను పూజారి మురళీ గారిని అడిగి తెలుసుకుందాం.
2: 5వ తారీఖు 6వ నెల 2017 ఆలయ ప్రతిష్ఠ జరిగినది. ఈ ఆలయ ధర్మకర్త ఎం పెదనారాయణ గారు మరణించక ముందు శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం మేము ఒక జట్టుగా ఏర్పడి దాన్ని పూర్తిగా ఉంచడం జరిగింది. గ్రామ ప్రజలు అయితే ఈ ఆలయానికి చాలా సహకారం అందించడం చేయడం జరిగింది.
1: అమ్మవారు ఏ ముఖంగా ఉన్నారో ఆ వివరాలు తెలియజేయండి.
2: అమ్మవారు తూర్పు ముఖం వేచి ఉన్నారు. అమ్మవారు కుడి చేతిలో కమలము, ఎడమ చేతిలో ఖడ్గమును ధరించి ఉండడం జరిగింది. మొదటగా అమ్మవారికి కుడివైపున వచ్చేసి సరస్వతి, ఎడమవైపున వచ్చేసి లక్ష్మి గారు, ఎదుట సింహము, ముందర నవగ్రహాలు, ఎడమవైపున బలిపీఠం ముందర ఉండడం జరిగింది. అమ్మవారితో పాటు విఘ్నేశ్వరుడు, శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన జరిగింది. ప్రతి శుక్రవారం మంగళవారంలో ఈడ కుంకుమార్చన చేయడం ఆనవాయితీగా వస్తుంది.
1: పార్వతీదేవి ఆలయానికి ఆనుకుని ఎడమవైపున శిరిడీ సాయినాథుని ఆలయం. ఆయన దర్శనము చేసుకుని ఆయనకు ఎడమవైపున దేవతావృక్షాలను చూద్దాం పదా.
0: అలాగే తెల్ల జిల్లేడు, బిల్వం, ఉసిరి దేవతావృక్షాలను చూశాం కదా, మరి అశ్వత్థనారాయణ వృక్షం ఎక్కడుంది?
1: అశ్వత్థనారాయణ వృక్షమా? నీలకంఠేశ్వర స్వామికి కుడివైపున ఉంది, వెళ్ళి చూద్దాం పదా.
0: లక్ష్మీనారాయణుణ్ణి దర్శించుకుందాం.

0: నీలకంఠేశ్వర స్వామికి కుడివైపున చూడు, ఈ ఆలయంలో మొదట లింగాకార ప్రతిష్ట కాక మునుపు శివాకారంలో ఉన్న ఈ మూర్తికి పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉండేవట.
1: ఓహోహో, నీలకంఠేశ్వర ఆలయానికి నైరుతి మూలలో లక్ష్మీ సమేత నారాయణుడు దర్శనమిస్తున్నాడు.
0: బిడ్డలు తెలిసి తెలియక తప్పులను చేస్తే తల్లి తండ్రి ఎంత పెద్ద మనసుతో క్షమిస్తారో, ఈ శివయ్య కూడా అంతే. ఎన్ని తప్పులనైనా మన్నించి ముక్తినిస్తాడు. భక్తి ముక్తిని వసంగుతూ చల్లటి పండమేరుకు కొంచెము దూరంలో నెలకొన్న నీలకంఠేశ్వరుణ్ణి దర్శించుకున్నాం కదా.
2: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
3: మీరింతవరకు మన ఆలయాలు, అనంతపురం రూరల్ రాప్తడలో నెలకొన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయ వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత, నిర్వహణ కి శృతి ప్రియాంక. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9:30. విందాం అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు.

ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మితేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య. తర్వాతి ఉత్తరం. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి రాస్తున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాసియ, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమిళ టీనా, నీలిమ రెడ్డి, వనజ, గీత, నిరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. మరి వీరు కోరుతున్న పాట ప్రేమదేశం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం వారు కోరిన ఈ పాట.

0: కాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: విన్నా పాట మాస్టర్ చిత్రంలోనిది. పాటను కోరిన శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వరరావు, సాంబవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులండి.
1: దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియా తో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.

0: సెబీవారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం
1: సెబీలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎం పై ప్రత్యేక ముఖాముఖి మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర సంస్థలు వస్తువుల సేవలను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒక సమర్థవంతమైన వేదిక.
3: In New Delhi today, veteran actor Nana Patekar passes away at 75 in Goa. Northern Railway to operate two reserved festival special train trips between New Delhi and Katra in Jammu and Kashmir. Government sanctions over 993 crore rupees for NH10 development between Rangpo and Ranipul in Sikkim. Nation celebrates 94th Indian Air Force Day today. IMD forecasts heavy rain in Kerala, Tamil Nadu, Puducherry, Uttarakhand, West Bengal and Sikkim today. India joins US and 13 other economies in signing joint ministerial statement to address global excess capacity and production in key manufacturing sectors. Massive Russian strike kills 25 people and injures 100 in Ukraine, 3 killed, 36 injured in Houthi attack on two airports in Saudi Arabia. In table tennis, Manush Shah and Diya Chitale create history, become first Indian mixed doubles pair to reach Grand Smash semi-final at China Smash in Beijing. And in cricket, Shreyas Iyer climbs to career best seventh in T20I rankings. Shubman Gill retains top spot in ODIs. Those were the news headlines this hour. Stay tuned for Matchless Music Hour.

0: కుటీర పరిశ్రమలకి, తర్వాతనేమో చేతి వృత్తుల వారికి రకరకాల సంస్కరణ అంటే పథకాలు తీసుకుని వచ్చి వారికి ఉపాధిని అందించే విధంగా ఎన్నో రకాలుగా ప్రోత్సాహకాన్ని ఇస్తున్నారు. సరే, వీళ్ళు ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటారు, వాళ్ళు తయారు చేస్తారు. సోఫా ఉందనుకుందాం, సోఫా తయారు చేసే వాళ్ళు తయారు చేశారు, కానీ దాన్ని కొనేవాళ్ళు ఎవరు? ఇప్పుడు వేరే అమెజాన్ లాంటివి ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లాంటివి ఉన్నాయి. ఈ మార్కెట్ ప్లేస్లోకి వచ్చేటప్పటికి ప్రజలందరూ వాటిలో ఉంటారు. అవి ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా తయారు చేసే వాళ్ళు ఉంటారు, లేదా వేరే దేశాల నుంచి అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మన దగ్గర స్థానికంగా తయారు చేసినటువంటి వ్యక్తికి అతను తయారు చేసిన ప్రోడక్ట్ అమ్ముడుపోయేది ఎలా? కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఏం చేసిందంటే, ఇటు అవినీతిని అరికట్టడం కోసము మరింత పారదర్శకత, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ విధానాల్లో, విభాగాల్లో వారు కొనుగోలు చేసేటటువంటి దాంట్లో మరింత పారదర్శకతని తీసుకురావడం కోసము, అలాగే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారు ప్రజలకి, వారు తయారు చేసినటువంటి వస్తువుని మరింతగా అమ్మకం జరిగే విధంగా, వాళ్ళకి ఇప్పుడంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీసుకొచ్చినటువంటిది మన జెమ్ పోర్టల్ అనుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే, అనేక వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలు లేదా పిఎస్సీలు ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఇట్లాంటివి, ఇవన్నీ కూడా తమ అవసరమైన సాధారణంగా వినియోగించుకుని, ఇందా చెప్పినట్టుగా పెన్నుల దగ్గర నుంచి, పిన్నీసుల దగ్గర నుంచి, పుస్తకాలు కానీ లేదంటే రకరకాల వస్తువులు, ఫర్నిచర్ కానివ్వండి, ఏదైనా సరే, అవన్నీ వస్తువులు, ఈవెన్ సేవలు కూడా, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ని ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, అమెజాన్ లాంటివి ఇప్పుడు మనం చూస్తే ఏంటి, అక్కడ బయ్యర్ ఒకతను తన ప్రోడక్ట్ పెడతాడు, మనకు అది నచ్చితే కనుక మనం క్లిక్ చేసి కొనుక్కుంటాము, ఐ మీన్ సెల్లర్ పెడతాడు, బయ్యర్ మనం తీసుకుంటాం అనమాట. ఎట్లా అయితే ఉంటుందో అటువంటిదే ఈ ప్రభుత్వ విభాగాల మధ్య, సామాన్య వస్తు తయారీ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఒక ట్రాన్సాక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటిది జెమ్ పోర్టల్ అనమాట. దీని ద్వారా ఏంటంటే, ఒక వన్ స్టాప్ పోర్టల్ ఇది, ఒకే చోట అన్ని రకాలైనటువంటి వస్తువులు, సర్వీసెస్ దొరుకుతాయి. దీని ప్రభుత్వ శాఖలో పారదర్శకత, మరింత క్వాలిటీ ప్రోడక్ట్, సో ఒకటి అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, అలానే క్వాలిటీ ప్రోడక్ట్స్, అంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేటులోనే కొనుక్కునే విధంగా, ఇవన్నీ జెమ్ పోర్టల్ ద్వారా సాధ్యపడుతున్నాయి. ఇదేంటంటే, ఇంకొకటి ఈ బిడ్డింగ్, రివర్స్ వేలము, ఇట్లాంటి డిమాండ్ అగ్రిగేషన్ లాంటివి కూడా ఈ జెమ్ పోర్టల్ ద్వారా మనకి సాధ్యమవుతున్నాయి అన్నమాట.
1: యామిని గారు, అసలు కొనుగోలుదారులకు ఈ జెమ్ పోర్టల్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: ఇప్పుడు ఇక్కడ మనము కొనుగోలుదారులు అనేటప్పటికీ, ఉదాహరణ కిందాక చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, పిఎస్యూస్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటే వారందరూ వస్తారు, కొనుగోలుదారులు అవుతారు వాళ్ళు. వారికి ఏంటంటే, వస్తువులు లేదా సేవల యొక్క కేటలాగ్ అంటాం కదా, అంటే రకరకాల ప్రోడక్ట్ కేటలాగ్ ఏదైతే ఉంటుందో, వారికి రకాల కావాల్సిన రకరకాల సేవలన్నీ ఒకే చోట లభ్యం అవుతూ ఉంటాయి. అదొక అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే, కంపారిజన్ కూడా ఉంది ఇప్పుడు ఈ జెమ్ పోర్టల్లో. అంటే మీరు ఒక ప్రోడక్ట్ని ఎంచుకున్నారనుకుందాం, ఉదాహరణకి ఈ మైక్ అనే ప్రోడక్ట్ని ఎంచుకుంటే, ఈ మైక్ని ఒకరే అమ్మరు కదా, ఎంతో మంది ప్రోడక్ట్ పెడతారు, అలాంటి అమ్మేటటువంటి వాళ్ళందరినీ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరెవరు ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఉన్నారు, ఎంతెంత దాని క్వాలిటీ ఏంటి, దీని క్వాలిటీ ఏంటి, లేదంటే దాని డిస్క్రిప్షన్ అంటాం కదా, టెక్నికల్గా దాని డిస్క్రిప్షన్ ఏంటి, దీని డిస్క్రిప్షన్ ఏంటి, రేట్ డిఫరెన్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంపేర్ చేసుకోవడానికి కూడా మనకి జెమ్ పోర్టల్ బాగా ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే, విడిగా ఏంటంటే ఆన్లైన్ పోర్టల్ కాబట్టి అప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని అప్పటికప్పుడు మనకు కావాల్సి వచ్చింది, మనం ఆర్డర్ చేసేసాం అనుకోండి, తెల్లారో రెండో రోజు వచ్చేస్తుంది డెలివరీ. అలా కాకుండా విడిగా అంటే టెండరింగ్ అనుకోండి, లేదంటే కొటేషన్ తెచ్చుకోవాలి, సో ముందు ఆ కొటేషన్ కోసం అని చెప్పని మన స్టాఫ్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు మనకి ఆల్రెడీ ఎంపానల్డ్ వెండర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని లేదా బయట నుంచి కొటేషన్ తెచ్చుకోవాలి, లేదా టెండరింగ్ ప్రాసెస్కి వెళ్ళాలి, అవంతా అయ్యి అది మళ్ళీ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి, వెండర్ని సెలెక్ట్ చేసి, వాళ్ళకు అడ్వాన్సులు ఇచ్చుకొని లేదంటే ఆర్డర్ ఇచ్చుకొని వాళ్ళు డెలివరీ చేసి, కొన్నిసార్లు డెలివరీ చేయడంలో డిలేస్ ఉంటాయి, ఏదో కారణాలు చెప్తుంటారు, ఇంకా రాలేదండి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందండి, ఇలాంటి లాజిస్టికల్ ఇబ్బందులు అని అంటుంటారు. ఇటువంటివన్నీ కూడా ఉండవు. మనకి ఇప్పుడు మీకు కావాలని అనుకుంటే మీ హైయర్ ఆఫీషియల్స్ మీరు పర్మిషన్ తీసుకుంటారు, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తారు, మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో ఇది అప్పటికప్పుడు డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవసరానికి ఇమీడియట్గా కూడా ఆన్లైన్లో మనం వెళ్ళి కొనుక్కోవడానికి ఉంటుంది. రెండోది ఏంటంటే, నిరంతరంగా ఇప్పుడు వాటికి రేటింగ్ ఇస్తూ ఉంటారు, మన వెండర్స్కి రేటింగ్ కూడా ఉంటుంది, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతున్నారా అంటే వాళ్ళకి ఎట్లాంటివి అమ్ముతుంది.

0: ఉన్నారు మనకు ఉంటాయి కదా పక్కన స్టార్ రేటింగ్లు రివ్యూస్
1: అవును.
0: అన్నట్టుగా, అలాంటిది కూడా ఉంటుంది అనమాట. సో రేటింగ్ని బట్టి కూడా మనం చూసుకుంటుండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ప్రభుత్వంలో కావాల్సింది ప్రజల సొమ్ము కాబట్టి అల్టిమేట్లీ ఆ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటాం కదా, ఆ పారదర్శకత మరియు కొనుగోలు సౌలభ్యం, ఈజ్ ఆఫ్ పర్చేజ్ ఏదైతే ఉంటుందో మనకి క్విక్గా, అది ఈ పోర్టల్ ద్వారా దొరుకుతుంది అనమాట మనకి. ట్రాన్స్పరెన్సీ కూడా అంటే తెలుస్తుందిగా ప్రభుత్వానికి, మీతో అందరికి తెలుస్తుంది మీరు ఏ వెండర్ నుంచి కొన్నారు ఏంటి అనేది, ఎందుకు కొన్నారు, ఏ ఎలా కంపేర్ చేశారు, ఎందుకు వీళ్ళ దగ్గర నుంచి కొన్నారు, ఇటువంటివన్నీ కూడా తెలిసిపోతుంది. ఒకటి ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ని కూడా మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా కొంత కొంతమంది ఏంటంటే అవినీతి చేసేటట్టు, అటువంటివన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ పేమెంట్ మోడ్లో ఉంటుంది. ఇది ఏంటంటే మనకి డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించేది కూడా ఉంటుంది. అది లేదనుకోండి, ఇద్దరు క్యాష్ పేమెంట్ లాగా చేసేవాళ్ళు, లేదా చెక్కులన్నీ ఇచ్చేవాళ్ళు, లేదంటే రకరకాలుగా ఉండేవి. కానీ ఎక్కువ చిన్న చిన్న వస్తువులన్నిటికీ పెట్టి క్యాష్ అన్నట్టు క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళు. అదేమంటే చిన్న వస్తువులు కదా వీటికి అనేసి అని ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ డిజిటల్ ట్రాన్సాక్షన్ని పెంపొందించడం ద్వారా దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ, అంటే ఎవ్రీ రూపీ ఈజ్ అకౌంటెడ్, ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉండేది అనేది ఇది మనకి కొనుగోలు ధర అంటే గవర్నమెంట్లకి. దాని ద్వారా ఇప్పుడు ఈ జెమ్ పోర్టల్ ద్వారా మనం చూస్తే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి ఇలా అవినీతి జరగకుండా, ప్లస్ క్వాలిటీది రావడం వల్ల. అండ్ ప్రతి రూపాయి అక్కడ అకౌంట్ ఉంది కాబట్టి, అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రూపం కాబట్టి, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం కూడా సేవ్ అయ్యింది. ప్రజాధనం కాబట్టి ప్రభుత్వాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉండేది, అధికారులకు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది అధికారులు మనం చూస్తున్నాం కదా ప్రతిరోజు వార్తల్లో,
1: కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ఉపయోగపడుతుంది అంటారా?
0: ప్రస్తుతానికంటే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే మ్యాండేట్గా కొనుక్కోవాలి. ఎవరైనా సరే మామూలు రిజిస్టర్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళైతే పిఎస్యూస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవుతున్నాయి, కంపల్సరీ జెమ్ పోర్టల్ నుంచి కొనుక్కోవాలనేది ఉందన్నమాట మనకి.
1: మేడం, అలాగే అమ్మకందారులకు అంటే వస్తువు అమ్మదలుచుకున్న వాళ్ళకి, వాళ్ళకి జెమ్ ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటారు?
0: ఒకటి, వస్తువుని ఎంతో కష్టపడి తయారు చేయడం ఒకటైతే కనుక దాన్ని మార్కెట్ చేసుకోవడం అంటే అమ్ముకోవడం అనేది ఇంకొక ఎత్తు. సో ఈ జెమ్ పోర్టల్ ద్వారా ఏంటంటే అన్ని ప్రభుత్వ ఏదైతే వీళ్ళు ఒకసారి ఎంపానెల్ అయిన తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాలతో డైరెక్ట్గా యాక్సెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి నోటీసెస్ వస్తుంటాయి కదా, ఎక్కడైతే ఏదైనా అవసరం ఉంది అని చెప్పని వీళ్ళు అడుగుతారు, అక్కడ వీళ్ళు అది చూసుకొని వీళ్ళ వస్తువుని వాళ్ళకి అంటే బిడ్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. దాని ద్వారా గతంలో ఇంత యాక్సెస్ లేదు, ఎందుకంటే ఎవరికి తెలుస్తుంది, ఎవరో వారి వారికి తెలిసిన వాళ్ళు, లేదంటే ఆ పర్టికులర్ స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలిసేది. మహా అంటే నోటీస్, టెండర్ నోటీస్ ఇచ్చేవాళ్ళు అది చాలా మంది చేరేది కూడా కాదు. ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క వెండర్కి కూడా, ఎవరైతే విక్రేత ఉన్నాడో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఆ విభాగంలోకి వెళ్తే, ఓ పలానా వాళ్ళకి పలానా వస్తువు అవసరమైంది అనేది. దాని ద్వారా వీళ్ళ వస్తువు అమ్ముకోవడానికి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ విభాగాలతో డైరెక్ట్ యాక్సెస్, అంటే మధ్యవర్తులు ఎవరు లేకుండా, ఇటువంటివి ఏమీ లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. రెండోది, అతి తక్కువ ఖర్చుతోటి శ్రమతోటి మార్కెటింగ్. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కాబట్టి, అంటే ఆల్రెడీ పోర్టల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో వీళ్ళు సపరేట్గా మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానిపైన మళ్ళీ ఎంప్లాయీస్ని పెట్టుకొని ఇంటింటికి తిప్పాను లేదంటే అట్లా తిప్పి అలాంటిది అవసరం లేదు. అంటే శ్రమ తక్కువ ఉంటుంది, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది, కానీ మార్కెటింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దానికి కూడా ఇది వన్ స్టాప్ షాప్ అనుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా వాళ్ళకి ఉత్పత్తులు తర్వాత సేవలపై బిడ్లు కానీ రివర్స్ వేలం కోసం కూడా ఇది విక్రేతలకు కూడా ఉపయోగపడుతుంది. కొత్త ఉత్పత్తి సూచన అంటే ఇప్పుడు వాళ్ళు కొత్తగా ప్రోడక్ట్ చేశారనుకుని, తయారు చేశారు, ఆ క్యాటలాగ్ కూడా వీళ్ళు పెట్టుకోవడానికి, లేదంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాడే ప్రభుత్వ విభాగాలు కూడా వాళ్ళు కూడా కొత్తగా ఎప్పుడూ తీసుకున్నా కాకుండా కొత్తగా ఏదైనా అవసరం ఉందన్నా కూడా ఇందులో వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు తయారు చేయగలిగితే తయారు చేసి వాళ్ళకి అమ్మడానికి కూడా ఒక సులభమైనటువంటి ఇది అన్నమాట. ఇంకోటి ఏంటంటే డైనమిక్ ప్రైజ్ ఏంటంటే, అంటే అప్పటికప్పుడు అంటే మార్కెట్ని బట్టి ధర ఏదైతే మనం విక్రయించడానికి నిర్ణయిస్తున్నామో అది మార్కెట్కి అనుసరించి మనం ధర మార్చుకోవచ్చు వెండర్. అంటే ఇప్పుడు నేను పోయిన నెల ఒక వాటర్ బాటిల్ తయారు చేయాలనంటే నాకు ఒక 10 రూపాయలు ఖర్చు అయిందని అనుకుందాము. ఇప్పుడు ఇంకో కారణంతో నాకు అదే 12 రూపాయలు ఖర్చు అవుతుంటే గనక నేను అంత 2 రూపాయలు పెంచి అమ్ముతాను కదా, అంటే నష్టపోతూ ఎవరు అమ్ముకోరు కాబట్టి మనము డైనమిక్ ప్రైస్ చేంజ్ అంటే దాని పరిస్థితులు తగ్గట్టుగా కూడా మార్కెట్ పరిస్థితులకు అనుసరించి ధరను కూడా మార్చుకోవచ్చు. అది కూడా విక్రేతకి మంచి అవకాశం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అమ్మకాలు, సరఫరాలు మరియు చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వీటిలో పర్యవేక్షణ కోసం కూడా ఒక డాష్బోర్డ్ ఉంటుంది. అంటే మంచి విక్రేతకి స్నేహపూర్వకంగా ఉండేటటువంటి వాళ్ళకి అర్థమయ్యే దీంట్లో ఒక డాష్బోర్డ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి చిన్న అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టైప్లో వాళ్ళు ఎన్ని పర్చేజ్ ఆర్డర్లు కానీ, ఎంత అమ్మారు, ఏ స్టాక్ అమ్మారు, ఎంత జరిగే ట్రాన్సాక్షన్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే

0: ఏకరీతిగా ఉండేటటువంటి మరియు స్థిరమైనటువంటి కొనుగోలు ఒక వ్యవస్థ, అండ్ ఇట్స్ గవర్న్డ్ వ్యవస్థ కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీంట్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట విక్రేతకు కూడా.
1: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ ద్వారా ఎవరు కొనుగోలు చేయవచ్చు అంటారు?
0: అన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వాటి అనుబంధ వాటి ఆధీనంలో ఉన్నటువంటి కార్యాలయాలు, కేంద్ర మరియు రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగ యూనిట్లు అంటే పిఎస్యులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే స్థానిక సంస్థలు మొదలైనవి జెమ్ పోర్టల్ ద్వారా సేకరణ అంటే వస్తువులని కొనుగోలు చేయడానికి అవకాశం ఉందండి.
1: యామిని గారు, అసలు జెమ్ పోర్టల్ను ఉపయోగించుకోవటానికి ఎలా ముందుకు వెళ్లాలంటారు?
0: ఇప్పుడు జెమ్ పోర్టల్ను ఉపయోగించుకోవాలంటే ముందుగా దాంట్లో ప్రైమరీ వినియోగదారుడు ఎవరైతే ఉంటారో ఆ జెమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ చేసుకోవడానికి వినియోగదారుడి ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబరు, ఆధార్తో లింక్ చేయమైనటువంటి మొబైల్ నెంబరు, అలాగే ఇప్పుడు వాళ్ళకు ఒక జెమ్ బయ్యర్ అని చెప్పనంటే ఒక ఈమెయిల్ ఐడితో ఇస్తారన్నమాట ఆ ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత అధికారికంగా సంబంధించండి వాళ్ళకి ఏదైతే అధికారిక ఇప్పుడు పిఎస్సి ఉంది దాంట్లో ఎవరు కొనాలి, పర్చేజ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు కదా, పర్చేజ్ మేనేజర్ అట్లాగే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ వివరాలు అనేది దానిలో నమోదు చేసుకోవచ్చు అనమాట. ఇట్లా నమోదు చేసుకున్న తర్వాత మనం కొనుక్కోవచ్చు.
1: యామిని గారు, అలాగే అసలు జెమ్ పోర్టల్లో ఎంత వాల్యూ వరకు ఉన్న వస్తువులు మనం కొనుగోలు చేయవచ్చు అంటారు?
0: ఇప్పుడు మనకి అవసరమైన నాణ్యత, స్పెసిఫికేషన్ మరియు డెలివరీ వ్యవధిని అంటే దానికి అంతా చూస్తూ పూర్తి చేస్తూ ఏదైనా సరఫరాదారు ద్వారా మనం 25,000 వరకు కూడా దాన్ని కొనుగోలు చేయొచ్చండి. అలాగే మళ్ళీ ఇప్పుడు వేర్వేరు తయారీదారులు అందుబాటులో ఉన్న విక్రేతల్లో అత్యల్ప ధర కలిగినటువంటి జెమ్ పోర్టల్ విక్రేత అంటే వెండర్ ఉంటారుగా, అతని ద్వారా 25,001 రూపాయి కంటే ఎక్కువ మరియు 5 లక్షల కంటే తక్కువ జెమ్ పోర్టల్లో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా చూసి తీసుకోవచ్చు అన్నమాట. అంటే అది అధికారులు ఇప్పుడు ఎవరైతే కొనేటటువంటి అధికారులు ఉన్నారో ప్రభుత్వ రంగానికి సంబంధించి వారు వారికి ఉన్న అవసరాన్ని బట్టి 5 లక్షల వరకు కూడా కొంటారు. అంతకంటే కనుక ఒకవేళ ఆన్లైన్ బిడ్డింగ్ లేదా రివర్స్ వేలం సాధనాన్ని ఉపయోగించి రివర్స్ వేలం అని కూడా అంటారు, అంటే ముందే కొనుగోలుదారు నేను ఇంత ప్రైస్ అనుకుంటున్నాను దానికి ఎంత తక్కువలో మీరు అమ్ముతారు అనేది రివర్స్ వేలం అంటాం మామూలుగా. సో అటువంటి దానికి తప్పనిసరిగా బిల్లుని పొందాల్సిన అంటే నాణ్యత కానీ స్పెసిఫికేషన్ కానీ డెలివరీ వ్యవధి ఈ మూడు ముఖ్యం కాబట్టి మనకి ఏంటి క్వాలిటీ, ఆ తర్వాత డెలివరీ పీరియడ్ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఆర్ స్పెసిఫికేషన్ అయితే ఉంటుందో వీటిని చూస్తూ పూర్తి చేసి అత్యల్ప ధర కలిగిన సరఫరా ద్వారా కంటే 5 లక్షల కంటే ఎక్కువ అంటే 3 కేటగిరీస్ అనుకోవచ్చు, 25,000 లోపు ఒకటి, 25,001 రూపాయి నుంచి 5 లక్షల వరకు, 5 లక్షల పై నుంచి కూడా కొనొచ్చు. అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్ అవసరాన్ని బట్టి కొనుక్కునే వ్యక్తి అవసరాన్ని బట్టి అవి కొనుక్కోవచ్చు అనమాట.
1: యామిని గారు, అలాగే జెమ్ పోర్టల్లో ఎవరెవరు వస్తువులు అమ్ముకునే సౌలభ్యం ఉందంటారు?
0: ఇందాక మనం విక్రేతలం అంటే ఇప్పుడు వెండర్స్ అని అంటున్నాం కదా, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం, ఎవరైతే ఒరిజినల్ గా వస్తువును తయారు చేస్తారో అటువంటి వాళ్ళని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటాము. వాళ్ళు లేదంటే వాళ్ళకి ఛానల్ పార్ట్నర్స్ అని అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ అని అంటాం కదా, ఛానల్ పార్ట్నర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకు సిస్కో ఉందనుకుందాం, ఉదాహరణకి సిస్కో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్, ఒరిజినల్గా వాళ్ళు తయారు చేస్తారు సిస్కో వాళ్ళవి, కానీ సిస్కో వెళ్ళి B2C అంటే చిన్న చిన్న కస్టమర్కి సిస్కో చెయ్యదు, వాళ్ళకి ఛానల్ పార్ట్నర్లు ఉంటారు ప్రతి రీజియన్లోనూ. సో ఆ ఛానల్ పార్ట్నర్ల ద్వారా వాళ్ళు విక్రయించుకుంటారు అనమాట. సో అలాగే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ కానీ లేదా వాళ్ళ ఛానల్ పార్ట్నర్ ద్వారా కానీ ఇటువంటి వాళ్ళని దీంట్లో అంటే తయారు చేసే అది చిన్న వస్తువైనా సరే, ఇప్పుడు నేను ఒక తయారు చేస్తున్నాను ఒక బొమ్మ లేదంటే ఇంకోటి ఏదో మైకో ఏదైనా తయారు చేస్తున్నాను, నేను దాని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అని అవుతాను, ఎందుకంటే నేనే తయారు చేశాను కాబట్టి నేనైనా అందులో అమ్మొచ్చు. లేదు అని అంటే నేను డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చుకున్నాను అనుకోండి, నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉందనుకోండి.
1: సో దాని ప్రైస్ మీరే పెట్టుకోవచ్చు,
0: ప్రోడక్ట్ తయారు చేసింది నేను పెట్టుకోవచ్చు, కాకపోతే దానికి సంబంధించి అంటే విభాగం ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళకు ప్రోడక్ట్ కంపారిటేటివ్ స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్లోనే ఉండాలని చెప్పని కొన్ని దానికి అంటే ఇంకా ఫర్దర్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. సో ఏదేమైనా యావరేజ్ ప్రైస్ దాంట్లోనే ఉంటుంది, అంటే ఎక్స్ట్రీమ్గా నేను 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు పెట్టి అమ్ముతాను అని అంటే అలాంటి అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా. సో ఎట్లా అమ్ముతాము అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఒక విక్రేతను ఉన్నాను, దానికి ఏం చేయాలని అనుకుంటే కనుక మనం జెమ్ జెమ్ పోర్టల్ లో ఫస్ట్ నమోదు చేసుకోవాలి. నేను ఒక వస్తువు తయారు చేస్తున్నాను, దాన్ని ఏం చేయాలి అమ్మాలేనంటే కనుక నేను ఆ పోర్టల్ జెమ్ పోర్టల్ ఏదైతే ఉందో దానిలో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఉత్పత్తి తయారు చేస్తున్నాం, ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ ని అంటే అక్కడ ఇస్తారు మనకి డ్రాప్ డౌన్ లో ఉంటుంది, అంటే మీ దేని కిందకి వస్తుందని, ఎలక్ట్రానిక్స్ లేదంటే ఇంకా వేరేదా అంటే
1: కేటగిరీ,
0: ఆ కేటగిరీ దానిలోకి వెళ్ళి మనం దాన్ని నమోదు చేయాలన్నమాట. నమోదు చేసిన తర్వాత

0: హోటల్లో వివరాలని నమోదు చేసి ఉత్పత్తి సరుకులు అంటే మనం ఎవరైతే డెలివరీ ఇస్తారో ఆ డెలివరీ అంటే మన వైపు నుంచి కన్సర్న్ పర్సన్ అంటాం కదా, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనము మెన్షన్ చేసుకుంటాం అండ్ దాంట్లో రిజిస్టర్ చేసి పెట్టుకుంటాము. సో అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు మీరు కొన్నారనుకోండి నా ప్రోడక్ట్, నేను అందులో పెట్టాను, నమోదు చేసుకున్నాను, ప్రోడక్ట్ పెట్టాను, పెట్టిన తర్వాత నేను నా వైపు నుంచి ఎవరు డెలివరీ చేస్తారన్నది కూడా మీకు అందులో పెడతానమాట. అంటే ఎస్పీఓసి అంటాం కదా, స్పోకన్ అంటే ఒక వ్యక్తి ఎవరు వస్తున్నారు, ఎవరు దీన్ని తీసుకొచ్చి డెలివరీ చేస్తారు, ఒకవేళ ఎవరిని సంప్రదించాలి ఇటువంటిది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి వివరాలు నమోదు చేస్తాం మనం. ఆర్డర్ విజయవంతంగా డెలివరీ అయిన తర్వాత సరుకుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్లతో ఉత్పత్తి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చెక్ ఏదైతే ఉంటుందో క్వాలిటీ చెక్ చేసుకొని దాన్ని పరీక్షించుకొని ఆ తర్వాత ఆన్లైన్ ద్వారానే ఇదంతా జరుగుతుంది. ఓకే ఆర్డర్ క్వాలిటీ చెక్ అయిపోయింది, దీన్ని నేను తీసుకోవచ్చు, తీసుకోకూడదు, లేదా తిరస్కరణ చేయాలి, ఇటువంటివన్నీ అంతా ఆన్లైన్లో అయిపోతాయి. వన్స్ అది అయిపోయిన తర్వాత బిల్లుల్ని ప్రాసెస్ చేసుకొని మీరు నాకు పేమెంట్ చేసేస్తారు, అంటే తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఇప్పుడు సేమ్ బిజినెస్కి సంబంధించి కూడా అమెజాన్లో బిజినెస్ పోర్టల్ ఉంటుంది, దాంట్లోనే దాంట్లో ఏంటంటే మనం పర్చేజ్ ఆర్డర్ అని ఒకటి పెట్టుకుంటాం కదా, సో మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఇస్తాము, మనం ఎవరైతే ఇస్తామని అనుకుంటామో అటువంటి ప్రాసెసే. క్వాలిటీ ప్రోడక్ట్ మెన్షన్ చేస్తాము, క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత మీకు నచ్చితే మీరు తీసుకుంటారు.
1: ఆ వస్తువు అందులో పెట్టిన దగ్గర నుంచి అది కస్టమర్ కి చేరేంత వరకు కూడా ప్రతి డీటెయిల్
0: అందులో ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్ కి సంబంధించి, ఇన్వాయిస్ కి సంబంధించింది, డెలివరీ అయ్యిందా లేదా, దాని క్వాలిటీ చెక్ అయిందా లేదా,
1: వస్తువు ఇవన్నీ
0: తీసుకున్న తర్వాత బిడ్డింగ్ అయిపోయిన తర్వాత మీరు నాకు పేమెంట్ ప్రాసెస్ చేస్తారు. అది కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది, అగెయిన్స్ట్ ఇన్వాయిస్ ఉంటుంది కాబట్టి అది కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది అన్నమాట.
1: జెమ్ పోర్టల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ కి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనిని యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్రాధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుంచి సాయినగర్ వనస్థలపురం నుండి దోనాల బాలరాజు, రేణుక, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం పాడిన గీతం వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు.

కార్యక్రమంలో తర్వాత పేదరాశి పెద్దమ్మ కథ చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి సాహిత్యంలో పి సుశీల బృందం గానం వినిపించండి అంటూ ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ శారద శ్రీనిధి అఖిల్ కార్తికేయ కోరుతున్నారు.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొరుకున్న చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత మనకి ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు ఉదిత్ నారాయణ్ బృందం. గానం వినిపించండి, యువన్ శంకర్ రాజ సంగీతం, కులశేఖర్ సాహిత్యంలో చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైమ్ గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియా తో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైమ్ గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజు మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: వింద వివిధ భారతి కార్యక్రమాలు.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్య. వింత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎలా చెప్పిన మూవీ నుంచి. ఉదిత్ నారాయణ అండ్ చిత్ర గారి పాటగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించిన పాట ఈ పాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:42 దాటి 14 సెకండ్లుగా వస్తుంది. మనోనమ్ హరివిల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక టీచర్ స్టూడెంట్స్ ని తన 10 ఫింగర్స్ ని చూపించి ఇవన్నీ అని అడుగుతాడు. అందరూ 10 అని చెప్తారు, కానీ ఒక బ్రిలియంట్ స్టూడెంట్ మీలాంటి వాళ్ళు మాత్రం 11 అని చెప్తారు. ఇది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఆత్కూర్ నుంచి ఆశీష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు, పోలవరం నుంచి ఒక చెయ్యికి వేళ్ళు ఉన్నాయేమో, కాదండి. శుభోదయం సౌన్య గారు అంటూ 10 అని పంపించారు. కొనగళ్ళ రమణారావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, 10 కాదనమాట. ముసపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అని పంపించారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం అంటూ బంగారాజు గారు ఆదూరు నుంచి, ఆ టీచర్కి 11 ఫింగర్స్ ఉన్నాయేమో. ఇది కూడా ఒక లాజిక్ అండి, కొంతమందికి ఒక ఫింగర్ ఎక్స్ట్రా ఉండు కనిపిస్తుంది కదా, అలా అనుకున్నారు. కానీ కాదనమాట, నేను అడిగింది అలా కాదు, 10 ఫింగర్సే చూపించింది వాళ్ళ టీచర్ మాత్రం. ఇంకా భాస్కర్ పెడ నుంచి సౌంజ గారు ఇంటెలిజెంట్ అయి ఉంటాడండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కర్ పెడ నుంచి. గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ ఇంక్లూడింగ్ ది చాక్ ఇన్ ద హ్యాండ్. అబ్బు రిక్యూ ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి చాలా ఎక్కువ ఆలోచించేశారు. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ చిన్న ఫింగర్ ఉంది ఉంటుంది. ఫణిసత్య శ్రీతనాల నుంచి, లేదు నేను చెప్పా కదా టీచర్ 10 ఫింగర్సే చూపించిందని, ఎక్స్ట్రా ఫింగర్ లేదనమాట. కొంతమందికి ఉంటుందేమో కానీ ఆ మేడం చూపించింది మాత్రం 10 ఫింగర్సే. మేడం అవి 10 కాదు, కేవలం 8 వేళ్లే, 2 బొటన వేళ్ళు. అబ్బా మచ్చుదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అనమాట. మూవీ బాహుబలి సాంగ్ కావాలి అంటూ మార్కండే గారు లక్ష్మి గారు మెసేజ్ చేశారు, కష్టమండి. ఇంకా మీకు దిస్ ఇస్ హర్ష ఫ్రమ్ బలభద్రాపురం నుంచి, అండ్ ద ఆన్సర్ ఈజ్ 11 కరెక్ట్ బికాస్ ద స్టూడెంట్ ఫింగర్తో కలిపి చెప్పాడు, దట్స్ ఫన్నీ అండ్ క్యూట్ కదా అంటూ గ్రేట్ వాయిస్ మేడం అంటూ పంపించారు. కాదు రాంగ్ ఆన్సర్ అనమాట. రంగచారులు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ నుంచి జవాబు పంపించలేదు, ఫస్ట్ క్వశ్చన్ పంపించలేదు అని అని పంపించారు. పర్లేదండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మరి నారాయణపేట జిల్లా డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ వ్యక్తి కనిపించడం లేదు కనుక అంట. అబ్బో కాదండి, 11 వేళ్ళు, నేను చెప్పింది 11, అది ఎలా అని అడిగాను అనమాట. హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. 11 వేళ్ళు ఎలా అంటే, మన ఫింగర్స్ 10 ఫింగర్స్ని బ్యాక్ నుంచి కౌంట్ చేస్తే 10, 9, 8, 7, 6 అవుతుంది అనమాట. ఇంకా ఇంకో హ్యాండ్కి 5 ఉంటాయి, సో 6+5 11 అని చెప్తాడు అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఒక కోడిగుడ్డుని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్కి అయితే మెసేజ్ చేసండి. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఒక కోడిగుడ్డుని సిమెంట్ నేల మీద పడేస్తే సిమెంట్ నేల పగలకుండా ఎలా చూడాలి అదనమాట క్వశ్చన్ అయితే. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే మీ ఆన్సర్స్ నేను రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

గైస్ వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ మిర్చి ఫిలిం నుంచి వినేశాం కదా. మరి ప్రభాస్ గారి పుట్టినరోజు వచ్చేస్తోంది మరి అక్టోబర్ 23rd. మరి ఈ సినిమా అంటే ఆయన నటించబోయే ఫౌజీ మూవీ గురించి ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం డిసెంబర్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తాము అని ముందుగా ప్రకటించేశారు, కానీ అది కాస్త నెక్స్ట్ ఇయర్కి కాస్త పోస్ట్ పోన్ కూడా చేయడం జరిగింది. మరి సినిమా అయితే రావట్లేదు కానీ కనీసం ఆయన పుట్టినరోజున ఒక చిన్న టీజర్ అయినా వదలండి అబ్బా అని చెప్తూ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి ఆ టైంకి ఒక టీజర్ అయినా రిలీజ్ చేస్తారా, అది కూడా టైం మెన్షన్ చేస్తున్నారు కనీసం 3 మినిట్స్ అయితే ఉండాలంట. సో కనీసం 3 మినిట్స్ టీజర్ అయితే రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి ఈ సంవత్సరం మనకి ఫౌజీ నుంచి ఒక చిన్న టీజర్తో అలా అందరినీ ఎంటర్టైన్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్గా నెక్స్ట్ ఇయరే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోబోతున్నామా అనేది తెలియాలంటే కొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. సో అదనమాట, మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఫిల్మ్స్కి సంబంధించి. మరి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్వింటనే చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 11:29 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి మనమందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫిలిం నవంబర్ 4 న రిలీజ్ కాబోతుంది తెలుసా, ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా? సో రామాయణం పార్ట్1 అనమాట. సో ముందుగా నవంబర్ 6 న రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ప్రకటించేశారు. కానీ ఆ రోజున ప్రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి, అంటే నవంబర్ 6 న రిలీజ్ చేస్తే ఎలా అనేది ఆలోచించుకుంటూ, సో మొత్తానికి ఒక 2 డేస్ బిఫోరే మన ముందుకి రిలీజ్ చేయబడుతున్నారనమాట. సో నవంబర్ 4 అండ్ పెయిడ్ ప్రివ్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ డేట్ని ఫిక్స్ చేసేసారు. సో మొత్తానికి రణబీర్ కపూర్, యష్ అండ్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ రామాయణ సినిమా, అంటే ముందుగా పార్ట్1 అయితే రిలీజ్ చేయబోతున్నారు మనందరి ముందుకి ఒక రోజు ముందే రాబోతుంది థియేటర్స్లో. మరి ఇక ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, జర్మనీ, ఇది ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా సేమ్ నవంబర్ 5 రిలీజ్ చేయబోతున్నారు అదనమాట విషయం. అండ్ ఇక చూడాలి, ఈ పార్ట్1కి సంబంధించిన ట్రైలర్ కూడా ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో ఆల్రెడీ అర్థమైపోయింది. మరి వాళ్ళు యాక్టింగ్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎంత అద్భుతంగా తీశారు. ఇంకా ఇవన్నీ చూడాలంటే పెద్ద స్క్రీన్ మీద హ్యాపీగా విజువల్గా మనం చూసి ఎంజాయ్ చేసాం. మరి దీనికోసం మనం ఇంకొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సిందే. మరి చూస్తూ ఉండండి, మీరు కూడా హ్యాపీగా మంచి మంచి ఫిలిమ్స్ని అలాగే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతీయ FM 101.3. నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్.

Shakti FM 101.3. వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. జయలలిత కోసం మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. ఇక నెక్స్ట్ మనమైతే సినిమాకు బదులులో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, శ్రీ విష్ణు హీరోగా నటించిన కామ్రేడ్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది కదా. మరి ఈ సినిమాలో థియేటర్ ఓనర్ గా కనిపిస్తారు శ్రీ విష్ణు గారు. మరి ఆయన చెప్పే డైలాగ్స్ కానివ్వండి, ఇక సత్య కామెడీ అయితే సూపర్బ్ గా ఉంది కదా. సో ప్రతి మూవీలో ఇప్పుడు సత్య పీక్ రేంజ్ లో మంచి మంచిగా కామెడీ అందిస్తూ, కామెడీని పండిస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణుకి తల్లిగా రాధిక గారు పోషించారనమాట. సో కామెడీ గా శ్రీ విష్ణు మారడం, ఇక ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ట్రైలర్ లో చూస్తుంటే చాలా కామెడీగా అయితే అనిపిస్తోంది. సో నవ్వులు పొయ్యి చేస్తోంది అని చెప్పాలి. మొత్తానికి రేపు ఈ సినిమా మన ముందుకు రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ అక్టోబర్ 9th న థియేటర్స్ లోకి రాబోతుంది. జానకిరామ్ మారెళ్ళ ఈ సినిమాకి డైరెక్టర్, మహిమా నంబియార్ గారు హీరోయిన్ గా నటించేశారు. మరి శ్రీ విష్ణు కెరీర్ లో ఇదో కూడా ఒక బ్యూటిఫుల్ మూవీగా నిలిచిపోవాలి, సూపర్ హిట్ అవ్వాలి మనం కూడా కోరుకుందాం. కామ్రేడ్ కళ్యాణ్ అండ్ ఇంకా ఈ దసరాకి రిలీజ్ రెడీగా ఉన్న సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ జల్సా సినిమా నుంచి వినేశారు కదా, వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 100.3. 11:52 అవుతోంది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే ఉన్నాం సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఇక అక్టోబర్ మంత్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా మనం ఆదర్శ కుటుంబం ఫిల్మ్ గురించి ఎప్పటి నుంచో అప్డేట్స్ వింటూ ఉన్నాం, కానీ అది కాస్త పోస్ట్పోన్ అయిపోయింది. మరి ఆదర్శ కుటుంబం తప్పుకున్న తర్వాత మరి ఇంకా నెక్స్ట్ ఏ ఫిల్మ్స్ ఉన్నాయి, ఈ పండగకి రిలీజ్ చేయబోతున్నారు ఏవి అని చూసుకుంటే, ఫస్ట్ అయితే చిన్న చిన్న సినిమాల సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ముందుగా అక్టోబర్ 17 మన ముందుకి ఆనంది లీడ్ రోల్ ప్లే చేసిన గరుడి లక్ష్మి సినిమా అయితే రాబోతున్నారు. మరి ఈ గరుడి లక్ష్మి అనేది ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ అనమాట. మరి తను పోషించిన ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది స్క్రీన్ మీద చూస్తే కానీ తెలీదు. ఆనంది గారు ఆల్రెడీ తెలుసు కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్తో మనకి ఎప్పటి నుంచో మంచి మంచి మూవీస్తో అలరిస్తూ ఉన్నారు. మరి బస్ స్టాప్ సినిమా ద్వారా పరిచయం అయ్యారనమాట ఇండస్ట్రీకి. మరి చూడాలి ఈ గరుడి లక్ష్మి ఎలా ఎంటర్టైన్ చేస్తుందో. ఇక తర్వాత అక్టోబర్ 17 ఆ సినిమా తర్వాత అక్టోబర్ 16 ఒక రోజు ముందుగానే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా వచ్చిన క్రేజీ కళ్యాణం తరుణ్ భాస్కర్ గారితో కలిసి నటించారనమాట ఈ సినిమా. సో క్రేజీ కళ్యాణం సినిమా కూడా అక్టోబర్ 16 రిలీజ్ కాబోతోంది. మరి ఇవి కాకుండా మరి రజనీకాంత్ గారు నటిస్తున్న జైలర్ 2 ఫిల్మ్ కూడా అక్టోబర్ 15 రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన రణబాలి ఫిల్మ్ కూడా ఈ నెల 16

థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి ఈ ఫిలిమ్స్ అన్నింటిలో ఏది సక్సెస్ అవుతుంది అనేది మాత్రం తెలియాలంటే కొన్ని రోజులు మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి ఈ దసరాని హ్యాపీగా ఈ మూవీస్ అన్నిటితో ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ ఫిలిమ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాం. మరి మీ అందరి కోసం శ్రీదేవి సోడా సెంటర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ స్వాగతం ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3
1: బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:18 పిన్ని క్లాక్ లో టైం చూస్తే సో మనమైతే విలేజ్ టూరిజం గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. సో ప్రెసెంట్ ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రోబోటిక్ లైఫ్ స్టైల్ గా మారిపోయింది ట్రెండ్. మరి ఫీడ్ చేసిన ప్రోగ్రామింగ్ లాగా వారంలో 5 రోజులు ఆఫీస్ పనితో బిజీ, తర్వాత వీకెండ్ లో షాపింగ్ మాల్స్ తో బిజీ. ఇక సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఒక లాంగ్ డెస్టినేషన్ టూర్స్ని వేయడం తప్ప పెద్దగా చేంజ్ అయితే ఏమి ఉండట్లేదు. మరి ఈ ట్రెండ్ అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుందనే చెప్పాలి ఇప్పుడు. మరి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కాస్త ప్రకృతిని ఆస్వాదించే ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు చాలామంది. అండ్ ఈ రూరల్ టూరిజం అది చాలా చాలా ఫేమస్ అయిపోతుంది. చాలామందికి ఇది ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది దీని మీద. మరి పిల్లలు ఉన్నారంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అసలు మామూలుగా ఉండవు. సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ అసలు మనం ఆన్సర్స్ కూడా చెప్పలేని విధంగా ఉంటాయి. అంటే బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి, పప్పులు ఏ డబ్బాలో మాగుతాయి, పిండి ఏ మొక్క నుంచి రాలుతుంది, కూరగాయలను మనం ఏ మార్కెట్లో తయారు చేస్తారు. సో ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడిగే పిల్లలందరికీ కూడా చక్కగా లైవ్లో తీసుకెళ్ళి రూరల్ టూరిజంని కనుక చూపిస్తే, టూరిజం చేయించేసి వాళ్ళకి లైవ్లో అన్నీ చూపిస్తే ప్రాక్టికల్గా అన్నీ నేర్చుకుంటారు. ఓకే బియ్యం ఇలా పండుతాయన్నమాట, సో అన్నీ తెలుసుకుంటారనమాట. సో వాటి వాల్యూ తెలుస్తుంది అండ్ మనకి వేస్టేజ్ ప్రాబ్లం కూడా రాదు. అంటే దేన్ని కూడా వేస్ట్ చేయకుండా ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది పిల్లలు ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా మరిన్ని విషయాలు ఈ రూరల్ టూరిజం గురించి మాట్లాడుకుందాం అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం మరణించారు. ఆయన ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్ర మోదీ, సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
2: देश के हर जिले तक 5G कनेक्टिविटी पहुंच चुकी है. आज 5.5 लाख से अधिक बेस स्टेशन भारत में है जहां से 5G नेटवर्क ऑपरेट कर रहा और मोबाइल इंटरनेट स्पीड 2022 की तुलना में 10 गुना बढ़ी है.
1: केंद्र समाचार प्रसार कम्युनिकेशन शाखा मंत्री ज्योतिरादित्य सिंधिया మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధియా వెల్లడించారు.
3: That technology must permeate not only the last village but reach every single citizen.
1: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ, ఉగ్రవాద సంస్థలకిస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001

సెప్టెంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ, కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడేవారిపై, ఆర్థిక సహాయం అందించేవారిపై, ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం, భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అస్వస్థతతో స్పృహ తప్పిన ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడడానికి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో హిందీ, మరాఠీ చిత్రాల్లో అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పరింద, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్టపతి ద్రౌపది ముర్ము, తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్దత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్టపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని, పరమకుడి, నామక్కల్, అంబసముద్రం, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు

మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ మూడు సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ మూడు సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్టేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమావేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరు దేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుగగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం, ప్రజా భాగస్వామ్యం, సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రత్యేకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:44 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే ఒక ఊరిలో సినిమా నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశాం కదా. అండ్ ప్రతి పాటలోనూ ఆ విలేజెస్ అట్మాస్ఫియర్స్ ని ఎంత బాగా కవర్ చేస్తారో కదా. సో చూస్తుంటే మనం హ్యాపీగా ఇక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోతే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. అంత అద్భుతంగా షూట్ చేస్తారు విలేజెస్ లో సినిమాలు కానీ మంచి మంచి సాంగ్స్ కానీ. సో ఇక సకుటుంబ సమేతంగా క్యాంపులు వేసుకోవాలి అనుకునేవారు, ఇక ట్రెక్కింగ్ ని ఇష్టపడేవారు, పిల్లలకు పల్లె జీవితాన్ని చూపించాలి అనుకునేవాళ్లు, ఇక సాగు చేయడం ఎలాగో నేర్చుకోవాలి అనుకునేవాళ్లు, అలాగే పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ కోరుకునేవాళ్లు, ఇంకా గిరిజన సంస్కృతిని తెలుసుకోవాలి అనుకునేవాళ్లు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి మీ అభిరుచికి తగ్గట్టుగా గ్రామీణ పర్యటనలు చాలా రకాలుగా ఎంతో అద్భుతంగా అందుబాటులోకి అయితే వచ్చేసాయి. మరి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అసలు మంచి ట్రెండింగ్ లో ఉన్న హోమ్ స్టే విధానాన్ని కూడా ఫాలో అవుతున్నారు ప్రతి గ్రామీణ ప్రాంతం వారు. ఇక ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండేది ఇది వరకు హోమ్ స్టే విధానం, కానీ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో కూడా ఎస్పెషల్లీ రూరల్ టూరిజం లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేశారు. అంటే ఈ హోమ్ స్టే టోటల్ గా ఎలా ఉంటుందంటే సొంతింటి అనుభూతిని కలిగిస్తుంది, లోకల్ ఫుడ్ ను కూడా ఎంజాయ్ చేసే వెసులుబాటు అయితే కల్పిస్తుంది అన్నమాట. అంటే వెళ్లిన ప్రతి చోట మనకి చుట్టాలైతే ఉంటారు కదా. ఇక సిటీస్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇది వరకు హోటల్స్ లోనో ఎక్కడో స్టే చేసే వాళ్ళం, సైట్ సీయింగ్ ప్లేసెస్ కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం, అండ్ బయట ఎక్కడైనా ఫుడ్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇక విలేజెస్ లో చూసుకుంటే అలాంటి హోటల్స్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు. సో అక్కడ రూరల్ పీపుల్, అక్కడ స్థానిక ప్రజలే వాళ్ళు ఉండే ఇళ్లనే టూరిస్టులు బస కోసం రెడీగా చేసేస్తున్నారు. అండ్ ఇంకా వాళ్లే గైడ్లుగా కూడా మారిపోయి చక్కగా మనం ఉన్నన్ని రోజులు అన్ని తిప్పి చూపిస్తూ ఉంటారనమాట. మరి వీకెండ్స్ అవనివ్వండి, ఇంకా దసరా సంక్రాంతి ఇలా మెయిన్ గా ఫెస్టివల్ టైమ్స్ లో మాత్రం అసలు ఈ హోమ్ స్టేకి చాలా చాలానే డిమాండ్ ఉంటుంది. అండ్ మెయిన్ గా అక్కడ స్థానిక వంటల రుచులు కూడా హ్యాపీగా చూడొచ్చు, వాళ్లే మనకు అన్ని సజెస్ట్ చేస్తారనమాట, ఇది తినండి అది తీసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు. అండ్ హోమ్ స్టే విధానం చాలా పాపులర్ అనే చెప్పాలి ప్రజెంట్ డేస్ లో. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన దేశంలో ఉన్న ఏ ప్లేసెస్ లో మెయిన్ గా రూరల్ టూరిజం ఎక్కువగా ఫేమస్ అయింది అనేది మరి ఈ విషయాల గురించి చెప్పుకునే ముందు మీ అందరి కోసం ఆర్య ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు, తర్వాత రంగస్థలం నుంచి కూడా వచ్చేస్తుంది ట్రాక్, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఉందండి. సో ఒక్క డిస్టిక్ లో ఒక్కొక్క ప్లేసెస్ ఉన్నాయి అండ్ బోల్డ్ అని స్లాంగ్స్ ఉన్నాయి. మనకున్న ఫెసిలిటీ ఏంటంటే అసలు మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్లాంగ్ మాట్లాడుతూ ఉంటారు, ఒక్కొక్క ట్రెడిషన్ ని ఫాలో అవుతూ ఉంటారు. సో మంచిగా అన్ని వచ్చిన వాళ్ళకి మనం హ్యాపీగా అన్ని నేర్పించి పంపించవచ్చు. నిజంగా ఒక గ్రామీణ పర్యాటకం ఎలా ఉంటుంది, ఎన్నో ప్రాక్టికల్ లెసన్స్ అయితే నేర్పిస్తుందని మాట్లాడచ్చు కదా. ప్రకృతి వనరుల మీద అవగాహన కూడా కల్పిస్తుంది గ్రామీణ పర్యాటకం, అలాగే వాటి మీద గౌరవాన్ని కూడా పెంచుతుంది, అలాగే శ్రమ యొక్క విలువని కూడా చూపిస్తుంది, ఇంకా నిరాడంబర జీవన శైలిని దాని యొక్క అవసరాన్ని కూడా తెలియజేస్తుంది. మరి ఈ రూరల్ టూరిజం ని ఖచ్చితంగా మీరు కూడా మొదలు పెట్టేసేయండి ఈ హాలిడేస్ లో. సో ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఇక నెక్స్ట్ మీ అందరి కోసం కంచె ఫిలిం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ వినసాం. ఆర్య ఫిలిం నుంచి నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తాను. ఈలోపు మనమైతే మాట్లాడుకుంటున్నాం ఒక రూరల్ టూరిజం ఇన్ఫర్మేషన్ గురించి కదా. అయితే మన దేశంలో చూసుకుంటే కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మేఘాలయలో ఈ రూరల్ టూరిజం అనేది చాలా ఎక్కువగా ఉంది. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది టూరిస్టులు ఎక్కడి విలేజ్ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ల జీవన విధానం గురించి అండ్ వాళ్ళు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ గురించి అన్ని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారనే మాట్లాడుకోవాలి. ఇక మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే ఈ రూరల్ టూరిజం ఎక్కడ ఎలా అంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో తెలుసా? అసలు చాలానే ఉన్నాయి. రంపచోడవరం, పాపికొండలు, అరకు, కోనసీమ, మారేడుమిల్లి, ధవళేశ్వరం, యానం, ఉప్పాడ, కడియం, అలాగే భద్రాచలం, లక్నవరం, రామప్ప, పాండవలగుట్ట, రాచకొండ, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఢిల్లీలోని భారత్ మండపంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం ఈ రోజు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు రాష్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్టాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని, దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ తీసుకోవాలని అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు. విద్యతోనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. క్రీడాకారులు జాతీయ స్థాయికి మాత్రమే పరిమితం కాకుండా ఒలింపిక్స్ లక్ష్యంగా నిర్దేశించుకుని మంచి క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్టస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో గెలుపొందిన జిల్లా విజేతలకు కాకినాడ క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో కలెక్టర్ బహుమతులను ఈ రోజు అందజేశారు. ప్రతి రైతు తప్పనిసరిగా వారి పంటను అధికారులచే ఈ పంటలో నమోదు చేయించుకోవాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ తెలిపారు. ఈ రోజు ఆయన రాప్తాడు మండలంలో పర్యటించి ఖరీఫ్ 2026 సీజన్లో నమోదైన ఈ పంట వివరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతులు వారి పంటలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి ప్రతి రైతు పంట వివరాలు తెలుస్తాయని, దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. జనాభా లెక్కల సేకరణ 2027లో భాగంగా రెండవ విడత పాపులేషన్ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి రేపు అమరావతి సచివాలయంలో రాష్టస్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. ఈ సమావేశంలో ఇతర అంశాలపై చర్చించనున్నట్లు రావత్ తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్తగా కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుని పొందే సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆర్టీజీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఉన్న చోటు నుండే స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వంతు అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. ఒకప్పుడు మహిళల పాత్ర కొన్ని రంగాలకి మాత్రమే పరిమితమైన భావించేవాళ్లు. కానీ ఈ రోజు చూసుకుంటే మహిళలు అంతరిక్షం నుంచి సముద్రం వరకు, విజ్ఞానం నుంచి రక్షణ రంగం వరకు తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. మరి అలాంటి గర్వించదగిన రంగాల్లో ఒకటి భారత వైమానిక దళం. మరి ఈ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే కదా. మరి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఆకాశంలో సాహసాలకు ప్రతీకంగా నిలుస్తూ, యుద్ద విమానాలను నడుపుతూ అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న భారత మహిళా వైమానిక దళ అధికారుల గురించి ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాం. సో తెలుసుకునే ముందు మీ అందరి కోసం చెలియా ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అమరన్ ఫిల్మ్ నుంచి వినేశారు కదా. 1:17 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనం ఉన్నాం ధీర ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. భారత వైమానిక దళంలో మహిళల ప్రవేశం ఎప్పుడు జరిగిందో తెలుసా? 1990s లో. సో అప్పుడే ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది వాళ్ల ఎంట్రీతోనే అని చెప్పొచ్చు. ఇక 1993లో మహిళా అధికారులను ప్రయోగాత్మకంగానే కాకుండా అధికారికంగా కూడా కొన్ని విభాగాల్లో చేర్చుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే రవాణా విమానాలు, తర్వాత హెలికాప్టర్స్, వైద్య, పరిపాలన, ఇంకా ఇలాంటి విభాగాల్లో సేవలైతే అందించారు మహిళలు. తర్వాత అయితే క్రమంగా కొన్ని ఇంకా చాలా రకాల బాధ్యతలు చేపట్టడం జరిగింది. అండ్ ఇంకా 2015లో చూసుకుంటే మహిళలకు యుద్ద విమానాలు, అంటే యుద్ద విమానాల పైలట్స్ గా ట్రైనింగ్ ఇవ్వడం, ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారనమాట 2015 నుంచి. ఇక 2016లో చూసుకుంటే తొలి మహిళా ఫైటర్ బృందం ఒక చరిత్ర అయితే సృష్టించిందని చెప్పాలి. సో ఇలా దీంతో ఏం జరిగిందంటే భారత

వైమానిక దళంలో మహిళలకు కొత్త కొత్త అవకాశాలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. మరి ప్రజెంట్ అయితే చూసుకుంటే మహిళలు పైలట్స్ గానే కాకుండా ఇంజనీరింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గా, అలాగే లాజిస్టిక్స్, పరిపాలన, వైద్య సేవలు, ఇంకా చాలా విభాగాల్లో దేశానికి సేవలైతే అందిస్తూ ఉన్నారు. అయితే మరి చరిత్ర సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా, సో తెలుసుకుందాం మరి కాసేపట్లో. మరి ఇక్కడ టైం చూసుకుంటే 1:19 అయిపోయింది. ఇంకా కాసేపట్లో మనమైతే వినబోతున్నాం ప్రాంతీయ వార్తలు. ప్రాంతీయ వార్తల తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజే రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జల్జీవన్ మిషన్ నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్టంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఆధ్వర్యంలో మునగ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార పనులకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూడాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పోలవరానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించేందుకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. జల్జీవన్ మిషన్ అమర్జీవి జలధార కింద 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కుళాయి వసతి కల్పించే పనులు ప్రారంభించామని, ఈ పనులకు అనుగుణంగా త్వరితగతిన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ విద్యార్థులకు సూచించారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నెల్లూరులో 3 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, డిజిటల్ తరగతి గదులు, సైన్స్ ల్యాబులతో పాటు రోబోటిక్స్ ల్యాబులను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓల ఆధ్వర్యంలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా వీరవల్లి, తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెంలో విజయవంతంగా నడుస్తున్న మునగ ప్రాసెసింగ్ యూనిట్ను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. మునగ పొడికి అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉందని, ఈ కామర్స్ వేదికల ద్వారా మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట ఎయిడ్స్ నియంత్రణ మండలి ఏపీఎస్ఏసీ ప్రాజెక్టు సంచాలకులు స్మరణరాజ్ సూచించారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఈరోజు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిదశలోనే జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవీ వ్యాప్తిని నియంత్రించవచ్చని అన్నారు. హెచ్ఐవీ పరీక్షలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన తెలియజేస్తూ,
1: హెచ్ఐవీ మరియు ఎయిడ్స్ నియంత్రణ

0: మరియు కట్టడి కోసం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా కృషి చేస్తూనే ఉంది. 30 సంవత్సరాల పట్ల ఈ కృషి వల్ల చాలా వరకు ఈ వ్యాధి కట్టడి మరియు నిర్మూలన ఎంత వరకు సాధించడం జరిగింది. చాలా వరకు పర్సంటేజ్ అచీవ్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయి నుంచి రివ్యూ చేస్తున్నారు రెగ్యులర్ గా. మనం దాని పట్ల మేము రాష్ట్ర స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి అధికారులని వీక్లీ రివ్యూస్ అండ్ మంత్లీ ఫిజికల్ రివ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: ఢిల్లీలోని భారత మండపంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం ఈరోజు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. జీఎస్టీకి సంబంధించిన వివాదాల పరిష్కారం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానంలో మార్పులు, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించే అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. చిన్న వ్యాపారులకు జీఎస్టీ ప్రక్రియను సులభతరం చేసేందుకు 5 అంశాలతో కూడిన సంస్కరణలను ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి ఈరోజు తెలుసుకుందాం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మించిన రామమందిరం భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2024 జనవరి 22న రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగ్గా 2025 నవంబర్ 25న ఆలయ నిర్మాణం పూర్తయింది. రామమందిర నిర్మాణంతో అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్దికి కూడా ప్రాధాన్యత పెరిగింది. భక్తులు, యాత్రికుల సౌకర్యం కోసం రహదారులు, రైల్వే, విమానాశ్రయం, వసతి, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వంటి సదుపాయాలను అభివృద్ది చేశారు. దీంతో అయోధ్య ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ
2: అనుభూతి దేశ విశ్వ కోనే కోనే మే రామ భక్తో హో రీ హోగి మాహోల్ ఈ ఘడీ ప్రభు శ్రీ రామ కా హమ్ సబ్ పర్ ఆశీర్వాద్.
1: భారత గగనతలాన్ని కాపాడుతున్న భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. 1932 అక్టోబర్ 8న భారత వైమానిక దళం ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 8న వైమానిక దళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యుద్ద సమయంలో శత్రువులను ఎదుర్కోవడంతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడడంలో వైమానిక దళం ముఖ్యమైన సేవలందిస్తోంది. కాగా వైమానిక దళం దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఎయిర్బేస్లో జరిగిన వేడుకల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అధునాతన పరికరాలతో దళాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్లో కొత్తమ్మ తల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అమ్మవారిని మంత్రి ఈరోజు దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, రహదారులు, విద్యుత్ అలంకరణలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ట్రాఫిక్, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్యవర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. గిరిజన యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పిస్తూ వారిని అభివృద్ది వైపు ప్రోత్సహిస్తున్నామని ఆయన ఆకాశవాణికి తెలియజేస్తూ
3: We have been able to successfully target and cut down the left-wing extremism. First of all, from the police side, there is a eagle team that is particularly dedicated for the ganja cultivation areas. There, this team is continuously dedicated to identifying those families and refurbishing those families back into the normal cultivation. For doing that, we are trying to serve them on the employment front as well, and making them back into the agricultural areas by giving them some alternate crops.

పోషకాహార లోపం లేని జిల్లాగా వైఎస్సార్ కడప జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలని సూచించారు. చిరుతిళ్లు, శీతల పానీయాలకు బదులుగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలు అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0 లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 1,75,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జలజీవన్ మిషన్ నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్టంలో రైతు ఉత్పత్తుల సంస్థల ఆధ్వర్యంలో మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. భారత వైమానిక దళం 94వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం, అండ్ చరిత్ర సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్నాను కదా. మరి ఫస్ట్ అయితే అవని చతుర్వేది. మరి భారత తొలి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్ లో ఒకరు అవని చతుర్వేది. విదేశాల్లో జరిగిన వైమానిక యుద్ద విన్యాసాల్లో కూడా పాల్గొన్న తొలి భారత మహిళా ఫైటర్ పైలట్ గా మరి గుర్తింపు సాధించారు అవని చతుర్వేది గారు. అండ్ ఇంకా భావన కాంత్, భారత తొలి మహిళా ఫైటర్ పైలట్స్ లో ఒకరు భావన. 2026లో ఫైటర్ కంబాట్ లీటర్ కోర్స్ ని కూడా పూర్తి చేసి తొలి మహిళా వైమానిక దళ అధికారిగా మరొక చరిత్ర కూడా సృష్టించడం జరిగింది భావన. సూపర్ కదా. మరి వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇన్స్పైరింగ్ క్యాండిడేట్స్ అనే చెప్పాలి ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్ గర్ల్స్ అందరికీ కూడా. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఉన్నారు కొంతమంది హిస్టరీ సృష్టించిన మహిళా ఫైటర్ పైలట్స్, వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

PFM 101.3. మేజర్ ఫిల్మ్ ది సాంగ్ అయితే వినేశారు. 1:42 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. మోహనా సింగ్ తొలి మహిళా ఫైటర్ పైలట్స్ బృందంలో ఒక సభ్యురాలన్నమాట. స్వదేశీ తేజస్ యుద్ద విమానాలను నడిపే స్క్వాడ్రన్ లో కూడా చేరి భారత వైమానిక రంగంలో ఒక మైలురాయిని అయితే నెలకొల్పారు మోహనా సింగ్. అండ్ ఇంకా చూసుకుంటే శివాంగి సింగ్ అన్నమాట, రాఫెల్ యుద్ద విమానాన్ని నడిపిన తొలి భారత మహిళా ఫైటర్ పైలట్ గా ఎంతో ఫేమస్ అయ్యారు శివాంగి. అత్యాధునిక యుద్ద విమానాలను నడపడంలో మహిళల సామర్థ్యాన్ని చాటి చెప్పారు. ఇక ఇలా చూసుకుంటే ఇప్పుడున్న మహిళలందరికీ కూడా వీరంతా మంచి ఇన్స్పిరేషన్ అనే మాట్లాడాలి.

ఇక భారత వైమానిక దళంలో చేరాలి అనుకుంటే మరి యువతులకు మెయిన్ గా ఏ విభాగాల్లో అవకాశాలు అయితే ఉన్నాయి, ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఏ విభాగాలు ఉన్నాయి అంటే మెయిన్ గా మూడు విభాగాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు కనుక భారత వైమానిక దళంలో చేరాలనుకుంటే సో మూడు విభాగాలు అయితే ఉన్నాయి. మెయిన్ గా ఒకటి ఫ్లయింగ్ బ్రాంచ్, అంటే ఫైటర్ గా రవాణా విమానాల గురించి తెలుసుకోవడం కానీ వాటిని మేనేజ్ చేయడం, ఇంకా హెలికాప్టర్ పైలట్స్ గా కూడా సేవలు అందించవచ్చు. ఇంకా ఇంకొకటి సెకండ్ది టెక్నికల్ బ్రాంచ్, ఇది ఏంటంటే విమానాల నిర్వహణ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సాంకేతిక వ్యవస్థల పర్యవేక్షణ, ఇవి ఈ టెక్నికల్ బ్రాంచ్ కిందకైతే వస్తాయి. ఇంకొకటి గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ అనమాట, అంటే పరిపాలన, లాజిస్టిక్స్, ఇంకా విద్య, అకౌంట్స్, ఇతర నిర్వహణ బాధ్యతలు చేపడుతూ ఉంటారు ఈ బ్రాంచ్ లో. సో ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ లిమిట్, శారీరక ప్రమాణాలు, ఎంపిక విధానం, వాటిని బట్టి ఒక్కొక్క విభాగాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆకాశంలో ఎగిరే విమానం కేవలం ఒక యంత్రం అయితే కాదు కదా, అది ఒక దేశం యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మరి ఆ విమానాన్ని నడిపే మహిళ కేవలం పైలట్ మాత్రమే కాదు, ఆమె ధైర్యానికి నిర్వచనం, పట్టుదలకు ప్రతిరూపం, లక్షలాది మంది యువతులకు స్ఫూర్తి అనే చెప్పచ్చు. మరి నిజంగా ఆడపిల్లలకు ఆకాశం హద్దైతే ఎటువంటి హద్దైతే కాదు, మరి ఆకాశమే ఆమె విజయానికి ఆరంభం అని మాత్రం ఎంతో మంది మహిళలు ఇప్పుడు చాటి చెప్తూ ఉన్నారు. మరి నిజంగా దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న భారత వైమానిక దళ మహిళా అధికారులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశ

0: ആകാശവാണി വിജയവാഡ വിവിധ ഭാരതി FM 101.3 വിനാൽസിന്റെ ഓ പക്കന വർക്ക് കംപ്ലീറ്റ് ചെയ്തുകൊണ്ടേ ഇൻഫർടൈൻമെന്റ് കൂടാ ദർഗുതുണ്ട്. അതേ ഇൻഫർമേഷൻ പ്ലസ് എന്റർടൈൻമെന്റ്.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: Sandari Sandari, only on Vivid Bharati FM 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఆలోచన చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం 2:26 టైం అయిపోయింది కాబట్టి ఇక కాసేపట్లో సందర్శన డీకి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తాను. మరి ఇక ఎందుకు లేట్? మీరు కూడా మీ మొబైల్ ఫోన్స్ తీసుకుని చక్కగా వాట్సాప్ నంబర్ కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్స్ ని పంపించడానికి రెడీగా ఉండండి. 8662488114 నంబర్ కి మీరు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించేసేయచ్చు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఎగ్జాక్ట్లీ 2:30 తర్వాత నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. సో గెట్ రెడీ. మరి మీ అందరి కోసం రెడీ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యువర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 2:32 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే సందేశ్ నది ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. మరి ఈ రోజు సందేశ్ నదిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఒక చిన్న హిస్టరీలోకి వెళ్ళిపోదాం, పురాణాలకెళ్ళలోకి వెళ్ళిపోదాం. మరి అక్కడ మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమైపోతుంది ఇప్పుడు. సో వానర సైన్యం తెలుసు కదా, వానర సైన్యం ఎక్కడ తెలుసు కదా మీకు కూడా. మరి వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్ ఒకరు ఉన్నారు. మరి ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ని. తెలుసు కదా, మరి రామాయణంలో చూసుకుంటే వానర సైన్యం మనం వింటాము, అక్కడ వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్ ఒకరు ఉన్నారు. మరి ఆయన పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: Are you single? Buy me a drink. Hey, let's go out, man. Your place?

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

సందేశనరీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్, వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు? మరి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ పంపించారు. మరి మనకు తెలుసు ధనుష్కోడి దగ్గర ఉన్న రామసేతు, అది నిర్మించిన టైంలో ఒక ఇద్దరు మాత్రం వాళ్ళ ఐడియాస్తో చక్కగా వాళ్ళ థాట్స్తో ఇంజనీర్స్గా, అంటే సివిల్ ఇంజనీర్ ఒకళ్ళు ఆర్కిటెక్చర్ ఒకళ్ళు డిజైన్ చేయడం, సో ఇలా ఇద్దరు హ్యావీగా ఒక 5-6 డేస్లోనే చాలా తక్కువ సమయంలోనే ఆ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది అని మనం చదువుకున్నాం కదా. మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించుతారు కరెక్ట్గా. చూస్తే హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, సందర్శనరికి స్వాగతం అంటూ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా రాలేదు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ ఇంకా రాలేదు. వెంకటేష్ గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. గాయత్రి గారు ఫ్రమ్ తిరుపతి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు, తిన్నారా అంటూ గుడ్ ఆఫ్టర్నూన్, ఎస్ కంప్లీట్ చేసేసాను. ఇక ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జి, సక్కుబాయి, భావనారా మేడం అంటూ మెసేజ్ పంపించారు ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు. సుమాని గారు పెడల నుంచి మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. మాధవి గారు, ఆంజనేయులు గారు బోధన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న గారు మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ అండ్ భాగ్యలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలవందలపాడు గ్రామం నుంచి ఖాసిం అండ్ ముత్తుజావాలి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. మసూం బాబా గారు మెసేజ్ పంపించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ముదునూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప కరెక్ట్ ఆన్సర్. మువ మండలం కృష్ణా జిల్లా కాజా నుండి హస్బెండ్ అండ్ వైఫ్ అంటూ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్స్. ఇక మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. తర్వాత గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవి సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని కరెక్ట్ ఆన్సర్. కె నాగేంద్రరెడ్డి మామెల్లపల్లె సత్యసాయి డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఫాతిమా జహీరా, తర్వాత జహీరా ఓకే కరెక్ట్ ఆన్సర్ కాదు, వాలి సుగ్రీవుడు అంటున్నారు మీరు, కాదండి. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ బెడనా కరెక్ట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య అనిత కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నమస్తే అంటూ శ్రీరాముడు అంటున్నారా, రాంగ్ ఆన్సర్. ఇంకొక మెసేజ్ పేరైతే రాలేదు మీది. నెక్స్ట్ గుంతకల్ నుంచి విజయ పరమేష్ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ శివదాసిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కడప ఐ మీన్ కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పిడూరు సుబ్బారావు గారు రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి సునంద గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఎన్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి మెసేజ్ చేశారు. లతా గారు ఫ్రమ్ వియూర్ కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపట్టి అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. కాజా నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు

పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు, మేడం ఇప్పుడే రేడియో ఆన్ చేశాను అంటున్నారా? ఓకే, నేను క్వశ్చన్ అయితే వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరని అడిగాను. హంబపురం గ్రామం కొప్పమల్లేసు గారు, జూకు ఆదెప్ప గారు మెసేజ్ పంపించారు. తర్వాత చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య. ఓకే, ఇది ఇందాకే చదివేశాను కదా మెసేజ్. పెట్టిన వాళ్ళే మళ్ళీ రిపీటెడ్గా పెడుతూ ఉంటే నేను మీ మెసేజ్లు మాత్రం చదువుతూ ఉంటాను. ఇంకా నో క్వశ్చన్స్, నో సాంగ్స్, ఓకేనా? సో ఒకసారి పంపించేశాక మళ్ళీ మళ్ళీ పంపించకండి ఎవరు కూడా. బృందావనం అంటే ఒకే క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి కొంతమంది నుంచి, సో అలా వద్దు. ఒక క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్స్ చేయండి. ఇక బృందావనం నుంచి పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. తర్వాత సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్, కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు? నలుడు, నీలుడు, నల్ అండ్ నీల్. సో వీళ్ళిద్దరు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, డిజైనింగ్, ఆర్కిటెక్చర్, సో మొత్తానికి ఒక సేతు, రామ సేతు అనే దాని నిర్మాణం వెనక వీళ్ళిద్దరి బ్రెయిన్స్ ఉన్నాయన్నమాట. సో వానర సైన్యంలో సివిల్ ఇంజనీర్స్ ఎవరు అంటే నలు నీలుడు అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మెసేజెస్ కూడా వస్తున్నాయి. అంటే ఏంటిది, ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి ముందుగానే నేను అడగగానే ఆన్సర్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. ఓకే, సో ఇక ఈరోజు మన సందర్శనలో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఒక చిన్న సామెత అడుగుతాను, దానికి ఒక చిన్న బ్లాంక్ అయితే ఇస్తాను, ఆ బ్లాంక్లో మీరే ఆన్సర్ని ఫిల్ చేయాలి. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు, విన్నారు కదా, అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని చెప్పేసి ఒక సామెత ఒకటి మాట్లాడతారు. సో ఏ బొమ్మ, ఏ బొమ్మ అయినట్లు? సో మీకు ఆన్సర్ తెలుసా? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3.
1: అపరిచితుడు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి 252 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని ఒక సామెత ఉంది. ఆ బ్లాంక్ లో ఏది వస్తుంది మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ ఆన్సర్స్ అన్నాను కదా, నాకైతే 47, 48 అలా కౌంట్ పెరుగుతోంది. సరే చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాకేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు. పర్శనంద్య హాయ్ అండి అంటూ మెసేజ్ పట్టారంటే ఆన్సర్ అయితే రాలేదు. కొండారెడ్డి గారు, ఎం కొండారెడ్డి ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, ఆన్సర్ కరెక్ట్గా పెట్టారు. తర్వాత ఎం నరేష్ రోజా, మెర్సి విజయార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సక్కుబాయి హాఫ్ ఐ మీన్ ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన రాంగ్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ప్రీవియస్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు పెట్టారా? ఓకే, మాధవి అండ్ ఆంజనేయులు బోధన్ పోచంపల్లి జిల్లా నుంచి మెసేజ్ పెట్టారు కరెక్ట్గా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి కరెక్ట్ ఆన్సర్. పీడూరు ఫణీంద్ర నెల్లూరు జిల్లా కోవూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లావణ్య, సుప్రియ, లక్ష్మీ సుప్రియ, యశోద అండ్ హర్షవర్ధన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలిగాలని నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. జమలయ్య గారు, విహాన్ గారు దొడ్డదేవుడిపాడు నుంచి మెసేజ్ పట్టారు కానీ

ఓకే, కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజానండి, టీవీ సుబ్బారావు, శ్రీదేవి. కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం అంటూ ఆన్సర్ బాపు గారి బొమ్మ అంటున్నారా? ఇంతకు మీ పేరు ఎక్కడా? పేరు మెన్షన్ చేయలేదు కానీ ఆన్సర్ కూడా రాంగ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన మెసేజ్ పంపించారు. తర్వాత విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్ కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్కాపూర్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సైనికాపురి కాలనీ నుంచి హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ అండ్ విజయవాడ, జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. బంగారరాజు, బంగారరాజు గారా, ఆదోని నుంచి పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అంటూ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మధు ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాటి గ్రామం దొరవారి సత్రం ప్రాంతం నుంచి మెసేజ్ పంపించారు. ఇంకా చాలానే ఉన్నాయి మెసేజెస్ అయితే మాత్రం, ఇంకా కౌంట్ పెరుగుతోంది. సరే, ఇక సాంగ్ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి, ఆ తర్వాత మిగతా మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పనులకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్టంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పీఓల ఆధ్వర్యంలో 19 మునగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మునగపొడికి అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉందని, ఈ కామర్స్ వేదికల ద్వారా మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారత గగనతలాన్ని కాపాడుతున్న భారత వైమానిక దళం ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. 1932 ఆగస్టు అక్టోబర్ 8న భారత వైమానిక దళం ఏర్పాటైంది. యుద్ద సమయంలో శత్రువును ఎదుర్కోవడంతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడడంలో వైమానిక దళం ముఖ్యమైన సేవలు అందిస్తోంది. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట ఎయిడ్స్ నియంత్రణ మండలి ఏపీ ఎస్ఏసీ ప్రాజెక్టు సంచాలకులు స్మరణరాజ్ సూచించారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఈరోజు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలోనే జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవీని వ్యాప్తిని పూర్తిగా నియంత్రించవచ్చని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్ళలో కొత్తమ్మ తల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అమ్మవారిని మంత్రి ఈరోజు దర్శించుకుని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. పల్లె పండుగ 3.0లో భంగ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 1.75 కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారత, మహిళల హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులో ఈరోజు అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ వరకట్న వేధింపులు, వరకట్న కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. పోషకాహార లోపం లేని జిల్లాగా వైఎస్సార్ కడప జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుంది.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

విన్నారు విమిత్ భారతి ఎఫ్ఎం 101.3 మూడు గంటల మూడు నిమిషాల పిన్ని క్లాక్ టైం చూస్తే సందరే సందరి ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేనైతే మిమ్మల్ని ఒక చిన్న సామెత, అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు అని చెప్పేసి అంటూ ఉంటారు, మరి ఆ సామెత ఆ బ్లాంక్ లో ఏమొస్తుంది? సో మీకు తెలిస్తే ఆన్సర్ పంపించండి అన్నాను. ఎగ్జాక్ట్ గా నేనేదైతే ఆన్సర్ నేను చదివింది, నేను తెలుసుకున్నది, నేను అయితే క్వశ్చన్ అడిగాను కాబట్టి నాకు అదే ఆన్సర్ కావాలి. రకరకాల ఆన్సర్స్ పంపిస్తే అది రాంగ్ అనే చెప్తా. పి మధుప్రసాద్ గారు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మెసేజ్ పంపించారు, తలంపాడు గ్రామం నుంచి అనమాట, దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా. ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావలి రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెదమస్తన్రావు కరెక్ట్ ఆన్సర్. మార్కాపూర్ శివాజీనగర్ నుంచి మస్తాన్వలి గారు ఫాతిమా ఓకే ఆన్సర్ పంపించారు.

కానీ రాంగ్ అండి. చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు, పుణ్య పునాయతి బిందు, ఓకే కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, బసరకోడు గ్రామం, కానీ రాంగ్ ఆన్సర్ అండి. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్గా. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. హంపపురం గ్రామం నుంచి కొప్పు మల్లేశు గారు, జూకు అదెప్ప, అలాగే చిరంజీవి నాగభూషణం, బగ్గా శివయ్య గారు, ముంత పెద్దన్న గారు, వీళ్ళందరూ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి గారు ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. బండ వినిలా నాని అండ్ జాన్వి జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలి నుంచి పంపించారు మెసేజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డి అరుణ మోహన్జీ దివ్యబాయి అజయ్ అండ్ శృతి ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నమస్కారం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అలాగే సెకండ్ క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ తో వివి రెడ్డి గారు మెసేజ్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ అంటూ మసూం బాబా గారు మెసేజ్ పంపించారు, కానీ ఓకే రాంగ్ అయితే కాదు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ హేమ రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్తో గౌస్ గారు పమిడి నుంచి మెసేజ్ పంపించారు. కుర్నూతుల సునీల్ అండ్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ రెమో అంటే అపరిచితుడు అయ్యాడంట, కాదండి సో ఆన్సర్ అయితే కాదు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముళ్ళదిన్నె ఆచారి గారు, వీరేశాచారి గారు పాలకులను మెసేజ్ పంపించారనమాట. ఆన్సర్ అయితే ఎక్కడ పెట్ల కరెక్ట్ ఆన్సర్తో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ అండ్ భాగ్యలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఇక సావిత్రి గారు, జయలక్ష్మి గారు ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమునా, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్లమ్మ గారు పాపనేపాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. నార్కౌట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రఫీ గారు అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు రాంగ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు రాంగ్ ఆన్సర్. కాదు ఏంటి ఒత్తు పెట్టారా మీరు క్వశ్చన్? ఓకే కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. పర్షా నంద్యా క్వశ్చన్ రిపీట్ చేయండి అంటున్నారా, ఇంకా నేను రిపీట్ కాదు ఏకంగా రివీల్ చేసే టైం వచ్చేసింది. కాదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఖుషి ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ కర్నూల్. దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టలేదు ఎవరు, డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ రావు గారు ఫ్రమ్ పోలవరం అండ్ రాణి వీళ్ళిద్దరూ పెట్టారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష ఫ్రమ్ తిరుపతి బ్యాంక్ కాలనీ కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ టూ మెసేజెస్ అంటే ఉన్నాయి. మిరియం కోటయ్య గారు గుదేవారి పాలెం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ అండి. సంజీవపురం విలేజ్ నుంచి సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివారాణి రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 100.3. 3:10 కావస్తుంది టైం చూస్తే మాత్రం. అయ్యవారిని చేయబోతే డాష్ బొమ్మ అయినట్లు, ఇది ఒక సామెత. ఆ బ్లాంక్ లో ఏమొస్తుంది అని అడిగితే ఆన్సర్స్ చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేశారు, కానీ ఇంకొంతమంది మాత్రం కొయ్య బొమ్మ, ఇంకా గాజు బొమ్మ, తోలు బొమ్మ ఇలా పెట్టారు, కానీ అవేమి కావు. కోతి బొమ్మ, అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్లు అని చెప్పేసి ఒక సామెత ఇలా అంటూ ఉంటారు అదనమాట. కోతి

ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక ఈ రోజు సందేశంలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, తెలుగు లిపిని పోలి ఉండే ఒక లిపి ఉంది. సో మీరు కూడా వినే ఉంటారు, తెలుగు లిపిని పోలి ఉండే లిపి ఉన్న ఆ భాష ఏంటి. ఆ భాష చూస్తే తెలుగు లిపిలాగానే కనపడుతుందన్నమాట. సో తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏది. సో తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేసచ్చు. మీ ఆన్సర్స్ని వింటూ ఉండండి వివిధ భారతీయ FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన తెలుగు లిపిని పోలి ఉండే ఒక లిపి ఉంది, అది ఆ భాష ఏంటి అని అడిగాను కదా, చాలా మెసేజ్లు వచ్చేసాయి, నేను దాదాపు 75 వచ్చేసాయి. సో ఖచ్చితంగా కొన్ని మెసేజ్లు జరిగేసి ఒక బ్రేక్ అయితే తీసుకుందాం. మరి 75 ఒకేసారి అంటే కష్టం కదా. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, తక్కుబాయి కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. నెక్స్ట్ ఇంకా హాయ్ తేజు గారు అని మాత్రమే ఒక మెసేజ్ వచ్చింది, ఆన్సర్ రాల. హాయ్ అండి. ముబ్బల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి మీ నేమ్స్ మాత్రం చదువుతా, ఒకవేళ రాంగ్ పెడితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను, సరేనా. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆన్సర్ ఈజ్ కోతిబొమ్మ. ప్రీవియస్ క్వశ్చన్కి ఇప్పుడు వచ్చింది మెసేజ్, ఇది ఎవరంటే హరివిల్లు కాదు కాదు, మీ పేరు ఇక్కడ సుమాని గారు ఫ్రమ్ పెడన. ఓకే, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి లిపి, సో సేమ్ తెలుగుని పోలి ఉండే, తెలుగు లిపిని పోలి ఉండే లిపి గల భాష ఏది అని అడిగాను కదా. సో కరెక్ట్ ఆన్సర్స్ అందరూ కూడా మెన్షన్ చేసేస్తున్నారు. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత మల్లికార్జున గారు, అభిరామ్, కేశవ నగర్ ధర్మవరం నుంచి, ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, సక్కుబాయి, యాదవ్జీ, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, తర్వాత ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, మండూరు లక్ష్మీదేవి గారు ఫ్రమ్ వెంకటగిరి సాలి కాలనీ, నాసిక వేణు గారు ఫ్రమ్ దేశాయిపేట, సునంద గారు ఫ్రమ్ అనంతపురం, ఆచార్య, చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, మన్విష్ బెంగళూరు నుండి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తజావలి, మధుసూదనారెడ్డి గారు పాపినేపాలెం నుండి, దేవసేన ఫ్రమ్ తిరుపతి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్టా, కట్టా నుండి సావిత్రి, హుసేన్ కట్ట నుండి సావిత్రి జయలక్ష్మి గారు, తర్వాత ద్రాక్షాయణి గారు ఫ్రమ్ తిరుపతి, కున్నుతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా, ఖుషీ ఫ్రమ్ విజయవాడ, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి పంపించారు, రఫీ గారు ఫ్రమ్ పీలేరు, నల్లమ్మ గారు ఫ్రమ్ పాపినేపాలెం, గౌరీ గారు ఫ్రమ్ తిరుపతి, తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కౌస్తుభా గారు ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, సైనికాపూరి కాలనీ నుంచి హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ అండ్ శ్యామ్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, విజయవాడ నుంచి నందు మెసేజ్ పంపించారు, ఊర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మిరియం కోటయ్య గారు ఉదయవారిపాలెం మార్కాపురం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, మార్కాపురం నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్ వలి గారు, ఫాతిమా గారు పంపించారు, నరసింహారావు గారు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించారు, కొత్తగూడెం, ఓకే సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, వీర కనకరావు గారు వీరభద్రాపురం నుంచి మెసేజ్ పంపించారు, విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు, కరెక్ట్ ఆన్సర్.

ఇక ఓకే, అందరూ కూడా కరెక్ట్ గానే పెట్టేస్తున్నారు. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు అండ్ రాణి, సిహెచ్ సూర్యనారాయణ కోనసీమ జిల్లా ఈతకోట విలేజ్ నుంచి, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్ అండ్ హేమ, బంగారాజు గారు ఫ్రం ఆదోని, కోవూరు మందబయలు నుంచి సుబ్బయ్య స్వామి గారు, బీవి సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం మార్కాపూర్, మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, జాన్సన్ గారు ఫ్రం విజయవాడ, తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి, దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. సరే, ఒక సాంగ్ విన్న తర్వాత మీ మిగతా మెసేజెస్ కూడా చదువుతాను. సో ఈలోపు ఇప్పుడే ట్యూన్ చేసిన వారు ఎవరైనా ఉంటే మాత్రం తెలుగు లిపిని పోలి ఉండే లిపిగల భాష ఏదో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు 8662484 నెంబర్కి. చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే తులసి ఫిల్మ్ నుంచి సాంగ్ వినేశాం కదా. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. ఎంఎస్ దుర్గారావు గారు ఫ్రమ్ బెంగళూర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత గౌతమ్ చౌడేపల్లి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు షాప్ నేమ్స్ కానీ అన్నీ చాలా ఈజీగా చదవగలిగానండి, చాలా దగ్గర పోలిక ఉంది అని అప్పుడే అనుకున్నాను అంటున్నారు జానకి శ్రీనివాస్ గారు. వేదాంతం జానకి శ్రీనివాస్, ఓకే సూపర్. ఇక అనంతపురం జిల్లా నుంచి నరసాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ మెసేజ్ చీమలపాడు జ్యోతుల రాజారావు గారు, పునాయతి బిందు గోపాల్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ రాలేదు. నర్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత కరెక్ట్ ఆన్సర్. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి రాజోల నుంచి బండ సూరిబాబు, బండ వినీలా, నాని అండ్ జాన్వి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ కర్నూలు జిల్లా బసరకోడి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. కన్నడ అని చెప్తూ యా కరెక్ట్ ఆన్సరే. ఇది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా. నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ జిల్లా. మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ భోజంపల్లి. సీను గారు ఫ్రమ్ ఐరాల. ఉండ్ల తినే ఆచారి వీరేష్ గారు పాలకొలను నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ గారు ఫ్రమ్ తెనాలి. హంపాపురం గ్రామం నుంచి కొప్పు మల్లేశు అండ్ జూకు అదెప్ప గారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి దేవరపల్లి మండలం నుంచి అనమాట డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, లక్ష్మి అండ్ లక్కీ, నవ్య, మీరాబాయి, మోతిబాయి. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రామలకోట నుంచి. పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప ముద్దునూరు నుంచి. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ సామల. ఓకే థ్యాంక్ యూ. కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మెసేజ్ శ్యామల బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు ఏకలవ్య నగర్. సుధాకర్ ఫ్రమ్ కొత్తగూడెం. తర్వాత బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, యా కరెక్ట్ ఆన్సర్.

0: ఎన్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. భీమన్న ఎస్సీ కాలనీ బీజవరం విలేజ్ నుంచి జోగులమ్మ గద్వాల జిల్లా అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ రాలేదు ఇంతకి. తర్వాత నవీన్ అండ్ రజిత ఫ్రమ్ కాల్వా ఆదిలాబాద్ కరెక్ట్ ఆన్సర్. సంజీవపురం విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు సావిత్రి అండ్ కాటమయ్య కరెక్ట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ మెసేజ్ డి అరుణ మోహన్జీ దివ్యబాయి అజయ్ అండ్ శృతి కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఓటుకూరు జిల్లా నారాయణపేట మండలం. ఇవన్న మాట వచ్చిన మెసేజ్ అయితే మరి 3:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. చాలా ఈజీగా తెలుగుకి దగ్గరగా ఉండే లిపి ఏంటో తెలుసా? కన్నడ లాంగ్వేజ్. సో పక్కనే ఉన్న బెంగళూరు. మరి ఇందాక నాకు వచ్చిన మెసేజెస్లో బెంగళూరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ తెలుగు ఐ మీన్ ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలిగాను అని చెప్తున్నారు కదా. నిజంగా తెలుగు లాంగ్వేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది కన్నడ. అందుకని ఈ రెండింటినీ కొంచెం ఇంచుమించు ఒకే ఐ మీన్ రెండు లిపులు సేమ్గా అనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు. అదనమాట తెలుగు అండ్ కన్నడ. కన్నడ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ అందరి కోసం విన్నర్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. మరి వింటూ ఉండండి. దీని తర్వాత ఐ మీన్ చిన్న బ్రేక్ తర్వాత ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ తర్వాత సాంగ్ ప్లే చేస్తా. స్టే ట్యూన్డ్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారా వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు సందరేసినరీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. కొన్ని కొన్నిసార్లు మనం ఎన్ని రకాల స్కీమ్స్ ఆర్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టినవి ఏవైనా సరే కొన్ని, లేకపోతే మనకు చక్కగా చదువు చెప్తున్న టీచర్స్ ఎన్ని మాటలు చెప్పినా కూడా అవన్నీ బురకెక్కవు కానీ అవన్నీ మనమేం ఉపయోగించుకోం కానీ కొన్ని కొన్ని సినిమాల ప్రభావం అయితే మన మీద ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలు చూసి మారిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి నిజంగానే రియల్ లైఫ్ లో ఒక సినిమా అంతటి ప్రభావాన్ని చూపించింది. మరి ఒక సినిమా గురించి నేను మిమ్మల్ని క్విజ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఒక సినిమా చూసిన తర్వాత నిజంగానే చాలా మంది హైయర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలలోని కొన్ని విలేజెస్ ని దత్తత తీసుకున్నారు. అది కూడా ఎన్ని విలేజెస్ అనుకుంటున్నారు? దాదాపుగా 1129 విలేజెస్ అయితే దత్తత తీసుకోవడం జరిగిందనమాట. సో ఇంకా ఇంకొన్ని విలేజెస్ అయితే మాత్రం ఆ పర్టికులర్ మూవీకి ఫ్యాన్స్ అయితే ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరూ కలిసి ఒక ఇంకొంతమంది కూడా అలానే విలేజెస్ ని దత్తత తీసుకోవాలి అని, విలేజెస్ కి ఏదో ఒకటి చేయాలి అని ఇలా కొంచెం ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నారు సినిమా నుంచి అనమాట. ఇంతకీ ఏంటి ఒక సినిమా ప్రభావం ఇంతలా ఇంపాక్ట్ చూపించింది అంటే, ఇంతకీ ఏంటి ఆ సినిమా? మన తెలుగు సినిమానే నేను చెప్తోంది. సో మన తెలుగు సినిమా చూసిన తర్వాత కొంతమంది హైయర్ అఫీషియల్స్ కూడా కొన్ని విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది మన తెలుగు స్టేట్స్ లో. మరి ఇంతకీ ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయొచ్చు మీరు కనుక కనిపెట్టేసి. మరి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్ వింటూ, ఐ మీన్ చదువుతాను తర్వాత ఒక సాంగ్ తర్వాత. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

రిలేటెడ్ అడిగానంటే మాత్రం అమ్మో చాలా ఎక్కువ, సో 75 అబోవ్ ఉన్నాయన్నమాట. సరే చూద్దాం, నేనైతే అడిగాను మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఏంటంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ ఇంపాక్ట్ అందరికీ, అందరి జనాల మీద పడిపోయి, నిజంగానే సినిమాలో చూపించినట్టుగానే చాలా మంది బయట చాలా విలేజెస్ ని అడాప్ట్ చేసుకోవడానికి బయలుదేరారు, సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో. సో అప్పట్లో 2015 ఆ టైంలో అనమాట. ఇంతకీ ఆ మూవీ పేరేంటి తెలుసా మీకు అని చెప్పేసి అడిగాను కదా. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ పంపించారు, త్రిబుల్ ఆర్ అంటున్నారండి. రాంగ్ ఆన్సర్. మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ అని చెప్పిన వెంటనే మళ్ళీ ఇంకొక ఆన్సర్ అయితే పంపించేస్తున్నారు వరుసగా. వద్దు, ఒక్క ఆన్సర్ పెట్టేశారు కదా, అది రాంగ్ అయింది, ఇట్స్ ఓకే, నేను తర్వాత మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు రిపీటెడ్గా రాంగ్ ఆన్సర్స్ అని కానీ క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్గా పంపించొద్దు, మనకే టైం వేస్ట్ అనమాట. చదివిన మెసేజెస్ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. తేజు గారు మంచి జోష్ అయిన సాంగ్స్ వేస్తున్నారండి అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్. ఎంతైనా చాలా మంది ఆఫ్టర్ లంచ్ చిన్న నాప్ వేసేస్తారు, చిన్న అలా కునుకు తీసేస్తూ ఉంటారు. సో నాకెందుకు అది నచ్చదు, అంటే మంచి ఈ సందర్శరీ ప్రోగ్రాంలో హ్యాపీగా జోష్ఫుల్ సాంగ్స్ అయితే వింటే బాగుంటుంది కదా, సో వినేవాళ్ళకి మీకు ఇక్కడ చేస్తున్నందుకు నాకు కూడా అందుకనమాట. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు ఆన్సర్ పంపించేశారు. హర్షవర్ధన్, ఓకే, ఇంకా క్లూ కూడా ఇచ్చేసారు మీరే. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి, సూపర్. నెక్స్ట్ మల్లికార్జున గారు ఫ్రమ్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోజంపల్లి నుంచి పంపించారు కరెక్ట్గా. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఇక నేను కరెక్ట్ ఆన్సర్ అని కూడా చెప్పక్కర్లా, మీ నేమ్స్ అన్ని కూడా టకటక చదివేస్తాను ఎందుకంటే అందరూ కరెక్ట్గానే పెట్టేశారు. విజయ్ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, తర్వాత పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, తర్వాత పుత్తడియా కాదు కాదు గౌస్ గారు ఫ్రమ్ పమిడి, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం మండలం కడప జిల్లా, సైనికపురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన పద్మశ్రీ శ్యామ్, ఆదృతి అండ్ మాన్విష్ ఫ్రమ్ బెంగళూర్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా గారు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ హేమ. నెక్స్ట్ కొన్నుతుల సునీల్ రక్రెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ హేమలత, కౌస్తభ గారు ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా, తిరుపతి నుంచి దేవసేన గారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ రంగస్వామి శెట్టి గారు, ఉరవగొండ నుంచి ఈశ్వరయ్య గారు, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్, సీను గారు ఫ్రమ్ ఐరాల, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, నాసికా వేణు దేశాయిపేట నుంచి, కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, అనంతపురం నుంచి మెకానిక్ వెంకట చలపతి గారు అండ్ రమేష్, రంజిత్ రెడ్డి గారు ఫ్రమ్ రంగాపురం, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోరి మండలం, తర్వాత మురళి గారు మెసేజ్ పంపించేశారు, తర్వాత రమాదేవి గారు ఇసుకపల్లి, రిషిత, భవిత వీళ్ళు కూడా మెసేజ్ చేశారు, ఖుషి గారు ఫ్రమ్ విజయవాడ, నరసింహారావు దేవరకట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి హాయ్ అండి తేజు గారు అంటూ దాక్షాయిని ఫ్రమ్ తిరుపతి మెసేజ్ పంపించారు, హాయ్. నెక్స్ట్ బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, సునంద గారు ఫ్రమ్ అనంతపూర్, మధు గారు ఫ్రమ్ కోవలకుంట్ల, కలబందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావలి, పోలవరం నుంచి భాస్కర్ రావు, మునమ్మ గారు పెద్దపరియ విలేజ్ మెసేజ్ పంపించారు, బండ సూరిబాబు గారు బండ వినీలా, నాని అండ్ జాన్వి, జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలు నుంచి, సుధా గారు ఫ్రమ్ కొత్తగూడెం, చిలుకు నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, టి మోహన్ రావు మార్కాపూర్ నుంచి, వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూల్, ఎంఎస్ దుర్గారావు గారు పంపించారు, తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ అండ్ లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్, నల్లమ్మ గారు ఫ్రమ్ పాపినేపాలెం, శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి, మధుసూదన రెడ్డి గారు పాపినేపాలెం అక్కడి నుంచి పంపించారు, తర్వాత వీరు మాచెర్ల నుంచి, గురుస్వామి నాయుడు ధనలక్ష్మి ఫ్రమ్ రొంపిచెర్ల, దోర్నాల బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల,

0: కెవి రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం, కె రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, తాళ్ల విశ్వనాథరావు గారు పెడన బ్రహ్మాపురం నుండి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, తర్వాత బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డం అంకయ్య గారు, బి మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి తిరుపతి జిల్లా, అనంతపురం నుంచి అనురాధ గారు, నాగార్జునరాణి లక్ష్మీ గారు ఫ్రం మడియంపేట అనంతపూర్ డిస్టిక్, పెడన నుంచి శశాంక్, బీవీ సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం మార్కపూర్, షేర్పల్లి గ్రామం శ్రీరంగపూర్ మండలం నుంచి సుజాత రాముడు, తర్వాత కె నాగేంద్రరెడ్డి మామెల్లపల్లి మామెల్లపల్లి నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, ముస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి కాటమయ్య, మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ, పాలెం పోలయ్య గారు ఫ్రం ఆలగడ్డ నంద్యాల జిల్లా, నందం జగదీశ్వరరావు గారు అండ్ లక్ష్మీ గారు ఫ్రం కాజా గ్రామం, మహబూబ్ గారు కలీం గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. ఇక అయిపోవచ్చాయి మెసేజెస్ అయితే. ఇక శ్రీనివాస్ వర్మ గారు ఫ్రం బెంగళూరు, తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా టక్కటక్క చదివేశాను. చూడండి, పేర్లు మాత్రమే అనౌన్స్ చేస్తే చక్కగా టైంకి అయిపోయాయి మొత్తం. అందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి? శ్రీమంతుడు. సో శ్రీమంతుడు ఫిలిం చాలా చాలా మంచి ఇంపాక్ట్. స్వయంగా మహేష్ బాబు గారే ఈ మూవీ తర్వాత బుర్రిపాలెంని అనే ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది కదా. సో అలా న్యూస్లో మనం చాలానే విన్నాం అప్పట్లో. చాలామంది హైయర్ ఆఫీషియల్స్ ఎవరైనా సరే వాళ్ళకి తోచినంత హెల్ప్ చేయాలి విలేజెస్కి అని చెప్పేస్తూ అలా అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగిందని మనం న్యూస్లో కూడా చదువుకున్నాం. అదనమాట విషయం. ఒక శ్రీమంతుడు ఫిలింకి సంబంధించిన క్వశ్చన్ మిమ్మల్ని అడిగేశాను, అయిపోయింది కదా. ఇంకా ఈరోజు టైం చూస్తే 3:47 అలా దాటి సెకండ్స్ వెళ్తోంది. మరి ఒక సాంగ్ మీకు అందరి కోసం ప్లే చేస్తాను. నెక్స్ట్ టైంని బట్టి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడానికి ట్రై చేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3.
1: ఎవడు కొడితే

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధార్తి ఎఫ్ఎం
0: 101.3.
2: ఓకే దెన్, సో ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ కి ఇంకా మెసేజ్లు కొన్ని ఉన్నాయన్నమాట. సో ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ పంపించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. షో చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ. హంపపురం గ్రామం చిరంజీవి గారు మెసేజ్ పంపించారు. అలాగే నాగభూషణం, వగ్గ శివయ్య గారు, ముంత పెద్దన్న, కొప్పు మల్లేశు గారు, జూకు అదెప్ప గారు, శ్రీమంతుడు సినిమా అని చెప్తూ తర్వాత మెసేజ్, బీజవరం విలేజ్ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవసాయం భీమన్న మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ టైలర్స్ గారు చెరుకుపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా, శ్రీమంతుడు అని చెప్తూ. ఇక మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వల్లి గారు, ఫాతిమా గారు పంపించారు ఆన్సర్ శ్రీమంతుడు అని చెప్తూ. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:53 అయిపోయింది కదా, ఇక ఇక్కడతో మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం సందేశానికి. నెక్స్ట్ మళ్ళీ మనం వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో నవంబర్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో ఏర్పాటు చేసింది.

సీఐఏ సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సీఐఏతో 3 దశాబ్దాలుగా అనుబంధం ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ విద్యార్థులకు సూచించారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. రాష్టంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి హరిత చెప్పారు. బాపట్ల జిల్లా పర్చూర్ నియోజకవర్గంలో హోంమంత్రి పర్యటించారు. 75 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావుతో కలిసి హోంమంత్రి పాల్గొన్నారు. టెక్కల్ నియోజకవర్గ అభివృద్దికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు మహిళలు చిన్నారుల సంక్షేమం, భూగర్భ జలాల పరిరక్షణ, పరిపాలనా సౌకర్యాల విస్తరణకు పెద్దపెట్టి వేస్తున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలో ఈరోజు మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజలు కార్యకర్తలను కలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. తొలగించిన ఓటర్ల వివరాలను పునఃపరిశీలించనున్నట్టు చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటర్ను ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా చూడడం ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. ప్రత్యేక విస్తృత సవరణ 2026లో భాగంగా జూన్ 15 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన చేపట్టారని జిల్లా కలెక్టర్ వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిత్య వర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1045 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెరవెన

ఎస్విండ్ గారు వివిధ భారతీయ ఫమాన 1:34 అయిపోయింది క్లాక్ టైం చూస్తే మనం మధ్య వచ్చేసాం వివిధ. ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు థీమ్ ఏంటో తెలుసా? వన్ ఫిల్మ్ డైరెక్టర్. మరి ఏ సినిమా దర్శకుడి సాంగ్స్ మనం ఈ రోజు వినబోతున్నాము అంటే మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. చాలా రోజులు అయిపోయింది కదా పూరి జగన్నాథ్ గారి సాంగ్స్ అండ్ మూవీస్ చూసి. అయితే పోకిరి సినిమా నుంచి ఫస్ట్ మీ అందరి కోసం ప్లే చేస్తాను సాంగ్, ఎందుకంటే పోకిరి రికార్డ్స్ మామూలుగా ప్లే చేయలేదు, మామూలుగా సాధించలేదు. సో పోకిరి చాలా ఆయన ఫిలిమ్స్ లోనే అసలు బెస్ట్ సినిమాగా ఎప్పుడు చాలా రికార్డ్స్ సాధించిన సినిమాగా నిలిచిపోతుంది. మరి ఫస్ట్ పోకిరి నుంచి విందాం, తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నింటిలో సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వరుసగా ప్లే చేస్తూ ఉంటాను. అండ్ వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజీ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరుపుస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.5.

0: Jyoti FM 101.3.
1: భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తూ ఉన్నారు. వివిధ ప్రోగ్రామ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి సాంగ్స్ వింటూనే చేస్తున్నారు కదా. మరి శివమణి సినిమా నుంచి సాంగ్ అయితే వినేసాం. ఇప్పుడు మనం కౌశల్య అలాగే శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట చక్రీ మ్యూజిక్ కంపోజిషన్. అలాగే ఇప్పుడు భద్రి సినిమా నుంచి మీకోసం ప్లే చేస్తున్న రమణ గోకుల అండ్ సునీత గారు పాడిన పాట చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు. మరి పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ ఫిలిం భద్రి. ఇక తర్వాత దేశముద్రం నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేస్తున్నాను. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Shakti FM 101.3.

0: Bharti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: 101.3
1: విమన్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తూ ఉన్నారు. సమయం సరిగ్గా 4:50. ఇప్పుడు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల ప్రోగ్రామ్ వింటారు.

ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు. ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర

0: వారు కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మనం ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలున్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా గానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది. కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇదేంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నాన్నమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే. కానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు. పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకి అంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకి పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది. ఇంకా ఎక్స్పోజర్ రాలేదు, వాళ్లకు

పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు. అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు. కానీ గ్రాండ్ పేరెంట్స్తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, this is Chetan saying bye for today, only with a promise that I'm going to get back to you in our next segment. Till then, have a pleasant time, my dear friends. Bye. Call or message us on 0951522703 9. That's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela. That's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 5:01.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం. ఈనాటి ప్రసారంలో ముందుగా వినండి చిత్రసీమ సినిమా పాటలు. రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట రంగం చిత్రం కోసం శ్రీరామ్ పార్థసారథి, బాంబే జయశ్రీ పడిన వనమాలి గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: సంపంగి చిత్రం కోసం ఉన్నికృష్ణన్ బృందం పాడిన వరికొప్పల యాదగిరి గీతం. సంగీతం ఘంటాడి కృష్ణ.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: రక్షణ చిత్రం కోసం బోలే శివాలి పాడిన పాట విందాం.

0: డబ్బులోనే సుఖముందా, ఆ డబ్బును సునాయాసంగా సంపాదించాలా, ఆ ఆలోచనే అతి క్రూరమైనదని అయినా సరే ఆలోచించకుండా చేస్తున్నారు దందా.
1: Looking for the bright shiny top on the high. Everyone is fighting for the peace and the light. Breathe for the future. It's the call of the nature. Color doesn't matter whether it's black or white.
0: Money అనేది మన చుట్టూ ఉన్న మానవ సంబంధాల కన్నా విలువైందని, విరుచుకుపడి సంపాదిస్తున్న ఈజీ మనీ ఇంకొకరిని దోచుకోవడం ద్వారానే అని ఏనాడైనా ఆలోచించావా? పుట్టిన నీకు మరణం లేదని అనుకుంటున్నావా? నీ ఆత్మకు

0: అన్ని ప్రాణులు ప్రశాంతంగా జీవిస్తున్నాయి. ఒక్క మానవుడు మాత్రమే అలజడితో జీవిస్తున్నాడు. ఆ అలజడికి దారి తీసిన దారుణమైన స్థితే మనలో స్వార్థం. ఆ స్వార్థాన్ని పెంచి పోషిస్తున్న వర్గాలు, జాతులు, మతాలు మానవత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే ఖచ్చితమైన నిర్ణయానికి మనమెప్పుడొస్తామో.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజు మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
2: సంక్రాంతి చిత్రం కోసం శంకర్ మహదేవన్, సుజాత పాడిన భాస్కర్ పట్ల గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఒట్టిలో నిరగటమంత రక్కలే సీగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో, బాగున్నారా? ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ వారం అంశం, అలనాటి హీరోలు హీరోయిన్లలో ఎవరి నటన మీకు ఇష్టం, అలానే వారు నటించిన ఏ సినిమా మీకు ఇష్టం, ఇలాంటి విషయాలపైన మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి.

0: ఈ కార్యక్రమానికి శ్రోతలు చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0854. కలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడిచేద్దాం. హలో హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జయలక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నామండి. టాపిక్ తెలుసు కదా, అట్లానా? ఏం లేదండి, మీ ఇప్పుడున్న హీరో హీరోయిన్లలో, అంటే పాత తరం వారు కావచ్చు, ఈ తరం వారు కావచ్చు, మీకు ఎవరంటే ఇష్టం, ఎందుకు ఇష్టం మాతో పంచుకోండి. హలో,
1: అందరు అంటే ఒక్కరంటే ఏం లేరు.
0: అట్లా అంటే ఎట్లా
1: అంటే నేను నా ఒపీనియన్ చెప్తాను.
0: ఓకే ఓకేనండి, సరే. మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
0: ఓకేనండి. జయలక్ష్మి గారు ఏమంటున్నారు అంటే తనకు అందరూ ఇష్టమే అని చెప్తోంది. ఓకే, కొందరు అందరివి నచ్చుతాయి, కానీ స్పెషల్గా చెప్పొచ్చు కొంతమంది నటీ నటులు ఎందుకు ఇష్టమో ఏంటో అని కూడా. ఓకే, ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో
2: హలో మేడం,
0: ఈరోజు గురువారం, ఆడవారు మాత్రమే మాట్లాడాలి ఇంట్లో. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఇవ్వండి. ఓకేనండి, ఓకే, కాల్ కట్ అయిపోతుంది. ఓకే, ఈరోజు ముఖ్యంగా మహిళా శ్రోతల కోసమే గురువారం ప్రోగ్రాం ఉంటుంది, మహిళా శ్రోతలే మాట్లాడండి. ఓకే, ఒక మంచి పాట విందాం, ఎంజాయ్ చేద్దాం.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ అండి.
0: కళ్యాణి గారు నమస్తే. ఈ వారం టాపిక్ తెలుసు కదండి?
1: తెలుసండి.
0: చెప్పండి. మరి
1: నేను అందరినీ అభిమానిస్తాను, అందరూ ఇష్టమే కదా మేడం గారు, ఎవరు ఇష్టంగా చెప్పారు కదా మీకు.
0: అవును,
1: నాకు శ్రీదేవి అంటే ఎక్కువ ఇష్టం మేడం గారు.
0: అవునా? ఎందుకు ఇష్టం?
1: శ్రీదేవి అంటే ఎక్కువ ఇష్టం. మా మనవరాలు శ్రీదేవి అని పిలుస్తాను.
0: ఓకే, అంత ఇష్టం అన్నమాట.
1: అంత ఇష్టం మేడం గారు.
0: ఓకే,
1: చిన్నప్పటి నుంచి కూడా ఆల్ ఇండియా రేడియో వినడం, పాటలు సినిమాలు చూడడం నాకు ఎక్కువ అలవాటు మేడం గారు. ఆ అలవాటు మీద అందరూ అన్న అభిమానమే. శ్రీదేవి నటుల్లోనేమో శోభన్ బాబు ఇష్టం మేడం గారు. అందరినీ ఆశ నటులు కూడా అభిమానిస్తాను, అందరిని అభిమానిస్తాను మేడం గారు. కానీ శ్రీదేవి, శోభన్ బాబు అంటే నాకు ఎక్కువ ఇష్టం మేడం గారు.
0: అవును,
1: చిన్నప్పటి నుంచి అలవాటు అండి, రేడియో వినడం, సినిమాలు చూడడం. అలా చూడడం వల్ల, వినడం వల్ల వాళ్ళంటే ఇష్టం ఏర్పడిపోయింది మేడం గారు.
0: శ్రీదేవి గారు నటించిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్సే.
1: ఎవరు అండి?
0: శ్రీదేవి గారు.
1: అవునండి మేడం గారు.
0: అవునండి,
1: అవును. చాలా చిన్నప్పటి నుంచి కూడా నటించింది కదా,
0: చాలా చిన్న వయసు నుంచి. అవును, చిన్న పాప ఉన్నప్పుడు కూడా బేబీగా నటించింది.
1: చాలా హ్యాపీగా ఉంది మేడం గారు మీతో మాట్లాడడం.
0: మీరు కొత్త కాలర్ అనుకుంటా, నేను ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను.
1: నేను
0: మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అవునా? ఓకే, ఏం చేస్తుంటారండి? అవునా? ఓకే,
1: అప్పటి నుంచి రేడియో వినడం అలవాటు మాట. వార్తలు, పాటలు.
0: మీరు అన్నట్టు శ్రీదేవి, శోభన్ బాబు గారు మంచి కాంబినేషన్ సినిమాల్లో. మంచి కాంబినేషన్ అంటే వాళ్ళ హిట్ ఫేర్.
1: కార్తీక్ దీపం.
0: అవును అవును, మంచి హిట్ ఫేర్.
1: అవును మేడం గారు, అయితే నాకు చాలా ఇష్టం అండి మేడం గారు. అలాగే చూసి చూసి ఇష్టం ఏర్పడిపోయింది.
0: ఓకే,
1: అయితే మేడం గారు, ఆల్ ఇండియా రేడియో పాటలు వినడానికి నా జీవితాన్ని అంకితం చేశాను మేడం గారు. నాకు అంత ఇష్టం అండి మేడం గారు పాటలు అంటే.
0: చాలా సంతోషం అండి.
1: అదే మేడం గారు,
0: అంత
1: ఇష్టం మేడం గారు పాటలు అంటే నాకు.
0: కాల్ చేసినందుకు చాలా ధన్యవాదాలు.
1: ఉంటాను మేడం గారు. థ్యాంక్ యూ.
0: ఒక మంచి పాట విందాం.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మి గారు కదా?
1: అవునండి, అవునండి.
0: ఓకేనండి.
1: నా వయసులో అప్పుడు ఎక్కువ జయసుధా మురళీమోహన్ సినిమాలు ఎక్కువ అనమాట అప్పుడు వచ్చేది. ప్రేమలేఖలు, అర్ధాంగి, చాలా సినిమాలన్నీ. అప్పుడు నా వయసు కూడా ఒక 23 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఆ సినిమాలన్నీ ఎక్కువ చూసేదాన్ని. దాంట్లో ఒక పాట నాకు నచ్చింది అప్పుడు, అప్పట్లో, నా మనసేవక తెల్లని కాగితం అది నీకే నీకే అంకితం అనే పాట ఒకటి ఉంది. ఆ తర్వాత ఆ సినిమాలు అప్పుడు ఇష్టపడతాను. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత, అంతకుముందు చిన్నతనంలో కూడా శ్రీదేవి సినిమాలు అంటే 16 ఏళ్ల వయసు, బడిపంతులు. ఇప్పుడు మిమ్మల్ని మమ్మల్ని కలిపింది ఆ శ్రీదేవి చిన్ననాటి పాట ఉంది చూడండి, పెట్టెల్లో ఉంది. ఆ పాట చాలా ఇష్టము. ఇప్పటి హీరోలంటే రమ్యకృష్ణ. ఎందుకంటారా, బాహుబలిలో కళ్ళ కట్టినట్టుంది ఆమె
0: నటన,
1: ఆ యాక్షన్, ఆ నటన, ఆ మాట తీరు ఎంత బాగుంది. మేము రామోజీ ఫిలిం సెట్ లో అదేగా సెట్ చేస్తున్నారు, దాంట్లో అందులో ఫోటో కూడా దిగాం మేము. అంత బాగా నటించింది రమ్యకృష్ణ. అందరూ బాగా చేస్తారు. అప్పట్లో సావిత్రి అంటే హైలైట్. నేను చూసిన సినిమాలలో అప్పుడు రాధిక, జయసుధ, జయచిత్ర అనుకుంటా, జయచిత్రనే కదండి మేడం, ఒక
0: జయచిత్ర కూడా ఉన్నారు, ఉన్నారు జయచిత్ర కూడా.
1: జయచిత్ర కూడా మురళీమోహన్ తో చాలా నటించింది ఆమె కూడా. అట్లా సినిమాలన్నీ చూసేదాన్ని, బాగా ఆకట్టుకునేటి సినిమాలంతా. ఇప్పుడు సినిమాలంతా అనిపించటం లేదనుకో, ఏదో పాటలు అవంతా మనకు నచ్చటంలా అర్థం అనేది లేదు. ఇప్పట్లో కూడా ఆమె శతమానం భవతిలో వేసిందంటే జయసుధ చూడు ఎంత హైలైట్ గా ఉందో.
0: అవును, బాగుంది అసలు.
1: అట్లా
0: సహజ నటి ఆమె, అవును
1: అది చాలా బాగుంటాయండి. అంత సినిమాలు అప్పట్లో జయసుధ భలే నటించింది. శివరంజనిలో ఎంత భలే ఉంది మనిషి, అంత క్యూట్ గా ఉంది. ఇప్పుడు వయసు అయి కొద్ది మనం కూడా అట్లే మారతాం కదా,
0: అప్పుడు
1: అట్లా అంత బాగుండింది. చాలా మా ప్రేమ లేక చాలా సినిమాలు ఉన్నాయండి వాళ్ళవి, చాలా నచ్చాయి నాకు. ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని వింటా ఉంటాను. దాని తర్వాత భానుప్రియటి కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి.
0: మీరు అన్నట్లు అవును, భానుప్రియ కూడా
1: సినిమాలు, మంచి సినిమాలు ఇచ్చారు.
0: సీతాకోకచిలుక,
1: సీతాకోకచిలుకలో భానుప్రియ అవును ఉందండి.
0: అవును అవును, ఆమె ఫస్ట్ చాలా యంగ్స్టర్ అమ్మాయి,
1: చిన్న పిల్లాడు.
0: అవును,
1: చాలా బాగా నచ్చాయండి. అయితే నాకు ఇష్టమైన జయసుధ పాటలు అంటేనే ఎందుకో అంత, ఆమె యాక్టర్ నచ్చుతుంది, మంచి పాటలు నటిస్తుంది.
0: మీతో మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, కలికాలం అని ఒక మూవీ వచ్చింది. అసలు ఆ నటన చూసి ప్రతి ఒక్కరు థియేటర్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ వచ్చిన సీనే గుర్తొస్తుంది.
1: తరిచిపోయింది అనుకో.
0: అవునవును,
1: చాలా బాగుందండి. నేను అప్పట్లో అన్ని సినిమాలు చూసేదాన్ని అండి. ఈ మధ్య అసలు ఎందుకో సినిమా హాల్ కి ఎప్పుడైనా పోవాలంటే 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అనుకున్నా గానీ నాకేదో కుదిర్చి కూర్చోబెట్టినట్టు ఉంటుందని పోను. సినిమాలు మానేసిన వయసులో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూశాను.
0: థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయాలను చాలా బాగా పంచుకున్నారు. రమ్యకృష్ణ గారి పాట విందాం. ఓకే, థ్యాంక్ యూ, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో హలో, నమస్తే అండి.
1: హలో,
0: నమస్తే అండి, వినిపిస్తోందా?
1: నమస్తే మేడం, వినిపిస్తుంది మేడం.
0: ఓకే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సివిఆర్ నగర్ నుంచి రాధా మేడం.
0: రాధా గారు, లాస్ట్ వీక్ కూడా నేను మాట్లాడినట్టున్నా మీతో.
1: అవునా మేడం?
0: అవునండి. చెప్పండి, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
1: మేడం, పాత యాక్టర్స్ అందరూ బాగా చేస్తారు మేడం. ఇప్పుడు అప్పుడు యాక్టర్స్ ఒక సావిత్రి కానీ, జమున కానీ, అందరూ మేడం ఒకరని చెప్పడానికి లేదు కదా మేడం.
0: అవును, ఆమె తన కళ్ళతోనే తన హావభావాలను వ్యక్తపరుస్తారు.
1: అన్నీ చూపిస్తే వ్యక్తపరిచే, అది చేయాలంటే కూడా చాలా కష్టం మేడం.
0: మీరు రేడియో దగ్గర ఉండి మాట్లాడుతున్నట్టున్నారు కొంచెం, మీ వాయిస్ మీకు వినిపిస్తుంది.
1: అవును మేడం,
0: రీసౌండ్ వస్తుంది.
1: అవును మేడం, చాలా బాగా యాక్ట్ చేశారు మేడం. ఒక జమున, ఒక ఆమె కృష్ణకుమారి కానీ, సావిత్రి కానీ,
0: అవును రక్త సంబంధం
1: సినిమాలో దేవత మేడం,
0: సావిత్రి గారివి

0: సావిత్రి గారిది రియల్ గా చేశారు మేడం. అసలు చూస్తే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి మేడం ఒక్కొక్క సినిమాలు చూస్తుంటే.
1: అవును,
0: ఆ కథలు, ఆ కలికాలం సినిమా అయితే ఎంత బాగుందో.
1: జయసుధ గారి
0: మాతృదేవోభవ సినిమా ఎంత బాగుంది మేడం.
1: మాధవి గారిది,
0: మాధవి గారిది
1: అసలు ఇలా కూడా సినిమాలు తీస్తారా అనే అంత
0: అన్నట్టుగా మేడం.
1: చాలా బాగుంది.
0: అలానే మాతృదేవ అయితే ఏడ్చకుండా బయటకు వచ్చిన వాళ్ళే లేరు.
1: అవును అవును,
0: అంత బాగా చేస్తుంది
1: మేడం.
0: ఆ యాక్ చెయ్యాలంటే కూడా వాళ్ళకు ఆ ప్రతిభ వాళ్ళలో ఉంది మేడం.
1: అవును,
0: ఒకరేం చెప్పడమే ఉంటుంది మేడం. ఎన్టీఆర్ గానీ ఏఎన్ఆర్ గానీ వాళ్ళు కూడా ఎంత బాగా చేశారు.
1: వాళ్ళు లెజెండరీ యాక్టర్స్.
0: అదే మేడం, రాముడు వేషం కానీ కృష్ణుడు వేషం వేస్తే మనము రియల్ గా మనం దేవుళ్ళని చూడలేదు. వీళ్ళని చూసే అలా ఉన్నారేమో, అలా ఉంటారేమో అనుకునే వాళ్ళ అనేటట్టుగా యాక్ట్ చేశారు మేడం. మనం ఏదన్నా రాముడిని అలా చూస్తే మనం ఎన్టీఆర్ ఆ వేషమే గుర్తొస్తుంది మనకు.
1: అదే ఒక పిక్చర్ మనకు మదిలో మెదులుతుంది.
0: అదే మేడం, అదే దేవుళ్ళని మనం రియల్ గా చూడలేదు
1: కానీ
0: ఇలాగే ఉంటారేమో అని అంత యాక్ట్ చేయాలంటే వాళ్ళకు నిజంగా జీవించినారు మేడం
1: వాళ్ళు.
0: చాలా బాగా చేశారు మేడం.
1: థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. ఒక మంచి పాట
0: సినిమాలోనే పాట వేయండి మేడం.
1: ఓకేనండి, వేస్తానండి. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు, ధన్యవాదాలు. ఓకే.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీ పేరు?
1: నా పేరు నాడపల్లి నుంచి మేడం భాగ్యమ్మ అని మాట్లాడుతున్నా.
0: భాగ్యమ్మ గారు, చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను మీతో.
1: అవును మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. ఈ వారం టాపిక్ తెలుసు కదా?
1: తెలుసు మేడం.
0: మాట్లాడండి, మరి అందరితో షేర్ చేసుకోండి.
1: సౌందర్య అంటే చాలా ఇష్టం మేడం నాకు.
0: ఓకే, వెరీ గుడ్. చెప్పండి, ఎందుకు ఇష్టం?
1: సౌందర్య శ్రీరామ్, ఇది శ్రీరాములయ్య సినిమాలో బలి తీసింది మేడం.
0: దాంతో చాలా పాపులర్ కూడా అయినట్టున్నారు మేడం.
1: అవును మేడం.
0: ఓకే,
1: సౌందర్య ఉన్నింటే ఇంకా బాగుండు. సౌందర్య, రాశి, మీనా, రమ్య కృష్ణ వీళ్ళంతా బాగుంటుంది మేడం సినిమాలు.
0: మీకు వాళ్ళ నటన ఇష్టం?
1: నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం మేడం.
0: ఓకే
1: మేడం,
0: మరి సౌందర్య గారిది ఒక మంచి పాట విందామా?
1: విందాం మేడం.
0: ఓకేనండి, కాల్ చేసిన.
1: సౌందర్య నటించింది సినిమా పోస్ట్ మ్యాన్ ఉంది.
0: ఓకే,
1: శ్రీరాములయ్య ఉంది, ఆ రెండిట్లో చూడండి మేడం ఏ సినిమా పాట ఉందో.
0: పవిత్ర బంధం వద్దా?
1: పవిత్ర బంధం కానీ బాగుంది మేడం.
0: ఓకేనండి,
1: తెలిసింది కదా, అబ్బాయి ఉంది మేడం ఆ సినిమాను.
0: అసలు ఆమె సూపర్ స్టార్ అయిపోయింది అప్పటి నుంచి ఆ పవిత్ర బంధం మూవీ.
1: పవిత్ర బంధము, రాజా,
0: అవునవును, చాలా మంచి మూవీస్ అవి.
1: భలే తీసింది మేడం సౌందర్య.
0: వెంకటేష్ గారితో ఎక్కువ కాంబినేషన్ లో వచ్చాయి ఆమె.
1: పెదరాయుడు,
0: అవును. ఓకేనండి, కాల్ చేసినందుకు
1: ధన్యవాదాలు. నటించింది మేడం సౌందర్య.
0: అవునవును,
1: అవును మేడం.
0: మరి విందామా పాట?
1: స్వర్ణలత మేడం కదా మేడం మీరు?
0: అవునండి, స్వర్ణలత.
1: అవును మేడం.
0: ఓకే, మా పేర్లు కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు, థ్యాంక్ యూ.
1: అవును మేడం, పద్మలత మేడం, అట్లా మీరంతా అరుణ మేడం, అందరూ బాగా తెలుసు మేడం.
0: ఓకేనండి, విందాం పని పాట. కాల్ చేసినందుకు ధన్యవాదాలు
1: మేడం. థ్యాంక్ యూ మేడం.
0: మీరే లాస్ట్ కలర్.

ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క శ్రోతకు ధన్యవాదాలు. మీరు గుర్తు చేసిన నటీనటులు, సినిమాలు నిజంగానే మనల్ని మరోసారి ఆ అందమైన సినీ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాయి. అలనాటి నటీనటుల నటనకు కాలం గడిచినా ఆదరణ తగ్గదు. ఎందుకంటే మంచి నటనకు కాలంతో సంబంధం ఉండదు. మీ అందరి అభిప్రాయాలతో ఈరోజు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం మరింత అందంగా సాగింది. ధన్యవాదాలు శ్రోతలు. ఇంతవరకు హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి తాయి విజయలక్ష్మి, క్షమించాలి ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇందం పాట.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం ఎస్క్రో ఖాతాను వచ్చే నవంబర్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నం వేదికగా వచ్చే నవంబరులో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎస్క్రో ఖాతాను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలందరికీ ఈ ఖాతా నుంచే నేరుగా రాయితీలు ప్రోత్సాహకాలను చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో ఈ రోజు జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో చంద్రబాబు

0: నాయుడు మాట్లాడారు. డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. భారత్లో సింగిల్ పవర్ గ్రిడ్ ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్, ఐ కెన్ ప్రొడ్యూస్ రిమోట్ విలేజ్ ఇన్ సౌత్ ఇండియా, ఐ కెన్ ట్రాన్స్మిట్ టు నార్త్ ఇండియా ఎనీ ప్లేస్. యు కెన్ సీ అవర్ రోడ్స్, రోడ్ గ్రిడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ గ్రిడ్ ఇన్ ది వరల్డ్. ఈవెన్ అవర్ రైల్వే లైన్స్, ఇఫ్ యు సీ ఆల్ టూ లేన్ బ్రాడ్ గేజ్, వీఆర్ కన్వర్టింగ్ ఇట్ టు ఫోర్ లేన్, అండ్ ఆల్సో వెరీ సూన్ హై స్పీడ్ ట్రైన్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు ముంబై. అగైన్ 6 మోర్ హై స్పీడ్ ట్రైన్స్ ఆర్ గోయింగ్ టు ఆపరేట్ ఇన్ ఇండియా విత్ ఇన్ షార్ట్ టైం.
0: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ రాజధాని ప్రాంత అభివృద్దికి అత్యంత కీలకమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలో ఈరోజు సమావేశమైన ముఖ్యమంత్రి వివిధ అంశాలపై విజ్ఞాపన పత్రాన్ని అందించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ వాటికి కేంద్రం నుంచి ఆమోదాలు, నిధులు, అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట తీర ప్రాంత అభివృద్దితో పాటు కనెక్టివిటీ పెంచేందుకు దోహదపడే బీచ్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా దృష్టి సారించాలన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, సంసిద్ధతపై అధికారులతో విజయవాడ నుంచి ఆయన ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సిద్ధమైన ఓటర్ల జాబితానే ప్రాతిపదికగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఇవి జరుగుతాయని, ఇప్పటికే అవసరమైన బ్యాలెట్ బాక్సులను స్థానిక సంస్థల వారీగా సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం 2 నెలలుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులపై తీర్పు మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎన్నికలను విడతల వారీగా నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
2: లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ బాడీస్ కొరకు వారి అరేంజ్మెంట్స్ డిస్కషన్ జరిగింది. ప్రతి జిల్లాలో కలెక్టర్స్, ఎస్పీస్, మిగతా అధికారులు రెడీగా ఉన్నారు. లాస్ట్ 2 మంత్స్ నుంచి కమిషనర్ పంచాయత్రాజ్ లెవెల్లో, కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తగిన చర్య తీసుకున్నారు. కొన్ని పిటిషన్స్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం.
0: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశం సానుకూల వాతావరణంలో సాగిందని రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులను వేగవంతం చేసిందన్నారు. ప్రస్తుతం పోలవరం సివిల్ పనులు 88%, భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులు 64%, మొత్తంగా ప్రాజెక్టు భౌతిక పురోగతి 83% చేరుకున్నాయని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. జనసేవాసే దేశ సేవ అనే మంత్రంతో సాగిన ఆయన ప్రజా జీవిత ప్రయాణం దేశ సేవ పట్ల ఆయనకున్న నిరంతర నిబద్దతకు ప్రతీకగా నిలుస్తోంది. సేవ సుపరిపాలన అనే దార్శనికతతో మార్గనిర్దేశం పొందుతూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా గుజరాత్లోని గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చివేసి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించిన 2003 నీటి సంస్కరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్లో తాగునీటి సంస్కరణలు కేంద్రీకృత విధానం

0: నుంచి వికేంద్రీకృత సమాజ ఆధారిత నీటి నిర్వహణ వైపు మారడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. 2002లో ఆ రాష్ట ప్రభుత్వం వాటర్ అండ్ శానిటేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ వ్యాంక్స్కోను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలను స్థానిక సమాజాల భాగస్వామ్యంతో నిర్వహించే విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో గ్రామ స్థాయిలో పానీ సమితులు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలే నీటి సరఫరా పథకాల ప్రణాళిక అమలు నిర్వహణ ఆపరేషన్ నిర్వహణ ఖర్చుల వసూళ్లలో భాగస్వాములయ్యేలా చేశారు. ప్రభుత్వం విధాన రూపకల్పన పర్యవేక్షణ ఆర్థిక సహకారం అందించగా స్థానిక సమాజాలకు నీటి వ్యవస్థ నిర్వహణలో కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో నర్మదా ఆధారిత నీటి సరఫరా గ్రిడ్, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెక్ డ్యాంలు, వర్షపు నీటి సంరక్షణ వంటి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా నీటి కొరతను ఎదుర్కొనేందుకు పెద్ద స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్థానిక స్థాయిలో నీటి వనరుల నిర్వహణను సమన్వయం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: हम गुजरात के लोग जानते हैं कि पानी का संकट क्या होता है. सौराष्ट्र में, कच्छ में, उत्तर गुजरात में हमने अकाल के दिनों में हजारों पशुओं को एक स्थान से दूसरे स्थान पर मीलों मीलों चलते जाते देखा. सरकार ने जो 60,000 से ज्यादा अमृत सरोवर बनाए हैं वो भी देश की ग्रामीण अर्थव्यवस्था को बहुत मदद करने वाले. हमारा प्रयास है कि गांव में छोटे किसान को आधुनिक टेक्नोलॉजी से भी जोड़े. गुजरात में आपने देखा है कि बीते वर्षों में माइक्रो इरिगेशन का दायरा, टपक सिंचाई का दायरा कई गुना बढ़ गया.
0: అల్లూరి సీతారామరాజు జిల్లాలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తగ్గిందని పాడేరు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఆదిత్యవర్మ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, అభివృద్ది కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. ఈగల్ టీం సహాయంతో గంజాయి సాగును అరికట్టామని, ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు గిరిజనులను ప్రోత్సహించి వారికి జీవనోపాధి కల్పిస్తున్నామని చెప్పారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర మందులు, టీకాలను డ్రోన్ల సహాయంతో పంపిస్తున్నామని వెల్లడించారు. నక్సలిజానికి ఆకర్షితులవ్వకుండా గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఐటీడీఏపీఓ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం ఎక్స్క్రో ఖాతాను వచ్చే నవంబర్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:15 చిత్రసీమ సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 శ్రీమతి కె పెద్దక్క బృందం వాడిన జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 నాటిక వారసులు నిర్వహణ శ్రీవి శరద్బాబు, 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.

0: ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ సుప్రభాతం వింటారు. 6:30 వినదకుమాట, వినిపిస్తున్నవారు శ్రీమతి సిహెచ్ సుజాత. 6:35 సేద్యపు శుద్ధులు, అంశం సుస్థిర వ్యవసాయం ఆవశ్యకత, అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నాతియా కలం, చివరిగా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో చెవి లోపాలు కారణాలు జాగ్రత్తలు శ్రీ జీవేశ్ రావు గారితో పరిచయం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 చిత్రసీమ సినిమా పాటలు. ఇక రేపు ఉదయం 9:00 సెభాష్ ఆంధ్ర శీర్షికన రూపకం లేపాక్షి, నిర్వహణ శ్రీ ఎం హరి, సహకారం శ్రీ ఏ హరికృష్ణ. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
1: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి.
2: కియా, మూవ్మెంట్ దట్ ఇన్స్పైర్స్.
1: ఈ రోజు
0: ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యోజనల కార్యక్రమం. ఇందులో శ్రీ కె శివానంద గారిచే సుదర్శనం హాస్పిటల్ కథానిక, అనంతరం శ్రీ టి నాగరాజు పాడిన అభ్యుదయ గీతాలు ప్రసారమవుతాయి. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ టి నారాయణ స్వామి బృందంచే నరసింహస్వామి చెంచు నాటకం, అనంతరం జానపద గీతాలు కళాకారులు శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం. 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక భలే బాగుంది, రచన శ్రీ ఏ వెంకటేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ భోజిరాజు గారిచే వయలిన్ వాద్యం, 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం ఒక పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా రిక్షావాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన వేటూరి గీతం, సంగీతం కోటి.
1: నమస్కారం, ఆదాబరస్, నమస్తే అన్నా. ఈ రిక్షా వాడంటే

0: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సార్, చిత్రం కోసం శ్వేతామోహన్ పాడిన పాట విందాం.

0: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: సొంతం చిత్రం కోసం చిత్రపాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సత్యం సుందరం చిత్రం కోసం గోవింద్ వసంత్ పాటను పాట విందాం.

శివాజీ చిత్రం కోసం చిన్మయి బృందం పాడిన పాట సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు, డాక్టర్ కొండ అశోక్ గారు పడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యా వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరనుందని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వస్తుసేవల పన్ను జీఎస్టీని నిబంధనలలో పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాలను ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయానికే వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్నిలా లేదా చెల్లింపులు పెండింగ్లో ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సమావేశంలో వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ ప్రక్రియల నిర్వహణకు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. 10,000 రూపాయలు అంతకంటే తక్కువ విలువ ఉన్న పన్ను వివాదాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకూడదని, అలాగే అంతకంటే తక్కువ మొత్తం కలిగిన పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
1: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees. Including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000.

0: ఆర్ బిలో.
1: భారత్ గత ఏడాది 863 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసిందని, ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముందస్తు సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు వచ్చే నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుదగ్గులకు గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ధి రేటు 3% కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ భారత్ ఎగుమతులు ఏడాదిలోనే దాదాపు 16% వృద్ధిని కనబరిచాయని గోయల్ స్పష్టం చేశారు. భారత్ 7% పైగా వృద్ధి రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2: 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%, and we are very confident that the current year will give an upward of 7% growth, maintaining the fastest growing large economy.
1: న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళా శిశు అభివృద్ది శాఖాధిపతుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఈ రోజు ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషకాహారం, తొలిదశ విద్య, బాలల పరిరక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తోంది. కృత్రిమ మేధ నియంత్రణపై సంప్రదింపుల పత్రాన్ని వచ్చే నెలలోపు విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పత్రం ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రయోజనాలు, నష్టాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఇది ప్రస్తావిస్తుందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమయ్యేందుకు యువత తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పెరుగుతున్న అవకాశాలను అందుకోవడానికి నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ది అత్యంత కీలకమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యను మరింత సరళంగా, నైపుణ్య ఆధారితంగా మార్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ టీంలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. టీబీ నివారణ, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల వైద్యం, వివక్షతను నిర్మూలించడం వంటి సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యువత శక్తిని ఉపయోగించుకోవడం ఈ జోష్ టీం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన అనే లక్ష్యం కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ కార్మికులు, ముఖ్యంగా దేశ యువత చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని అన్నారు. టీబీని నివారించవచ్చని, పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి బారిన పడిన ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పౌరులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడినప్పుడే స్వస్థ నాగరిక్, స్వస్థ సమాజ్, స్వస్థ దేశ్ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇంధన రంగంలో తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో సంప్రదాయేతర పవన విద్యుత్ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఈరోజు నిర్వహించిన విండ్ ఎనర్జీ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశ ఎగుమతులు 43.8 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ 8% వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘ కాలంపాటు సేవలందిస్తూ రాజ్యాంగ పదవుల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక అరుదైన రికార్డని,

0: కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల నమో బుక్ ఫెస్ట్లో జితేంద్ర సింగ్ మాట్లాడారు. నరేంద్ర మోదీ జీవితం, వ్యక్తిత్వం, నాయకత్వం, విధానాలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలను ఒకే వేదికపై ప్రదర్శించారు. స్మార్ట్ మీటర్లు కేవలం సాంకేతికత ఆవిష్కరణగానే మిగిలిపోకుండా వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య వారధిగా మారాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పంపిణీ విభాగ సంయుక్త కార్యదర్శి శశాంక్ మిశ్రా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన 11వ మీటరింగ్ ఇండియా 2026 సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో స్మార్ట్ మీటరింగ్ అత్యంత కీలక దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రీవ్యాంప్డ్ డిస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల స్మార్ట్ మీటర్లకు ఆమోదం లభించగా ఇప్పటికే 7 కోట్లకు పైగా మీటర్లను అమర్చినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన సహకారం, ఇంధన భద్రతతో పాటు సురక్షితమైన, స్థిరమైన, అందరికీ అందుబాటులో ఉండే హరిత ఇంధన భవిష్యత్తు సాధనకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యస్సో నాయక్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఈరోజు జరిగిన 20వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్ సమావేశంలో ఆయన భారత్ తరపున పాల్గొన్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం ఆసియాన్ దేశాలతో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ ఆసియాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనర్జీ కోఆపరేషన్ 2026-2030ను మంత్రి స్వాగతించారు. ఆయుష్ సేవల రంగం మహిళలకు భారీగా ఉపాధి కల్పిస్తుందన్న ప్రధాన రంగంగా ఎదుగుతోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వెల్నెస్ కేంద్రాలతో సహా పలు కీలక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం 50%కి పైగా నమోదైందని పేర్కొంది. ఈ రంగం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆయుష్ కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, విస్తరిస్తున్న ఆయుష్ సేవల రంగం ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్, విద్యా రంగాలలో యువతకు అర్థవంతమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారితో పరిచయం వింటారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ద్వారా జనహితార్థం జారీ.
1: వినండి, ఎల్నిలో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు, ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ్ గారు.
2: శ్రోతలకు నమస్కారం. మనం గత నెల రోజులుగా చూసుకున్నట్లయితే విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. విపరీతమైన ఎండలు చూశాము, గత వారం రోజులుగా వర్షాలు చూస్తున్నాం. ఒక పక్క శాస్త్రవేత్తలు దీన్ని ఎల్నినో అనే ఒక పేరుతో చెప్తూ ఉన్నారు. ఈ ఎల్నినో అంటే ఏంటి? ఇట్లాంటి ఒక విభిన్నమైన వాతావరణ పరిస్థితులలో రైతు సోదరులకి నష్టం కలిగితే వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి, ఈ వివరాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో డాక్టర్ జి శివనారాయణ్ గారు ఉన్నారు. వీరు సీనియర్ ప్రొఫెసర్, ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం అధిపతిగా కూడా ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం
2: సార్. మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎల్నినో పరిస్థితులు ఉంటాయంటున్నారు. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి, రైతు సోదరులకి అర్థమయ్యేలా చెప్పండి. కొంతకాలం వర్షం పడుతుంది, కొంతకాలం బాగా ఎండలు కాస్తుంది, నీరు అందుబాటులో ఉంటుందో లేదో తెలీదు, అంటే ఒక అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఒకసారి రైతు సోదరులకు అర్థమయ్యేలాగా ఎల్నినో అంటే ఏంటి, ఈ పరిస్థితులకి రైతులు ఎలా అలవాటు పడాలి?
3: మామూలుగా అండి, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఉపరితలంలో ఉన్న ఉష్ణోగ్రతలు పెరగటం వలన మామూలుగా రెగ్యులర్గా వచ్చే ఋతుపవనాల మీద ప్రభావం పడి ఋతుపవనాలు ఆగిపోవటం వలన కూడా మనకి వర్షపాతం అనేది తక్కువగా నమోదవుతుంది. మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 50% వరకు మాత్రమే లోటు వర్షపాతం అనేది నమోదు చేయబడింది. దీనివల్ల మనకేంటంటే ఖరీఫ్ పంటలు లేట్ అవ్వటం కానీ, వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా పంటల సరళిలో మార్పులు రావటం కానీ, పంట వేగిపోవటం కానీ, రకరకాలైన సమస్యలు తలెత్తాయి, మా రైతాంగానికి దెబ్బతీసే విధంగా ఉంటుందండి. దీన్ని తట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక పథకాలు కూడా ఉన్నాయి. దాన్ని తెలుసుకొని రైతులు కనుక చేసుకున్నట్టయితే ఉపయోగకరంగా ఉంటుందండి.
2: ఉదాహరణకు చెప్పాలంటే ఎటువంటి పథకాలు ఉన్నాయి సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు?
3: మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా అండి, పంట వేసిన తర్వాత లేకపోతే దానికి సంబంధించి 15 నుంచి 57% వరకు ఈ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉండేది, రైతులు చెల్లించాలి. అయితే ఇప్పుడు లోన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కానీ లేకపోతే ఆ ప్రీమియం అనేది చాలా వరకు తగ్గించడం జరిగిందండి. ఖరీఫ్ ఆహార పంటలకు, ఆహార ధాన్యాలకు కానీ నూనె గింజలకు అయితే 2%, అట్లానే రబీలో ఆహార ధాన్య పంటలకి నూనె గింజలకి 1.5%, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% చేయటం జరిగింది. అంటే దీనివల్ల ఏంటంటే మనకి పంట వేసిన తర్వాత కూడా ఒకవేళ వర్షాలు పడకపోయినా లేకపోతే ఏ విధమైన అంటే బెట్ట వాతావరణంలో కానీ ఎక్కువ వర్షాలు పడి పంట నష్టపోయినా సరే మనకి దాని మీద ఇన్సూరెన్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతులకు కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే ఖేత్ బచావో అభియాన్, ఎల్నినో కంబాట్ టీమ్ అని ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము పరిశోధన మరియు విస్తరణ విభాగంలో పనిచేసే ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా అనేక గ్రామాలను తిరిగి రైతులకి ఈ అవేర్నెస్ అంటే అవగాహన అనేది కల్పించడం అనేది జరిగిందండి. దీనివల్ల చాలామంది రైతులు కూడా ఇన్సూరెన్స్ అనేది దాని కింద నమోదు చేసుకోవడం జరిగిందండి.
2: అంటే ఎటువంటి రైతులు దీనికి అర్హత సార్?
3: అందరూ చేసుకోవచ్చు అండి. అంటే ఖరీఫ్లు వేసే పంటలకి 18 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు ఆధార్ అనుసంధానం చేసుకుని బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉంటే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి 1.83 లక్షల కోట్లకు పైగా పంట నష్ట పరిహారం ఇంతకుముందు 2016 నుంచి చెల్లించడం జరిగింది. ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదన్నా మనకి దీనివల్ల పంట నష్టపోయినా సరే మధ్యలో పంటకి అధిక వర్షాల వలన కానీ వర్షం లేక తర్వాత బెటర్ పరిస్థితుల్లో పంట నష్టపోయినా సరే మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి
2: ఏ పంటలకి ఇది ఉంటుంది సార్? అన్ని పంటలకి
3: చేసుకోవచ్చండి. మామూలు ప్రత్తి, మిరప, లేదంటే వరి, కాపరాలు, మొక్కజొన్న అన్ని పంటలకు కూడా మనం చేసుకోవచ్చు.
2: తర్వాత ఇది ఏదో వాతావరణ ఆధారిత పంట బీమా అని విన్నాను సార్, అదేంటి?
3: అంటే మామూలుగా అయితే మనకి ఈ ఫసల బీమాలో లోన్ తీసుకున్న రైతులకి చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా వాతావరణం అంటే వాతావరణంలో వచ్చే మార్పుల వలన అధిక వర్షపాతం కానీ లేకపోతే వర్షం లేకుండా ఎక్కువ రోజులు ఉన్నా కానీ లేదా బెట్ట పరిస్థితుల్లో కానీ అధిక ఉష్ణోగ్రత వలన కానీ కూడా పంట నష్టపోయే ఉంటుంది. అంటే ఒక మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎట్లా దిగుబడి మీద ఏమన్నా ప్రభావం చూపించినట్లయితే దాని ద్వారా కూడా ఈ వాతావరణం ఆధారితంగా కూడా దానికి నష్టపరిహారం అనేది చెల్లించడానికి అవకాశం ఉంటుందండి. అంటే రైతు ప్రమేయం లేకుండా కూడా పర్టికులర్ ఆ జియోగ్రాఫికల్ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలో క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అని చేస్తుంటారు. దాంట్లో ఉత్పాదకత తగ్గినప్పుడు కూడా దీనికి వాళ్ళు క్రాప్ డ్యామేజ్ బేసిస్ మీద కూడా రైతుకి నష్టపరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది.
2: ఎల్నినో సమయంలో ప్రత్యేకంగా దీనికి ఉండే ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటి సార్?
3: అంటే ప్రతి రైతు కూడా అవగాహన చేసుకొని దాని ద్వారా అంటే మనకి

0: తెలియదు కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగి దాని ద్వారా ఒక్కొక్కసారి గింజ గట్టి పడకపోవటము లేకపోతే పూతార మీద ఎఫెక్ట్ పడటము రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెస్ట్ అవుట్ బ్రేక్ కానీ లేదంటే డిసీజెస్ కానీ. అందుకని వాతావరణ ఆధారిత చేసినట్లయితే మనకు తెలియకుండా నష్టం జరిగినప్పటికి కూడా రైతు నష్టపరిహారం పొందడానికి వీలుంటుంది.
1: ప్రత్యేకంగా ఇది వాతావరణ ఆధారిత
0: అవును
1: పంట బీమా అన్నమాట.
0: అవును
1: సార్, తర్వాత మనకు నీరు చాలా అత్యవసరం కదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా లభ్యత తక్కువగా ఉంది. ఈ నీటి సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి రైతు సోదరులు?
0: అంటే ఇప్పుడు మనకి కాలువల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది కానీ అది కూడా మనకి డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీటికి వస్తున్నాం జరుగుతుంది. దానివల్ల చాలామంది రైతులు పంట వేయొద్దన్నా వేస్తున్నారు. అయితే దానివల్ల కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి లైఫ్ సేవింగ్ అంటే కొన్ని అంటే రాయలసీమ జిల్లాల్లో కానీ ఎక్కడన్నా కూడా నీటి కుంటలు అంటే ఫామ్ పాండ్స్ కనుక దానికి కూడా మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ అంటే జాతీయ విపత్తుల దాని కింద రాష్ట్ర విపత్తుల దాని కింద కూడా చాలా వరకు నీటి కుంటలు అంటే
1: సబ్సిడీలు ఇస్తున్నారా?
0: సబ్సిడీలు ఇస్తున్నారు కాబట్టి వాటిని కనుక రైతులు తీసుకున్నట్లయితే తక్కువ కాల పరిమితి కలిగిన అపరాలు కానీ నూనె గింజలు కానీ లేకపోతే చిరుధాన్యాల పంటలు వేసుకున్నప్పుడు ఒక్క ఇరిగేషన్ కనుక ఇవ్వగలిగితే దానివలన చాలా వరకు పంట అనేది కాపాడుకోవడానికి ఆస్కారం.
1: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనే ఒక పథకం ఉంది కదా సార్, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి?
0: అంటే దీంట్లో సబ్సిడీ కింద మనకి ఏమవుతుందని అంటే అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్లకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నీటిని సంరక్షించుకోవటము అట్లానే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ఒక్క నీటి చుక్కతో ఎక్కువ పంటని చేసుకునే విధంగా అంటే నీటి వనరుల్ని పునరుద్ధరించుకోవటము రీఛార్జ్ చేయడానికి కానీ ఎక్కడైనా కాలువలు పాండ్స్ ద్వారా చెరువులు వాటిల్లో కనుక రీఛార్జ్ అయినట్లయితే దాని ద్వారా బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి దాని మీద కూడా అంటే సూక్ష్మ నీటి పారుదల పథకాలు దీని కింద స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ కింద చాలా వరకు ఈ సబ్సిడీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ పథకం కింద అండి పీఎం కిసాన్ సించాయి యోజన.
1: సించాయి యోజన కింద. అలాగే సార్, సీడ్ కంటింజెన్సీ ప్లాన్ అంటున్నారు, ఇదేంటి సార్?
0: అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇట్లా ఎల్నినో పరిస్థితుల్లో మనకి తక్కువ కాల పరిమితి రకాలు కావాలి. దానికి ఏంటంటే మనకి సీడ్ ఏది కావాలి మనకి మామూలుగా వేసే పంటలు కాకుండా తక్కువ కాల పరిమితి రకాలను బట్టి దానికి ఏంటంటే 90 కోట్ల రూపాయలని అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 90 టన్నుల సీడ్ని కంటింజెన్సీ కింద అవసరమైనప్పుడు రైతులకి 80% సబ్సిడీతో ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: అలాగే కరువును తట్టుకునే వంగడాలు ఏమైనా ఉన్నాయా సార్?
0: అనేక రకాలు మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున అంటే బెట్టను తట్టుకునే రకాలు కానీ లేకపోతే తక్కువ కాల పరిమితి రకాలని రైతులకు అందుబాటులో ఉంచడానికి రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ అట్లానే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ అనే 2.0 అనే దాని ద్వారా కూడా రైతులకి ఎప్పుడు డిజిటల్ అంటే ఐసీసీ అనేది ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ద్వారా వాళ్ళ ఒక కంబాట్ ఎల్నినోని ఎట్లా తట్టుకోవాలి దానికి ఎలాంటి సలహాలు ఇవ్వాలనే దాని అది కూడా పనిచేస్తుందండి దాన్ని.
1: అలాగే విత్తనాలు రాయితీ మీద ఏమైనా పంపిణీ చేస్తున్నారా సార్?
0: ఇదే అండి 80% సబ్సిడీతో చాలా వరకు విత్తనాలని తక్కువ కాల పరిమితి రకాల విత్తనాలని చేయటం జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా అపరాలు అపరాల్లో కూడా ఇప్పుడు మనకి చూసుకుంటే ఈ సెప్టెంబర్ 15 నుంచి రబీ కంది అనేది వేసుకోవచ్చండి. అట్లానే అక్టోబర్ 15 నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా కానీ బాపట్ల కొన్ని ఏరియాల్లో మొదట ఖాళీగా కట్టిపెట్టి భూమిని తర్వాత ఈ శనగ పంటని వేస్తారు లక్షల ఎకరాల్లో కూడా. అంటే శనగ పంట కూడా ఈ వాతావరణాన్ని ఈ వర్షపాతాన్ని అనువుగా చేసుకొని శనగ పంట కూడా వేయడానికి జరుగుతుంటుంది. వాటిలో కూడా తక్కువ కాల పరిమితి మనకి రెండు తెగులు తట్టుకునే మంచి రకాలు ఉన్నాయి ఎన్బిఈజీ రకాలు నంద్యాల నుంచి బెంగాల్ గ్రామం వాటిని కూడా వేసుకోవచ్చండి.
1: సార్, అలాగే రైతు సోదరులకి చాలా బాగా అవసరం ఏంటంటే పెట్టుబడి సాయం, ఎందుకంటే రైతు సోదరులు బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకొని అధిక వడ్డీలకి మోసపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు కదా, అది ఏ పథకం కింద, ఆ వివరాలు ఏంటి సార్?
0: మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలండి. దాన్ని 3 సార్లుగా అంటే 2,000, 2,000, 2,000, 3 సార్లుగా 6,000 ఇవ్వటం జరుగుతుంది. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం దాంట్లోనే అన్నదాత సుఖీభవ అని 14,000 రూపాయలని ఒక ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే ఒక ఎకరానికి మాత్రమే ఇస్తారు. దాన్ని 7,000, 7,000గా 2 సార్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక రైతుకి గరిష్టంగా 20,000 రూపాయలు అందటం జరుగుతుంది. దాన్ని పెట్టుబడి సహాయంగా విత్తనం కొనుక్కోవడానికి కానీ లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి కానీ పెట్టుబడి సహాయంగా జరుగుతుందండి.
1: సార్, అలాగే వారికి కొంత మొత్తం అప్పుగా బ్యాంకుల దగ్గర ఇచ్చేందుకు గాను కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని తీసుకొని వచ్చాను, దీని వివరాలు ఏంటి సార్?
0: మనకి మామూలుగా మనం ప్రతి మనిషి ఎట్లాగో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి అట్లానే కిసాన్

0: క్రెడిట్ కార్డు కూడా రైతు తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అప్పుగా తీసుకోవడానికి వీలుంటుంది. దాన్ని ప్రతి రైతు కూడా వినియోగించుకుంటే మనం పంటలకు కావలసిన అనేక రకాలైన వాటికి ఫైనాన్షియల్గా వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుంటుందండి. ఈ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ కానీ డైరెక్ట్గా డిబిటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. దాన్ని రకరకాలుగా సబ్సిడీ మీద వచ్చే విత్తనాలకు కానీ పురుగు మందులకు కానీ ఎరువులకు కానీ ఎప్పటికప్పుడు కొనుక్కొని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: సార్, ఎరువులు అంటే ఈ మధ్య బాగా లోటు ఎదుర్కొన్నారు రైతు సోదరులు కొంత. ఈ ఎరువులకి
0: సబ్సిడీ ఉందండి కేంద్ర ప్రభుత్వం నుంచి. దానికి కూడా చాలా వరకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 4,317 కోట్లు ఎక్కువగా కూడా మనకి ఇప్పుడున్న దీంట్లో వాళ్ళు ఎన్ని ఎకరాల పంట ఏ పంట వేస్తున్నారు ఎంత న్యూట్రియంట్స్ కావాలనేది లెక్కించి దానికి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. దాన్ని కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా వాళ్ళకి సప్లై, ఎందుకంటే ఎక్కువ వాడినందువల్ల కూడా మనకి భూమి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్లో, అందుకని మన ఖేత్ బచావ్ అభియాన్ కూడా చాలా విస్తృతంగా చేయడం జరిగింది. భూసారాన్ని పరిరక్షించడం, భూమి కాపాడుకోవటము, దాంట్లో ఉన్న పూర్వస్థితిని తీసుకురావటం, ఎందుకంటే ఎక్కువగా రసాయనిక ఎరువులు వేయటం వల్ల కూడా భూమి సారం దెబ్బతిని దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ని తీసుకునేవద్దు కాబట్టి దాన్ని చేసుకోవడానికి ఖేత్ బచావ్ అంటే భూమి సంరక్షణ అనే దాన్ని చేపట్టడం జరిగింది.
1: ఓకే సార్, ఇప్పుడు కరువు నివారణ చర్యల్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది సార్?
0: అంటే కరువు నివారించాలంటే ఇప్పుడు కొంత రైతుకి ఎటువంటి కష్టం లేకుండా అట్లాంటి భూమి శిస్తు కానీ, భూమి శిస్తు మాఫీ చేయటం కానీ, దాన్ని వాయిదా వేయటం కానీ, విద్యుత్ బిల్లులు ఉంటాయి వ్యవసాయ తీసుకున్న లోను, ఇప్పుడు పంట వేయలేరు పంట రాదు కాబట్టి దాన్ని రీషెడ్యూల్ చేయటం కానీ, దాన్ని లేకపోతే రుణమాఫీ చేయటం కానీ, అలానే తాగునీరు సరఫరా కోసం ప్రత్యేక చర్యలు, ఎందుకంటే మనుషులతో పాటు జంతు యానిమల్స్ మనకి బఫిలోస్ ఇవన్నీ పాలిచ్చే గేదెలు కానీ గొర్రెలు మేకలు రకరకాల యానిమల్స్ని కూడా మనం కాపాడుకోవడానికి, ఇంకా ఈ ఫాడర్ కూడా పశుగ్రాసానికి కూడా సబ్సిడీ కానీ పశుగ్రాస విత్తనాలు కానీ దాన్ని చేసుకోవడానికి అనేక రకాలైన సబ్సిడీలతో రైతును ఆదుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేవి కృషి చేస్తున్నాయి.
1: ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎటువంటి అదనపు సాయం ఉంటుంది సార్ రైతు సోదరులకి? అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలాగో ఉన్నాయి, అంటే మీరు ఇదివరకే చెప్పారు పిఎం కిసాన్కి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ఇస్తుందని, ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో పంట బీమా ఏ విధంగా ఉంది సార్?
0: అంటే సబ్సిడీ మీద ఇత్తనాలు, మనకి రైతుకి ఇత్తనాలు కావాలి కాబట్టి ఇప్పుడు ఒక పంట నష్టపోయినా రెండో పంటకి ఎలాంటి విత్తనాలు వేసుకోవచ్చు, దానికి 80% సబ్సిడీతో విత్తనాలు అనేవి సరఫరా చేయడం జరుగుతుంది. అట్లానే రైతుకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా నీటి డ్రిప్పు, మైక్రో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి, అంటే ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దానికి అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. మన రాష్ట్రం అయితే మనకి కంబాట్ టీమ్ అని ఎల్నినో అవేర్నెస్ కానీ, దాంట్లో మనకి కొన్ని పిఎండిఎస్ కానీ ప్రీ మాన్సూన్ డ్రై సోనింగ్ అంటే ముందే పెల్లెటింగ్ చేసి ఆర్వైఎస్ఎస్ ద్వారా కూడా చేయడం జరిగింది. ఈ మేజర్గా సబ్సిడీ ఇస్తున్నారు. అట్లానే దీంట్లో మనం పిఎం కిసాను, అన్నదాత సుఖీభవ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా రైతుకి డబ్బులు అనేది అందుతున్నాయి.
1: సార్, అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పంట నమోదు, ఇది ఎలా నమోదు చేస్తారు, ఇందులో ఎటువంటి డేటా మన రైతు సోదరులు ఇవ్వాల్సి ఉంటుంది, ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా రైతు?
0: అవునండి, తప్పనిసరిగా చేయాలి. ఈ పంట అనేది రైతు సేవా కేంద్రాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళు మన జీపీఎస్ ద్వారా పంట నమూనా అనేది చేస్తారు. చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి రేపు వచ్చిన పంటను అమ్ముకోవటానికి కానీ లేదంటే పంటకు కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్పుట్స్ కానీ అవన్నీ తీసుకోవడానికి అనేక రకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ చేసుకోవడానికి రకాలు, రేపు పంట అమ్ముకోవడానికి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ పంట నమోదు కనుక చేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే మనకు అననుకూల పరిస్థితుల్లో పంట నష్టపోయినప్పుడు కూడా దాని సబ్సిడీ, దానికి సంబంధించిన నష్టపరిహారం పడాలన్నా కూడా ఈ పంట ద్వారానే చేస్తారు కాబట్టి ఇది నమోదు చేసుకోవడం మంచిదండి.
1: సార్, అలాగే మన రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. ఏపీఎంఐపి అని ఉంది కదా,
0: ఎక్కడైతే వాటర్ రిసోర్స్ వాటర్ని సక్రమంగా వినియోగించుకోవాలో స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దానికి 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని గనక ప్రతి రైతులు, అంటే ఎక్కడైతే వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్

0: కానీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ. రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ కూడా హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని ప్రతి రైతు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ చేసుకున్నట్లయితే ఒక ఎకరం బదులు 3-4 ఎకరాలు వేరే పంటలతో సాగు చేసుకోవడానికి వీలైదు కాబట్టి ఇది సబ్సిడీ అనేది ప్రతి రైతు వినియోగించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, నీటిని సద్వినియోగం చేసుకుని ఎక్కువ ఆదాయం పొందవచ్చు.
1: సార్ అలాగే వీటన్నిటితో పాటు నాణ్యమైన విత్తనం కూడా రైతులకి చాలా ఇంపార్టెంట్ కదా, సరైన రకం ఎంచుకోవాలి, సరైన పంట కాలం అంటే తొందరగా వచ్చేటివి లాంగ్ టర్మ్ వచ్చేటివి ఇలా ఉంటాయి కదా, మన రాష్ట్రంలో ఈ నాణ్యమైన విత్తనాల కోసం రైతులు ఏం చేయాలంటారు, ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా లేకుంటే ఏ సంస్థల్ని వీళ్ళు సంప్రదించాలి?
0: అంటే మనకి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఉంది జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా, అట్లానే మనకి ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మేజర్గా వీళ్ళు మన రైతుల దగ్గర పొలాల్లో పంటను పండించి వాళ్ళ ద్వారా విత్తనం సేకరించి మళ్ళా మనకి రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ వారిలే వివిధ సంస్థల ద్వారా కానీ వీళ్ళు రైతుకి మంచి నాణ్యమైన విత్తనం అనేది చేస్తుంటారండి. ప్రతి పంటలో కూడా వీళ్ళు మామూలుగా వరి కానీ అపరాలు కానీ శనగ అన్నీ కూడా వాళ్ళ ద్వారానే రైతులకి అందజేయటం జరుగుతుందండి.
1: ఈ ఎల్లున్న సమయంలో సార్ ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న పథకాలు కానీ సబ్సిడీలు కానీ ఉన్నాయి, ఈ ఎల్లున్న సమయంలో ప్రత్యేకంగా రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పంట కాలంలో?
0: మనకి వర్షపాతం చూసుకోవాలి, ఒకవేళ సరైన వర్షపాతం లేకపోతే దాన్ని పంట విత్తడం అనేది అనవసరం, దాని అంటే విత్తనం కూడా నష్టపోవాల్సి ఉంటుంది. వేసిన తర్వాత సరైన నీటి సంరక్షణ చేసుకొని పంటను కాపాడుకోవడానికి కూడా, ఇప్పుడు అధిక వర్షాలు పడినప్పుడు తెగుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు దాని ద్వారా సూచనలు చూసుకొని దాన్ని చేసుకోవడం మంచిది. అలాగే బెట్ట వాతావరణంలో కూడా పంటను రక్షించుకోవచ్చు, అట్లానే బెట్ట వాతావరణంలో పైన పంట ఎండిపోకుండా ఉండటానికి కూడా మనం మల్టీకే కానీ 3-19 కానీ యూరియా కానీ పైన పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఒక 15 రోజులు పంటను కాపాడుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న వ్యవసాయ పరిస్థితిని బట్టి పంటను బట్టి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సూచనలు తీసుకొని దానికి తగిన విధంగా వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే మనం పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: సార్ బెట్ట పరిస్థితులు ఓకే, సడన్ గా ఇప్పుడు వచ్చినట్టు ఒక వారం క్రితం చూసాం అధిక వర్షాలు పడిపోయినాయి,
0: అప్పుడేంటంటే ఎక్కువ నీరు ఉన్నదాన్ని తీసివేయటం మురుగు కాలువల ద్వారా పంపించుకోవడం, ఎమ్మటే మళ్ళా కొంచెం బూస్టర్ డోస్ గా యూరియా కానీ అప్లై చేసుకోవడం, లేదంటే పైన పిచ్చుక. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి తెగుళ్ళు అట్లా వస్తాయి, దాన్ని మనం పొలంలో దిగి చేసుకునే వీలుండదు కాబట్టి డ్రోన్ సహాయంతో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన తెగుళ్ళు రాకుండా, లేదంటే దానికి సంబంధించిన ఎరువులు కానీ ఏదైనా దాని అవసరాన్ని డ్రోన్ ద్వారా కూడా చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే పంటలో 10-15 రోజులు దిగటం వీలు లేనప్పుడు మనం గనక ఏమి చేయకపోతే పంట నష్టపోవడానికి ఆస్కారం, డ్రోన్ సహాయం చేసుకొని చేసుకోవచ్చు. రైతులకి సమాచారం కావాలని అంటే చాలాసార్లు రైతు సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ ఉన్న విఏఏ చెప్పలేకపోతున్నా అన్నప్పుడు మనకి ఆచార్య ఇంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఫార్మర్స్ కాల్ సెంటర్ కూడా ఉన్నాయి. ఆ నంబర్ 1800-425-0430. ఈ నెంబర్ కాల్ చేసి కూడా చేయొచ్చు. అట్లానే ఎల్నినోకి స్టేట్ గవర్నమెంట్ కూడా ఏపీ ఎయిమ్స్ కింద ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2.0 దాని ద్వారా కూడా ICC అనేది ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఉంది, సమీకృత సమాచార కేంద్రం 1551-1551. వాళ్ళు కూడా సమాచారం అంటే ఇతర సబ్సిడీ కానీ రకరకాల రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సేవలు కానీ అవన్నీ కూడా దాని ద్వారా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.
1: ధన్యవాదాలు సార్. అయితే ఈ విధంగా రైతు సోదరులకి ఇన్ని సమాచార కేంద్రాలు ఇంత ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది కాబట్టి వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం అండి. ధన్యవాదాలు సార్ డాక్టర్ జి శివనారాయణ గారు.
0: ధన్యవాదాలు.
2: ఎల్నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వ పథకాలు ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివనారాయణ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరిలో వాడదగ్గ కలుపు మందులు మోతాదు వాడవలసిన సమయాలేంటో తెలుసుకుందాం. పెండి మిథాలిన్ 30% ఈసీ అనే మందు ఎకరాకు 1000 మిల్లీమీటర్ల వంతున వాడుకోవాలి. దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథాలిన్ 38.7% సిఎస్ అనే మందు దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే 700 మిల్లీలీటర్లు వేసుకోవాలి. బ్యూటాక్లోర్ 50% ఈసీ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులకు 1 నుంచి 1.5 లీటర్ల మందు వాడుకోవాలి. ప్రెట్లాక్లోర్ 50% ఈసీ అనే మందు విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు 500 మిల్లీలీటర్లు వాడుకోవాలి. బెన్ సల్ఫురాన్ మిథైల్ దీంతోపాటు ప్రెట్లాక్లోర్ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులప్పుడు 4 కిలోలు వేసుకోవాలి. పైర్జో సల్ఫురాన్ ఇథైల్ 10% డబ్ల్యూపీ అనే మందు దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజుల వరకు 80 నుండి 100 గ్రాములు వేసుకోవాలి. సహిలోపాప్ పి బ్యూటైల్ 10%

0: మిసి అనే మందు నాటిన 20 రోజులప్పుడు 250 నుండి 300 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఫినాక్సి ప్రాపి ఇథైల్ 9% ఈసి అనే మందును నాటిన 20 రోజులప్పుడు 200 నుండి 250 మిల్లీలీటర్ల చొప్పున వేసుకోవాలి. బిస్పైరిబ్యాక్ సోడియం 10% ఎస్సి అనే మందును విత్తిన 20 రోజులప్పుడు 80 నుండి 120 మిల్లీలీటర్లు వాడుకోవాలి. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ దీంతోపాటు క్లోరిమ్యూరాన్ ఇథైల్ 20% ఈ మందును విత్తిన 20 రోజులప్పుడు 8 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఇక 2,4-D సోడియం సాల్ట్ 85% డబ్ల్యూపి అనే మందు వెడల్పాటి కలుపు మొక్కలకి 25 నుండి 30 రోజులప్పుడు 400 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఈ విధంగా వరిలో కలుపు మందుల్ని ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం వాడవలసిన సమయంలో గనక వాడుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అందాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజే గారు.
3: నమస్కారం అండి.
2: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
3: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9 తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకొని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 ని 5 గా డివైడ్ చేసి 5 లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము, మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకు

0: తీసుకుంటున్నారు కానీ ఆహారమో అందులో అన్నీ ఉన్నాయా? బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఉందా? ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకుంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో, అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తాం అనమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో ఈ 6 డేస్ కూడా. ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికి వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు, అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అండ్ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయింది, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ అ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టు

0: చేసుకోవాల్సిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇక ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి? మీరు చేపట్టే కార్యక్రమాలు
1: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష.

0: భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారం గృహ సందర్శనలు చేస్తున్నారా? ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెను కూడా చేంజ్ అయిందండి, ఈ మెను చేంజ్ అయిన కొత్త మెను ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆధారశిల ప్రకారం రోజుగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ది, ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెను చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాందోళ్ డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము. అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ICDS కేంద్రాలు కూడా అక్కడ వెళ్ళి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ICDS వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డు లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగిందనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్

0: అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీము. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక, ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఆకాశవాణి ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట ప్రసాద్. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బుద్ధిరాజు నాగపద్మిని.
5: ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో ఆర్థిక రంగానికి విశేష ప్రాధాన్యత ఉంది. సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ, అర్థస్య మూలం రాజ్యం అని చాణక్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నట్లు, మానవ సుఖానికి ధర్మం మూలమైతే ధర్మానికి ఆర్థిక వనరులు, ఆ వనరుల పటిష్టతకు సుపరిపాలన అత్యంత ఆవశ్యకం. నేడు ఆర్థిక వ్యవస్థను దేశ ప్రజలకు మరింత చేరువ చేయడానికి, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక నూతన కార్యక్రమాలను చేపట్టాయి. ఆర్థిక స్వావలంబన సాధించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రస్థానం పౌరుల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకువస్తోంది. మార్పు అనేది ప్రకృతి సహజ లక్షణం, కానీ ఆ మార్పు పౌరుడి జీవితంలో వెలుగులు నింపినప్పుడు అది ఒక విప్లవంగా మారుతుంది. ఒకప్పుడు సామాన్యుడికి బ్యాంక్ అంటే అంతుచిక్కని ఒక పెద్ద భవనం, కానీ నేడు సాంకేతికత పుణ్యమా అని ఆ బ్యాంక్ ప్రతి ఒక్కరి అరచేతిలో ఇమిడిపోతోంది. నోట్ల స్థానంలో డిజిటల్ క్యూఆర్ కోడ్లు, బ్యాంక్ క్యూలైన్ల స్థానంలో స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లు వచ్చి చేరాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ డిజిటల్ విప్లవం మన పౌరుల ఆర్థిక భద్రతకు పునాది వేస్తూ నవశకానికి నాంది పలుకుతోంది. భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన అద్భుతమైన వ్యూహం జామ్ ట్రినిటీ. ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా పారదర్శకంగా అందించేందుకు రూపుదిద్దుకున్న ఈ జామ్ వ్యవస్థలో జే అంటే దేశంలోని ప్రతి పేద కుటుంబానికి మినిమం బ్యాలెన్స్ అవసరం లేని బ్యాంక్ ఖాతాను అందించే ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఏ అంటే దేశ పౌరులందరికీ బయోమెట్రిక్ విశిష్ట డిజిటల్ గుర్తింపునిచ్చే ఆధార్, ఎం అంటే ఈ రెండింటినీ అనుసంధానించే మొబైల్ నెట్వర్క్. ఈ మూడు శక్తివంతమైన డిజిటల్ సాధనాల కలయికే నేడు దేశంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది. గతంలో ప్రభుత్వ పథకాల డబ్బు, సబ్సిడీలు, పెన్షన్లు లబ్ధిదారులకు చేరడానికి నెలల సమయం పట్టేది. అప్పుడప్పుడు మధ్యవర్తుల అవినీతి వల్ల అసలైన పేదలకు పూర్తి సహాయం అందేది కాదు. కానీ జామ్ వ్యవస్థ ఈ లోపాన్ని పూర్తిగా సరిదిద్దింది. ఇందులో భాగంగా మొదట ఆధార్ ద్వారా లబ్ధిదారుల సరైన బయోమెట్రిక్ గుర్తింపు జరుగుతుంది. దీనివల్ల నకిలీ మరియు అర్హత లేని లబ్ధిదారుల ఏరివేత సులువు అవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దీని ద్వారా ప్రభుత్వం పంపే నిధులు ఎక్కడా ఆగకుండా నేరుగా లబ్ధిదారుని జన్ధన్ ఖాతాలోనే

0: జమవుతాయి. ఇలా ఖాతాలో డబ్బు పడగానే మొబైల్ ఫోన్కు ఎస్ఎంఎస్ రావడం, అక్కడి నుంచి యూపీఐ సహాయంతో ఆ డబ్బును వాడుకోవడం సాధ్యమవుతోంది. ఈ అనుసంధానం దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా తొలగిపోవడం వల్ల ప్రభుత్వ నిధులు 100% పేద ప్రజలకే చేరుతున్నాయి. ఈ ఖాతాల్లో అత్యధికం మహిళల పేరిట తెరవడం వల్ల ప్రభుత్వ ఆర్థిక సహాయం నేరుగా వారి చేతుల్లోకి చేరి కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్ర పెరిగింది. ఇది మహిళా సాధికారతకు దారితీసింది. నకిలీ ఖాతాలను తొలగించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతోంది. డిజిటల్ అక్షరాస్యతను పెంచుతూ ప్రతి పౌరుడికి ఆర్థిక స్వాతంత్రాన్ని, ఆత్మగౌరవాన్ని అందించిన జామ్ వ్యవస్థ నేడు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శవంతంగా నిలుస్తోంది. కార్యక్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి, కాకినాడ జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట ప్రసాద్ గారు అందిస్తున్న వివరాలు విందాం.
1: నమస్కారం అండి. ఈరోజు మనము ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గురించి వివరించుకుందాము. భారతదేశంలో చాలా మంది బ్యాంకింగ్ తో అవగాహన లేని వాళ్ళందరూ కూడా 2014 వరకు చాలా మంది ఉండేవారు. కానీ 2014 ఆగస్టు 15 గౌరవ ప్రధానమంత్రి గారు ప్రజలందరికీ అందుబాటులో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి పిఎంజెడివై అనే అకౌంట్స్ ని అనౌన్స్ చేశారు. అది 2014 ఆగస్టు 8 నుంచి కార్యరూపం దాల్చింది. ఈ అకౌంట్ ముఖ్య విశేషాలు ఏంటంటే, ఈ అకౌంట్ కి 0 బ్యాలెన్స్ అకౌంట్, మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. అలాగే బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులో తీసుకురావడం ప్రధాన లక్ష్యము. దీనికి మిగతా అకౌంట్స్ లాగే ఏటీఎం కార్డు ఇస్తారు. ఏటీఎం కార్డులో కూడా రూపే డెబిట్ కార్డు అనేది అందించబడుతుంది. ఈ రూపే డెబిట్ కార్డు కూడా ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది. ఎవరైతే ఈ అకౌంట్కి రూపే డెబిట్ కార్డు తీసుకున్నారో వాళ్ళు 45 రోజులకైనా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైనా ప్రమాద సాస్తు యాక్సిడెంట్ అయ్యి మరణం సంభవిస్తే 2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఈ అకౌంట్స్కి రెగ్యులర్గా మన అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే వాటి ట్రాన్సాక్షన్ బట్టి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10,000 వరకు అకౌంట్ హోల్డర్ పొందవచ్చు. దానికి బ్యాంకింగ్ టర్మ్స్ అని గడిచి ఉంటాయి. అలాగే ఈ అకౌంట్ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ అంటే డిబిటీ ట్రాన్స్ఫర్స్, ప్రభుత్వం అందించే సబ్సిడీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ విధమైన అమౌంట్ ఈ పథకం ద్వారా ఈ అకౌంట్స్ ద్వారా పొందవచ్చు. అలాగే ఈ ఖాతా ద్వారా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాలో ఉన్న నిల్వకు బ్యాంక్ నిబంధనల ప్రకారం వడ్డీ అనేది లభిస్తుంది. జనరల్గా ఈ అకౌంట్స్కి కేవైసీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానీ లేదా బ్యాంక్ యాక్సెప్టెడ్ కేవైసీ డాక్యుమెంట్స్తో మనం ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. పాన్ కార్డు కానీ లేదంటే ఫామ్ 60 కానీ సబ్మిట్ చేసుకుని పాస్పోర్ట్ ఫోటో ఒకటి తీసుకుని వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్స్ బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా కానీ లేదా బ్యాంకులో కానీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇది ఏంటంటే స్మాల్ సైజ్ అకౌంట్, ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు ఖాతాలో ఉన్న ఎవరు కూడా అందరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇప్పటివరకు మన భారతదేశంలో 59 కోట్ల అకౌంట్లు పిఎంజేడీ ద్వారా మనం ఓపెన్ చేసాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాలు మరియు చిన్న పట్టణాల్లో 46 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయినాయి. అలాగే అర్బన్ మెట్రోల్లో 13 కోట్లు ఓపెన్ అయినాయి. అలాగే ఫిమేల్స్, ఆడవారు దగ్గర 33 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేశారు. మొత్తం భారతదేశంలో పిఎంజేడీవే ఖాతాల ద్వారా బ్యాంకుల్లో ఉన్న నిల్వ 320,105 కోట్లు ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ 1,74 లక్షల అకౌంట్స్ మనం ఓపెన్ చేసాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 1,26 లక్షలు అకౌంట్స్ ఉన్నాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో 47 లక్షల వరకు ఉన్నది. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్లో రూపే కార్డ్స్ 1,13 లక్షల మందికి మనం ఇష్యూ చేసాము. అలాగే దీంట్లో 6,917 కోట్లు నిల్వ ఉన్నది. కాకినాడ జిల్లాకు వచ్చినప్పటికీ మన జిల్లాలో 8,05,000 అకౌంట్స్ వరకు ఓపెన్ చేసాము. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 3,94,000 అకౌంట్స్ ఓపెన్ చేసాము. అలాగే పట్టణ ప్రాంతాల్లో 3,72,000 అకౌంట్స్ ఓపెన్ చేసాము. ఇప్పటికీ మన కాకినాడ జిల్లాలో 8,04,576,557 ఖాతాలకి రూపే కార్డు అనేది ఇష్యూ చేసాము. ఈ ఖాతాలో ఉన్న నిల్వ 292 కోట్లు. అలాగే ఈ ఖాతా ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకు ద్వారా వాళ్ళు సేవలు పొందవచ్చు. ఊళ్ళో బిజినెస్ కరస్పాండెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా సేవలు పొందవచ్చు. ఈ ఖాతాల ద్వారా కూడా ఎటువంటి అమౌంట్స్ అయినా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెఫ్ట్, ఆర్టీజీఎస్, మొబైల్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ ఖాతాల ద్వారా కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వారు అందిస్తున్న పిఎంఎస్వివై ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ అటల్ పెన్షన్ యోజన కానీ ఇటువంటి స్కీమ్స్ కూడా

0: వాళ్ళు ఈ ఖాతా ద్వారా చేయించుకోవచ్చు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి సంవత్సరానికి 20 రూపాయలు కడితే వాళ్ళకి పొరపాటున ఏదైనా యాక్సిడెంటల్ డెత్ కానీ పర్మనెంట్ లైబిలిటీ కానీ జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా 2 లక్షల రూపాయలు ఆ కుటుంబ నామినీకి అనేది వర్తిస్తుంది. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇది 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంవత్సరానికి 430 రూపాయలు కట్టుకుంటే ఆ వ్యక్తి ఏ విధంగా మరణం సంభవించినా కానీ నామినీకి 2 లక్షల రూపాయలు వర్తిస్తుంది. అలాగే అటల్ పెన్షన్ యోజన, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకే పెన్షన్ అనేది వస్తుంది, కానీ పేద ప్రజలకి అనార్గనైజ్ సెక్టర్ కూడా పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజన అనేది స్టార్ట్ చేశారు. దీనికి ఏంటంటే మన వయసును బట్టి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 1000 రూపాయలు కావాలా, 2000 కావాలా, 3000 కావాలా, 4000 కావాలా, 5000 కావాలా, అమౌంట్ బట్టి మన వయసును బట్టి అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది. మీరు బ్యాంకులో ఒకసారి అప్లికేషన్ ఇస్తే ఆటోమేటిక్ మీ అకౌంట్ లింక్ చేస్తారు. ప్రతి నెల మీ వయసు బట్టి అమౌంట్ 40 సంవత్సరాలు కట్ అవుతుంది. అక్కడ నుంచి 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు డబ్బులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది రూపే కార్డు ద్వారా వచ్చింది, సెపరేట్ వస్తుంది. పిఎంఎస్బీఐ స్కీమ్ ద్వారా వచ్చింది కూడా సెపరేట్గా ఉంటుంది. రెండు సెపరేట్ స్కీమ్స్. బ్యాంక్ అకౌంట్ స్కీమ్ అందరూ కూడా దయచేసి దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి కానీ లేదంటే దగ్గరున్న బీసీ ఫండ్ దగ్గర కానీ పిఎంజేడీవై ఖాతాలు తెరుచుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అందరూ కూడా ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన కూడా రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
1: డిజిటల్ ఇండియా ల్యాండ్స్కేప్లో భాగంగా రూపుదిద్దుకున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ దేశంలో నగదురహిత లావాదేవీల స్వరూపాన్నే మార్చేసింది. ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగిన సామాన్యుడు నేడు చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు సైతం సులభంగా వాడేలా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. నూతన బ్యాంకింగ్ సంస్కరణలు కేవలం ఈ డిజిటల్ చెల్లింపులకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకునే యువతకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎటువంటి తాకట్టు లేకుండా శిశు, కిషోర్, తరుణ్ అనే 3 విభాగాల కింద సూక్ష్మ పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ దేశంలో సరికొత్త స్టార్టప్ సంస్కృతికి, స్వయం ఉపాధికి ముద్ర మరియు స్టాండప్ ఇండియా వంటి పథకాలు ఊతమిస్తూ పారిశ్రామిక సాధికారతను ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందడుగు వేసి పాలనను ప్రజల గుమ్మం ముందుకు తీసుకువెళ్లింది. రాష్ట్రంలో అమలవుతున్న వికేంద్రీకరణ నమూనా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సచివాలయ వ్యవస్థ, డిజిటల్ అసిస్టెంట్లు ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చిన్న బ్యాంకింగ్ సేవ కోసం లేదా పింఛన్ డబ్బుల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రత్యేకంగా నియమించబడిన డిజిటల్ అసిస్టెంట్లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు గ్రామీణ ప్రజలకు అవసరమైన ఆర్థిక సేవలను, ప్రభుత్వ సహాయాన్ని వారి ఊరిలోనే అందిస్తున్నారు. దీనివల్ల గ్రామాలు స్వయం సమృద్ధమైన ఆర్థిక కేంద్రాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను, స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను అందిస్తున్నారు. మహిళలకు 0 వడ్డీ రుణాల పథకం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించి వారు సొంతంగా చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టుకునేలా ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక హోదా గణనీయంగా పెరిగాయి. సంపద అనేది కేవలం ఒకచోటే పేరుకుపోకుండా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి సైతం చేరినప్పుడే అది నిజమైన అభివృద్ధి. ప్రస్తుతం మన భారతదేశంలో అక్షరాల సరికొత్త ఆర్థిక క్రాంతి నడుస్తోంది. ఈ డిజిటల్ యుగంలో ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలలో వస్తున్న ఈ విప్లవం నవశకానికి నాంది పలుకుతోంది. జన్ధన్ ఖాతాల ద్వారా బ్యాంకింగ్ పరిధిలోకి వచ్చిన కోట్లాది మంది సామాన్యులు యూపీఐ టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తున్న డిజిటల్ లావాదేవీలు, పారదర్శకంగా దూసుకుపోతున్న ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థలు, ప్రస్తుతం మన కళ్ల ముందే ఒక సరికొత్త ఆర్థిక విప్లవం ఆవిష్కృతమవుతోంది. ఆర్థిక నిరక్షరాస్యత అనే చీకట్లను చీల్చుకుంటూ ప్రతి పౌరుణ్ణి డిజిటల్ శక్తిగా మారుస్తూ సాగుతున్న ఈ ఆర్థిక యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందిస్తున్న ఈ నూతన బ్యాంకింగ్ ఆవిష్కరణలు కేవలం సంస్కరణలు మాత్రమే కావు, నవభారత, నవ్యాంధ్ర ఆర్థిక సార్వభౌమత్వానికి బలమైన పునాదులు. డిజిటల్ సేవలను సురక్షితంగా వాడుకుంటూ మనము ఈ ప్రగతి పథంలో

0: భాగస్వాములవుదాం. ఇది ఈనాటి దార్శనిక భారత్.
1: మీరింతవరకు ఆర్థిక విప్లవంతో నవశకానికి నాంది ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి కాకినాడ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సిహెచ్ శ్రీ వెంకట ప్రసాద్. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బుద్ధిరాజు నాగపద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా సోలో చిత్రం కోసం శ్రీరామచంద్ర మాళవిక పాడిన కృష్ణ చైతన్య గీతం, సంగీతం మణిశర్మ

0: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్లండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియా తో అప్గ్రేడ్ చేసుకోండి.
1: శ్రీరామ్ చిత్రం కోసం ఎస్పీ చరణ్, ఉషా పాడిన కులశేఖర్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఈ దసరాని మీ లైఫ్ లో ఒక కొత్త బిగినింగ్ కి పర్ఫెక్ట్ టైం గా మార్చుకోండి. మీ ఫేవరెట్ కియా కార్ ని ఇంటికి తీసుకెళ్ళండి. అప్ టు 1.08 lakhs వరకు స్పెషల్ ఫెస్టివ్ బెనిఫిట్స్, అట్రాక్టివ్ ఫైనాన్స్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ కూడా పొందండి. ఈ దసరాకి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని మరియు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ని కియాతో అప్గ్రేడ్ చేసుకోండి. ఈ రోజే మీ నియరెస్ట్ కియా డీలర్షిప్ ని విజిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: ఆకాశ ఊచులకు ఆట విడుపు లేదు.

ಏಂಟಿ ಸದ್ದು? ఆకతాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
1: ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. భారత్ ఈ ఏడాది $1 trillion ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. దేశంలోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్న 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. స్కేల్ వితౌట్ బౌండరీస్ అనే ఇతివృత్తంతో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ వివిధ డిజిటల్ ఆన్లైన్ విద్యా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది విద్యార్థులను అనుసంధానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక కీలక ప్రయత్నంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్ది మందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: భారత్ మే యహీ స్థితి బన్తీ జా రహీ, డిజిటల్ ఇండియా అభియాన్ సే హమ్నే ఇస్ స్థితి కో బదల్నే కీ ఠానీ ఔర్ ఇస్కే సెంటర్ మే మొబైల్ ఫోన్ కో లేకర్ కే ఆయే హై. యే టెక్నాలజీ కే డెమోక్రటైజేషన్ కా బహుత్ బడా ప్రయాస్. इसके लिए टेलीकॉम सेक्टर में हर जरूरी रिफॉर्म्स किए गए, इंफ्रास्ट्रक्चर का विस्तार किया गया. हमने फोकस किया कि मोबाइल फोन और अन्य टेलीकॉम हार्डवेयर भारत में ही बने.
1: జీఎస్టీ కింద అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. అలాగే ప్రాసిక్యూషన్కు సంబంధించిన పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచాలని సూచించింది. సాధారణ జరిమానాను 25,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు తగ్గించాలని సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్లకు మరింత విస్తృత అర్హత కల్పించడంతో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనుసరణ ప్రక్రియలను మరింత సరళీకృతం చేయాలని మండలి సూచించిందని చెప్పారు. జీఎస్టీ స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పు

0: చేయలేదని, ప్రస్తుత జీఎస్టీ రేట్ల నిర్మాణం ఖరారైందని పేర్కొన్నారు. నోటీసులు, తదుపరి చర్యలకు సంబంధించి జీఎస్టీ మండలి ఉమ్మడి ప్రమాణాలను సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
1: జీఎస్టీ కౌన్సిల్ టుడే హాస్ రికమెండెడ్ కామన్ స్టాండర్డ్స్ ఫర్ నోటీసెస్ అండ్ ప్రొసీడింగ్స్ అండ్ నో నోటీసెస్ బిలో ద ప్రిస్క్రైబ్ మానిటరీ థ్రెషోల్డ్ ఆఫ్ 10,000 రూపీస్ ఇన్క్లూడింగ్ విత్డ్రావల్ ఆఫ్ పెండింగ్ నోటీసెస్ బిలో ద సెట్ థ్రెషోల్డ్. విల్ నాట్ బి ఇష్యూయింగ్ ఎనీ నోటీసెస్ ఫర్ మానిటరీ థ్రెషోల్డ్ ఆఫ్ 10,000 ఆర్ బిలో.
0: 25 ఏళ్ల ప్రజాపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రధానిని ఈ సాయంత్రం కలిశారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన నరేంద్ర మోదీ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, ఇరిగేషన్ వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి, కావేరి నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధానికి చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో 53% లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ గత ఏడాది 863 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదు చేసిందని, ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సు కర్టన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ దాదాపు 16% వార్షిక వృద్ధిని నమోదు చేసిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7% పైగా వృద్ధిని కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
2: In the current year, after a record $863 billion of exports last year, when global growth is slated to come down to under 3%, international trade is expected to be soft. We have set a challenge and decided we will look at $1 trillion of exports in the current year. That's almost 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5% or 3%. And we are very confident that the current year will give an upward of 7%.
0: ఫార్మాస్యూటికల్ కంపెనీలు వైద్యులకు అందించే బహుమతులు, ఇతర ప్రయోజనాలు సహా వాటి మార్కెటింగ్ విధానాలకు చట్టబద్దమైన నియంత్రణ అవసరమా అనే అంశాన్ని పరిశీలించేందుకు 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఔషధ కంపెనీలు, వైద్యుల మధ్య అనైతిక సంబంధాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జనవరి 29వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏఐ సేఫ్టీ, డీప్ ఫేక్లు, మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని 4 రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఏఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి, సామాన్యులకు జరుగుతున్న లబ్ది అనే అంశాలపై ప్రచురితమైన వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు 2026ను ఆయన ఈరోజు ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు డీప్ ఫేక్ వంటి హానికరమైన వినియోగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆ పత్రం ప్రస్తావిస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడం ద్వారా సమాజానికి సాంకేతికత నుంచి మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: Today we are among the countries which have adopted and used AI for getting real

0: benefits. Using the technology to generate productivity gains, cost gains, revenue gains, and making a difference in people's lives. The way we designed the program, it has been able to make a difference on all these counts. But that is just the beginning of the journey. This journey will also have many opportunities for small and medium enterprises where they can now access the benefits which were generally available to people who could hire a McKinsey or hire a BCG.
1: జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో వైమానిక శక్తి కీలక పాత్ర పోషిస్తుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఘాజియాబాద్లోని హిండాన్ ఎయిర్బేస్లో నిర్వహించిన వైమానిక దళ దినోత్సవ వేడుకల్లో ఏపీ సింగ్ పాల్గొన్నారు. భారత వైమానిక దళం పెరుగుతున్న సామర్థ్యాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ అత్యాధునిక పరికరాలు సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే వైమానిక దళం అసలైన బలం కాదని దాని నిజమైన శక్తి ఎయిర్ వారియర్స్లోనే ఉందని ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ అంతరాలను తగ్గించి సాంకేతికతను సమాజంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని 57వ జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. భారత్ ఈ ఏడాది $1 trillion ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం జానపద గీతాలు. కళాకారులు శ్రీమతి కె పెద్దక్క బృందం.

శ్రోతలు, శ్రీమతి కె పెద్దక్క బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా వినండి శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రం కోసం ప్రభాకర్ పాడిన పాట.

సీతాకోకచిలుక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: మీరు వింటున్న పాట రుద్రవీణ. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఇళయరాజా.
1: చీకటి ముసటైన చీకటి ఎచ్చనైన ఉసులెన్ను రెచ్చగొట్టు చీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి.

స్నేహితుడా చిత్రం కోసం కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన భాషశ్రీ గీతం, సంగీతం శివరామ్ శంకర్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం నాటిక వారసులు. నిర్వహణ శ్రీవి శరద్బాబు.

ప్రేక్షకులకు నమస్కారాలు. మా పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసిన పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులకు, పెద్దలకు నా హృదయపూర్వక స్వాగతం. మరికొద్దిసేపట్లో సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. దాన్ని గురించే నాలుగు మాటలు చెప్పాలని మీ ముందుకొచ్చాను. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం, కానీ కొంతమంది బాలలు రేపటి సమస్యలుగా తయారవుతున్నారు. వాళ్లలా తయారు కావడానికి కారణమేమిటి? పురాకృత కర్మఫలమా, పరిస్థితుల ప్రభావమా, విధి నిర్ణయమా? మన పూర్వీకుల నుంచి మనకు లభించిన వారసత్వ ఫలం ఎలాంటిది? మన వారసులకు మనం ఇస్తున్నది ఏమిటి? ఈ మానవజాతి భవిష్యత్ ఏమిటి? మీరే ఆలోచించండి. మా పాఠశాల విద్యార్థులు కూడా ఆలోచించారు. ఆలోచనలకు ఒక నాటక రూపం ఇచ్చారు. దాన్ని మీ ముందిప్పుడు ప్రదర్శించబోతున్నారు. బాలాదపి సుభాషితం అన్నారు పెద్దలు, కనుక వారి ఆలోచనల్ని మనం ఆహ్వానించాల్సిందే. మరికొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభమవుతోంది. మీ చిన్నారులు ప్రదర్శిస్తున్న ఈ నాటకం తిలకించి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో మీరు ఆలోచించండి.

0: రాజు, నిన్నే పిలిచేది. ఇక్కడ కూర్చున్నావా? నీకోసం స్కూల్ గ్రౌండ్ అంతా గాలించేసి వస్తున్నాను తెలుసా. అరే, ఏమిటలా దిగులుగా ఉన్నావు?
1: దిగులా? ఏమీ లేదు. నా కోసం వెతికావా? ఎందుకు?
0: ఇదిగో. ఎందుకు?
1: ఏమిటది పిన్నా? బంగారంలా ఎంత చక్క మెరిచిపోతుంది.
0: ఈ పెన్నుతో పాటు మా డాడీ మరో మంచి తాయిలం కూడా తెచ్చారు. అదేమిటో చెప్పుకో చూద్దాం.
1: ఇవా టేబుల్ టెన్నిస్ ఆడుకునే బ్యాట్లు, కొత్తవి, భలే భలే.
0: అవును, రెండు తెచ్చారు మా డాడీ. ఎవరెవరికో తెలుసా?
1: ఏమో, నాకేం తెలుసు. ఎవరెవరికి?
0: ఒకటి నాకు, ఒకటి నీకు.
1: నిజం?
0: నిజం. నువ్వు నీ ఫ్రెండ్ రాజు ఆడుకోండి అని ఇచ్చాను. నేనే తెమ్మన్నాను రెండు.
1: మీ డాడీకి నువ్వంటే ఎంతో ప్రేమ కదూ.
0: అవును, నన్ను స్కూల్ దగ్గర దించడానికి, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి మా డాడీ స్కూటర్ కూడా కొన్నారు తెలుసా. నేను ఇవాళ స్కూటర్ మీదే వచ్చాను. అది సరే, ఏమిటి నువ్వు అలా దిగులుగా ఉన్నావు?
1: ఇవాళ మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు.
0: ఎందుకు?
1: మా అక్కయ్య పెళ్లి విషయం.
0: ఏమని?
1: కట్నం ఇచ్చి మంచి సంబంధం చేయాలంటుంది మా అమ్మ. కట్నం నేను ఇవ్వను. ఇంతమంది పిల్లల్ని కనిపడేసి కట్నాలు కానుకలు అంటే ఎవరి వల్ల అవుతుంది? వేదవ సంసారం, వేదవ పిల్లలు అంటూ మా మీద కూడా కసురుకున్నారు మా డాడీ. మా మమ్మీ ఏడుస్తూ కూర్చుంది.
0: అయితే మీ డాడీ మంచివారు కదా.
1: ఎప్పుడు అందరినీ తిడుతూ కోప్పడుతూ ఉంటారా, అప్పుడప్పుడు కొడతారు కూడా. నా స్కూల్ ఫీజులు కూడా తిట్టిగానే ఇవ్వరు మా డాడీ.
0: అరే, అప్పుడే ఫస్ట్ బెల్ కొట్టేశారు, ఇంకా టిఫిన్ కూడా తినలేదు. అందరూ అప్పుడే తినేసేసి క్లాసులకు వెళ్ళిపోతున్నారు. మనం కూడా టిఫిన్ తినేసేద్దాం. నేను వెళ్ళి నా టిఫిన్ బాక్స్ తెచ్చేస్తాను. ఇక్కడే కూర్చుని ఇద్దరం తినేద్దాం. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. అరే రాజు, నా టిఫిన్ బాక్స్ ఖాళీగా ఉందిరా. ఇందులో స్వీట్స్ ఎవరు తిన్నారా అంటే మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటున్నారు.
1: నిన్న కూడా శ్యామ్ టిఫిన్ బాక్స్ ఇలాగే ఖాళీ చేసి పెట్టారు ఎవరో. ఈ మధ్య అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంది. ఎవరు చేస్తున్నారో కానీ చాలా తెలివిగా, ఎవరికీ తెలియకుండా చేసేస్తున్నారు. హెడ్ మాస్టర్ గారికి రిపోర్ట్ చేద్దాం పద.
2: ఎగడప్పలా ఏడుపు మొహాలు పెట్టుకుని ఎక్కడికిరా పోతున్నారు?
1: పాపం, రవి టిఫిన్ బాక్స్ లో స్వీట్లు ఎవడో ఖాళీ చేసి పెట్టాడ్రా, దొంగ వెదవా.
2: టిఫిన్ బాక్స్ లో స్వీట్లన్నీ చూమంతరాన్ని శుభ్రంగా మాయం చేసేసాడు అన్నమాట. పోలేరా రవి, నువ్వు కష్టపడకుండా ఎవడో మంచివాడు పాపం తిని పెట్టాడు. ఇంకా ఏడుపెందుకు నా మొహం?
1: ఫోన్లే అని ఊరుకుంటే ఎట్లా? హెడ్ మాస్టర్ గారికి రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నాం.
2: హెడ్ మాస్టర్ దాకా వెళ్ళాలా ఏమిటి నా మొహం? బుర్రలో మెదడుంటే మనమే కనిపెట్టేయచ్చు దొంగల్ని.
1: అయితే మరి ఇంకేం, రవి టిఫిన్ బాక్స్ లో స్వీట్లు కాజేసింది ఎవరో, కనిపెట్టరా చూద్దాం.
2: అదేం పెద్ద పనేంటి?

0: నమహం. ఇవాళ మన క్లాస్లో టిఫిన్ బాక్స్ తెచ్చుకొని వాళ్ళు ఎవరో తెలుసురా రవి.
1: మన క్లాస్లో అందరూ తెచ్చుకున్నారు రాజు తప్ప.
0: మరి ఇంకేం నమహం, దొంగ దొరికిపోయినట్టే.
2: అంటే నేను దొంగిలించానంటావా?
0: నేనమా కన్నానా నమహం. గుమ్మకాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు నువ్వే బయటపడిపోయావు.
2: అన్యాయంరా సత్యబాబు, అసలు నాకేం తెలీదు ఒట్టు.
1: నిజమేరా సత్యబాబు, రాజుకేం తెలీదు.
0: మరి వాడికి ఏం తెలియకపోతే నామహం స్వీట్లు నిజంగానే మాయమయ్యాయంటావా?
1: ఏమో మరి.
0: ఏమో మరి ఏంటి నామహం, రాజు ఇవాళ టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదు. క్లాసులో అందరికన్నా ముందు బయటికి వెళ్ళిపోయాడు. అందరూ డైనింగ్ రూమ్లో ఉంటే వాడొక్కడు దూరంగా గ్రౌండ్లో చెట్టు చాటుకొచ్చి కూర్చున్నాడు. అక్కడ వాడొక్కడు కూర్చుని ఏం చేశాడంటావు నామహం? నీ బాక్స్లోంచి తెచ్చుకున్న స్వీట్లు ఇంతక్కడ మెక్కేశాడు, తెలిసిందా?
2: ఒరే సత్యబాబు, నాకు దొంగతనం అంటగడతావురా, నిన్నేం చేస్తానో తెలుసా?
0: అంటగట్టడం ఏంటి నామహం, ఉన్న మాట అన్నాను మళ్ళీ అంటాను. ఏం చేస్తావేం?
2: పళ్ళు రాళ్ళు కొడతాను, కాళ్ళు విరక్ కొడతాను, గుడ్లు పీకి చేతిలో పెడతాను.
0: దొంగతనం చేసినందుకు ఆ మర్యాదలన్నీ నీకే జరుగుతాయిరా నామహం. ఉండు, అందరినీ కేకేసి ఈ సంగతి కాస్త బయట పెడతా. అరే అంజిబాబు, సుందరం, మాధవ్, మణి, అంతా ఇలా రండిరా.
2: నోరు మూస్తావా లేదా?
1: అంటే అన్నాళ్ళే వదిలే ముందు. నువ్వు మంచివాడివి, నీకేమీ తెలియదు అని నేను అంటున్నానుగా, వాడిని వదిలి. సైలెన్స్!
2: ఏమిట్రా గొడవ, ఎవరా కొట్టుకుంటున్నది?
0: ఇదిగో వీరండి, నా మొహం రాగాడు వాడికి చాకెట్ కొట్టేయండి.
2: లేకపోతేనండి నేనటండి, రవి టిఫిన్ బాక్స్ లో స్వీట్లు దొంగిలించి తిన్నానటండి, అందరికీ చెబుతున్నాడు మాస్టరు.
0: నిజంగానండి నా మొహం, వాడే తీసుకెళ్ళి దూరంగా చెట్టు కింద కూర్చొని తినాడండి.
2: అబద్ధం సార్, నేను నిజంగా ఏమీ చేయలేదండి ఒట్టు. సరే మీ ముగ్గురు హెడ్ మాస్టర్ దగ్గరికి పదండి.

0: రవి సత్యబాబు చెప్పిందాన్ని బట్టి నువ్వే ఈ దొంగతనాన్ని పాల్పడ్డావేమో అనిపిస్తోంది. రాజు నిజం చెప్పు.
1: లేదు సార్, అబద్ధం సార్. సత్యబాబు నా మీద కల్పించి చెప్తున్నాడు సార్. నేను దొంగని కాదు సార్. ఒట్టు సార్, నేను దొంగని కాదు సార్. నేను దొంగని కాదు సార్.
2: అరే రాజు కింద పడిపోయారు. రాజు రాజు, నువ్వు దొంగ కాదు, నిజం లే.
0: అర్రీ, నిజంగానే పడిపోయాడు. ఇదిగో డ్రిల్ మాస్టర్, వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. ఇది నా గదిలో ఫ్యాన్ కింద పడుగా పెడతాం, పడండి. రవి, ఆ గ్లాస్ నీళ్ళు తీసుకురా, ముఖం చల్లుదాం.
3: మే ఐ కమిన్ సార్?
0: ఎస్ కమిన్. ఎవరా నువ్వు?
3: నేను సిక్స్త్ క్లాస్ లీడర్ని సార్.
0: ఏమిటి చెప్పు.
3: ఇదిగోండి ఈ పుస్తకాల సంచికి బోలెడన్ని చీమలు పట్టాయండి. చీమల్ని దులుపుతుంటే అందులోంచి స్వీట్స్ క్రింద పడ్డాయండి. ఇవిగోండి స్వీట్స్. ఈ సంచి స్వీట్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేసి రమ్మని క్లాస్ టీచర్ పంపారు సార్.
2: ఆ స్వీట్స్ నా బాక్స్ నుంచి దొంగలించడమే సార్.
0: ఐసి, ఇంతకీ ఎవరిదో సంచి?
3: సత్యబాబుదండి.
0: ఏం సత్యబాబు, నీడా నీ సంచి?
2: నాదేనండి.
0: ఈ స్వీట్స్ నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చాయి?
2: అదండి, అది అది ఏమోనండి, రాజు పెట్టి ఉంటాడండి, నాకు తెలియదండి.
0: యూ ఫుల్, ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్పు, లేకపోతే పోలీసుని పిలిచి అప్పగించేస్తాను.
2: అమ్మో నాయన బాబోయ్, పోలీసులకు పట్టించదు సార్. నాకు అసలేం తెలియదు సార్. నన్ను వదిలేండి సార్.
0: యూ ఫుల్, షట్ అప్ అండ్ గెట్ అవుట్. మీ నాన్నగారిని తీసుకొస్తే నేను మళ్ళీ స్కూల్కి రా, లేకపోతే నువ్వు రానక్కర్లేదు, వెళ్ళు.
4: నమస్తే సార్.
0: నమస్తే డాక్టర్, రండి.
1: నేను దొంగని కాదు, నన్ను వదిలేయండి. నేను దొంగని కాదు, మీకు దండం పెడతాను సార్.
4: ఐ సీ, అతను మానసికంగా దెబ్బతిన్నాడు. హీజ్ ఆల్ రైట్. ఓ ఇంజెక్షన్ ఇస్తాను, అతను ఇంకేమీ అనకండి, ధైర్యం చెప్పి ఇంటికి పంపండి. సెలవు.
5: పానకంలో పుడకల నాటకం మధ్యలో ఇలా అడ్డుపడ్డందుకు క్షమించాలి. ఇక్కడ ఒకటి రెండు మాటలు చెప్పవలసి రావడం వల్ల నేను మీ ముందుకు వచ్చాను. ఇంతకు ముందు మనం చూసిన దృశ్యంలో రాజుల

అంటి వాళ్ళు మానసిక వైకల్యంతో పెరిగి అప్రయోజకులుగా మారడం, సత్యబాబు లాంటి పిల్లలు పెద్దవాళ్ళవుతూ నేరస్తులుగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు వాళ్ళలా తయారవడానికి కారకులెవరు? మీరే చూడండి.

0: ఆర్డర్ ఆర్డర్. ఇప్పుడు ఈ న్యాయస్థానంలో వారసుల సంఘం వారు సత్యబాబు అనబడే పిల్లవాడి తండ్రి అయిన పుల్లారావు అనబడే వాని మీదను, రాజు అనబడే పిల్లవాడి తండ్రి అయిన భజగోవిందం మీదను చేసిన అభియోగాలు విచారణకు స్వీకరించడమైనది. ప్రతివాదులిద్దరిని న్యాయపీఠం ముందు ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశించడమైంది. ముందుగా పుల్లారావును ప్రవేశపెట్టవలసిందిగా కోరడమైంది.
1: పుల్లారావు గారు, పుల్లారావు గారు.
2: హాయ్, వస్తున్నానండి అయ్యా.
1: వచ్చి అదిగో ఆ చొక్కబోనులో నుంచోండి.
2: హాయ్. అలాగేనండి అయ్యా.
1: ప్రమాణం చేయండి, నేను చెప్పినట్టు చెప్పండి. దేవుని ఎదుట.
2: దేవుని ఎదుట అంటే దేవుని ఎదుటనండి.
1: ప్రమాణం చేసి.
2: ప్రమాణకం చేసి అంటే ప్రమాణకం చేశానండి.
1: అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను.
2: అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అంటే నిజమే చెబుతానండి, అబద్ధం చెప్పనండి.
0: పుల్లారావు గారు, మీ మీద వచ్చిన అభియోగం ఏమిటో తెలుసు కదా?
2: హాయ్, తెలుసు కదా అంటే అదేదో మరి తెలవదండి బాబా.
0: మీ కుమారుడైన సత్యబాబు పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల అతను అల్లరి చిల్లరిగా పెరిగి చదువు సంధ్యలు అబ్బకపోగా దొంగతనాలు మొదలైన దుర్గుణాలు అలవడి అతని భవిష్యత్తుకే కాకుండా సమాజ శ్రేయస్సుకు కూడా భంగం కలిగించడానికి మీరు కారకులవుతున్నారని మీ మీద అభియోగం. దీనికి మీ సమాధానం ఏమిటి?
2: హాయ్, సమాధానం ఏంటంటే చెబుతాను. కానండియ్యా, అసలు మీరు అనేది ఏంటి అంటే నా పిల్లగాన్ని నేను చెడగొడుతున్నానని, అంతే కదండి అయ్యా?
0: అవును.
2: చెడగొడుతున్నానంటేనండయ్యా అది పచ్చి అబద్ధం అండయ్యా.
1: యువర్ ఆనర్, నేను పుల్లారావు గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి, అనుమతించవలసినదిగా కోరుతున్నాను.
0: ఎస్, యూ కెన్ ప్రొసీడ్.
1: పుల్లారావు గారు, మీరు రిక్షా తోలుతుంటారు కదా?
2: హాయ్, అవునండి.
1: రిక్షాలో ఎంతమంది ఎక్కొచ్చు?
2: ఎంతమంది అంటే ఇద్దరు ఎక్కొచ్చు బాబా.
1: నలుగురిని ఎక్కించారనుకోండి, అప్పుడు
2: లాగటం కష్టమవుతుందండి అయ్యా.
1: ఆరుగురిని ఎక్కించారనుకోండి, అప్పుడు
2: ఆరుగురు అంటే అసలు రెచ్చ పట్టదండి అయ్యా. వాళ్ళు ఎలాగైనా ఎక్కినా రెచ్చక్ కదలదండి బాబు. ఆయన చేత అంతమందిని ఎప్పుడు ఎక్కించనండి అయ్యా.
1: అంతమందిని మోసే శక్తి రిక్షాకి లేదు, లాగే శక్తి మీ దగ్గర లేదు, ఆయన చేత ఎక్కించుకోరు, అంతేనా?
2: అంతేనంటే అంతేనండి.
1: కాబట్టి తెలిసిన వారెవరు శక్తిని మించిన బరువు ఎత్తుకోరు. మరి మీరు శక్తిని మించిన బరువు ఎందుకు ఎత్తుకున్నారు?
2: నా రిక్షాలో ఎప్పుడు ఇద్దరికంటే ఎక్కువ మందిని ఎక్కించుకోనండి అయ్యా.
1: రిక్షా విషయం కాదు, మీ కుటుంబం సంగతి. మీకెంతమంది సంతానం?
2: ఎంతమంది అంటే ఎంతో మంది అక్కడండి బాబు. ఆడపిల్లలు ఒక నలుగురు, మగపిల్లలు ఒక ముగ్గురు అండయ్యా.
1: మీ కుటుంబం భారం అయిపోయిందని, మీ సంపాదన దానికి చాలడం లేదని మీకు ఎప్పుడు అనిపించలేదా?
2: అనిపించలేదా అంటే అనిపిస్తాది అనుకోండి, అనిపిస్తే మాత్రం ఏం చేస్తాం?
1: మీ కుమారుడు సత్యబాబు తిండి లేక టిఫిన్ బాక్సులు ఎందుకు దొంగిలించాడు? టిఫిన్ బాక్సుల నుంచి క్రమంగా సైకిళ్ళు దొంగతనానికి ఎందుకు అలవాటు పడ్డాడు? నేరస్తుడు ఎలా అయ్యాడు? మీరు వాడికి సరైన తిండి పెట్టకపోవడమే వాడిని నేరస్తుడిగా మార్చింది. నేరస్తులకి ఆ పరిస్థితి కల్పించిన వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు. కాబట్టి మీ నేరం ఒప్పుకోండి.
2: ఒప్పుకోమంటే నేనెందుకు ఒప్పుకుంటానండి?
1: యువర్ ఆనర్, నేరం నిరూపించడానికి ఇతను చెప్పిన విషయాలు చాలు కనుక ఇక రెండవ నిందితుడు గోవిందయ్యను కూడా న్యాయపీఠం ముందుకు రప్పించవలసినదిగా మనవి చేసుకుంటున్నాం.
0: ఆర్డర్ ఆర్డర్. నెక్స్ట్, గోవిందయ్య గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాము.
1: గోవిందయ్య గారు, గోవిందయ్య గారు.
3: అయ్యా, వచ్చేశాను. నమస్కారం. ఆహా, ఓహో, ఇన్నాళ్ళకి న్యాయస్థానం చూసే భాగ్యం లభించింది.
1: ప్రమాణం చేయండి, దేవుని సాక్షిగా నేను సత్యమే చెబుతాను, అసత్యం చెప్పను అని.
3: భగవంతుని సాక్షిగా నేను సత్యమే చెబుతాను, అసత్యం చెప్పను.
0: గోవిందయ్య గారు, మీ మీద తేబ

0: అభియోగం ఏమిటో తెలుసు కదా.
1: నా కుమారుడైన రాజును నిర్లక్ష్యం చేసి తండ్రిగా నా బాధ్యతలు నిర్వర్తించగా పిల్లవాని భవిష్యత్తుకును తద్వారా సమాజమునకును తీరం నష్టం కలిగజేయుచున్నాన్ని నా మీద వారసుల సంఘం వారిచే వ్యాజ్యం తేబడింది.
0: ఆ అభియోగానికి మీ సమాధానం ఏమిటి?
1: గిట్టనట్టివాడు గిల్లి కజ్జా తెచ్చు పొందుగోరు వాడు పొగడునెప్పుడు అన్నారు కదండి, అంచేత నా మీద తెచ్చిన అభియోగాన్ని నిరాధారమనిన్ను అసత్యమనిన్ను ఖచ్చితంగా చెప్పగలను.
2: యువర్ ఆనర్, నిందితుణ్ణి కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతిని కోరుతున్నాను.
0: ఎస్, యూ కెన్ ప్రొసీడ్.
2: మీకు సంతానం ఎంతమంది?
1: సంతుగలుగు నట్టి సంసారికెప్పుడు అంతులేక ఎడద వంతరగులు సంతు గలిగినట్టి సంసారికెప్పుడు సొంత సుఖము లేదు వంత మిగులు అన్నారు కదండి.
2: పద్యాలు చెప్పనక్కర్లేదు, సూటిగా సమాధానం చెప్పండి.
1: చెబుతున్నా చెబుతున్నా, నాకు ఐదుగురు ఆడగడుగ్గాయలు ఇద్దరు మగవడుగ్గాయలు మొత్తం సప్త సంతానం, సరేనా?
2: వాళ్ళేం చేస్తున్నారు అంటే చదువులు పెళ్ళిళ్ళు వగైరా వివరాలు చెప్పండి.
1: అలాగే అలాగే, మీరు అడిగిన వరకే చెబుతాను. పెద్దదానికి అనగా యమునకు 4 ఏళ్ల క్రితం ఎలాగో తిప్పలబడి పెళ్లి చేశాను. ఇక 2వది కావేరి, 3వది కృష్ణ, 4వది గోదావరి, 5వది నర్మద. వీళ్లలో పెద్దవాళ్ళిద్దరికీ పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాను, ఎక్కడ ఎక్కి రావడం లేదు. అడిగినంత కట్నం గుమ్మరించి పెళ్లిళ్ళు చేయాలంటుంది మా ఆవిడ. అది నా వల్ల కాదు అంటాను నేను. ఇదే రోజు మా ఇద్దరి మధ్య రభస.
2: రభస ఎందుకు? ఆవిడ చెప్పింది సబబుగానే ఉందిగా.
1: మీరనేది ఇంకా బాగుంది. శక్తి మించిన బరువు సైపగవచ్చునా అన్నారు కదండి. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలంటే 50,000 కావాలి. అధమాధము. అది నా వల్ల కాదు, నాకంత శక్తి లేదు. ఈ సంగతి మా ఆవిడ అర్థం చేసుకోదు.
2: పోనీ మీరు అర్థం చేసుకున్నారా?
1: భలే వారే, అర్థం చేసుకోబట్టే కదా కట్నం కోరని పెండ్లి కొడుకుల కోసం అన్వేషణ.
2: శక్తి మించు బరువు సైపగవచ్చునా అన్న సత్యం తెలిసి కూడా సంసార భారం పెంచుకున్నారు. ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయలేరు, మగ పిల్లలకి చదువులు చెప్పించలేరు. ఈ విధంగా మీరు మీ సంతానానికి పూర్తిగా అన్యాయం చేస్తున్నారు.
1: భలే వారే, నేను అన్యాయం చేయడం ఏమిటండి? అన్నింటికి ఆ పైవాడున్నాడు, వాడు నిర్ణయించినట్టే అన్నీ జరిగిపోతుంటాయి. నుదుటి వ్రాత నరుని బ్రతుకు నడుపు అన్నారు కదండి. మధ్యలో నేనెవరిని మీరెవరు బాగు చేయడానికి గాని చెడగొట్టడానికి గాని.
2: గోవిందయ్య గారు, నియతం గురుకర్మ త్వం అంటే ఏమిటి మీకు తెలుసా?
1: అయ్యో తెలియకేం. నియత కర్మలు నొనరింప నయము నీకు అన్నారు కదండి.
2: అంటే నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించాలి అనే కదా. సరే మరి సపితాయస్తు పోషక అంటే కూడా ఏమిటో చెప్పగలరా?
1: ఆహా, సంతు పోషించునాతడే జనకుడనగా.
2: అంటే సంతానాన్ని పోషించగలిగిన వాడే తండ్రి అని కదా.
1: అంతే మరి.
2: చూశారా గోవిందయ్య గారు, పిల్లల్ని పోషించడం తండ్రి కర్తవ్యం, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. ఈ 2 వాక్యాలు సమన్వయించి కుటుంబాన్ని దిద్దుకోలేకపోయారు. మీరింకేమి చెప్పనవసరం లేదు. యువర్ ఆనర్, అన్ని శాస్త్రాలు తెలిసిన గోవిందయ్య తన కర్తవ్యాన్ని విస్మరించి ప్రవర్తించాడు. అందువల్ల అతని కుమారుడు రాజు మానసికంగా దెబ్బతిని అప్రయోజకుడిగా మారాడు. అతని జీవితం వ్యర్థం కావటానికి ఈ గోవిందయ్యే కారణం అని తమకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ గోవిందయ్యను నేరస్తుడిగా ఎంచి తగిన శిక్షను విధించవలసినదిగా కోరుతున్నాను. పోతే రిక్షాలో 2 కంటే ఎక్కువ మంది ఎక్కితే భారమవుతుందని తెలిసిన మధురముద్దాయి పుల్లారావు తన జీవితానికి కూడా ఆ విషయం వర్తింప చేసుకోలేకపోయాడు. కుటుంబ భారం పెంచుకుని తాను బాధపడి కుటుంబాన్ని బాధిస్తున్నాడు. కాబట్టి సత్యబాబు అలా నేరస్తుడిగా మారడానికి కారణం పుల్లారావేనని రుజువవుతోంది. యువర్ ఆనర్, ఇలాంటి ముందు చూపు లేని తల్లిదండ్రుల వల్లనే రాబోయే తరాలు ఎంతో కష్ట నష్టాలకు గురి కావడమే కాకుండా సమాజం కూడా కల్లోలితము కలుషితము అయిపోతోంది. కాబట్టి యువర్ ఆనర్, ఈ నేరస్తులకు తగిన శిక్ష విధించవలసినదిగా కోరుతున్నాను.
0: వారసుల సంఘం వారు చేసిన అభియోగాలు, ప్రతివాదులు కోర్టు ముందు చెప్పుకున్న సంజాయిషీలు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ధర్మాసనం ఈ విధమైన నిర్ణయానికి వచ్చింది. జీవించే హక్కు, తన జీవితాన్ని సుఖమయం చేసుకునే హక్కు, తన ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే హక్కు పుట్టడంతోనే ప్రతి మనిషికి సంక్రమిస్తాయి.

హక్కుల్ని భంగపరిచే వాళ్ళు నేరస్తులే అవుతారు. మానవతా న్యాయం దృష్ట్యా పరిశీలించినప్పుడు ఈ ముద్దాయిలు చేసిన నేరాల వల్ల వాడి సంతానం వ్యక్తిగతంగా ఒక జీవితకాలాన్ని నష్టపోతున్నారు. అంతేగాక వారు నేరస్తులుగాను అప్రయోజకులుగాను తయారు కావడం వల్ల వారి ప్రభావంతో సమాజం కూడా ఎంతో నష్టపోతోంది. ప్రపంచమంతటా కొన్ని తరాల వరకు ఆ ప్రభావం ప్రసరించి మానవ జాతిలోనే గొప్ప సంక్షోభం ఏర్పడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చాలా సున్నితమైన తీవ్రమైన విషయంగా ఈ ధర్మాసనం భావిస్తున్నది. అందువల్ల ఈ ముద్దాయిలిద్దరికీ ఎలాంటి శిక్ష విధించాలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించవలసి ఉంది. ఇది ఒక న్యాయస్థానం మాత్రమే కాదు, సమాజంలోని తల్లిదండ్రులందరూ ఆలోచించి నిర్ణయించవలసిన విషయమని కూడా ఈ ధర్మాసనం ఉద్దేశపడుతోంది. అందువల్ల బాధ్యతారహితులైన ఇలాంటి తల్లిదండ్రులకి ఎలాంటి శిక్ష విధించాలో నిర్ణయించటంలో ఈ ధర్మాసనం మీ ఆలోచనలను కూడా ఆహ్వానిస్తోంది. తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి, ఈ తీర్పు మీరే చెప్పండి.

మీరింతవరకు నాటిక వారసులు విన్నారు. నిర్వహణ శ్రీవి శరద్బాబు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు. తెలుగు సినిమా పాటలు విందాం. ముందుగా విందాం సూపర్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సౌమ్య పాడిన విశ్వగీతం. సంగీతం సందీప్ చౌదరి.

శ్రోతలు, ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట విందాం. స్వయం కృషి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పి శైలజ పాడిన సీతారామశాస్త్రి గీతం. సంగీతం రమేష్ నాయుడు

మీరు విన్న పాట సీతారత్నం గారి అబ్బాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం రాజ్కోటి. తర్వాతి పాట రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి మా ప్రసార వివరాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీదేవి సుప్రభాతం వింటారు. 6:30 వినతకు మాట వినిపిస్తున్నవారు శ్రీమతి సిహెచ్ సుజాత. 6:35 సేద్యపు శుద్ధులు అంశం, సుస్థిర వ్యవసాయం ఆవశ్యకత అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక

నాది ఆ కలం. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో చెవి లోపాలు, కారణాలు, జాగ్రత్తలు శ్రీ జీవీఎస్ రావు గారితో పరిచయం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 సభాషాంధ్ర శీర్షికన లేపాక్షి రూపకం నిర్వహణ శ్రీఎం హరి, సహకారం శ్రీ ఏ హరికృష్ణ. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో శ్రీ కె శివానంద గారిచే సుదర్శనం హాస్పిటల్ కథానిక. అనంతరం శ్రీ టి నాగరాజు పాడిన అభ్యుదయ గీతాలు ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ టి నారాయణ స్వామి బృందంచే నరసింహస్వామి చెంచు నాటకం. అనంతరం జానపద గీతాలు కళాకారులు శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం. 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 నాటిక భలే బాగుంది రచన శ్రీ ఏ వెంకటేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ భోజిరాజు గారిచే వయలిన్ వాద్యం. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:02 దాటి 45 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అందాక మీ అనౌన్సర్ తాయి స్వర్ణలతకు సెలవు. మరి నమస్తే, జై హింద్.